ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, శ్రావణమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 28వ తేదీ, మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57:07. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం నమో నమో భరతభూమి మృందగానం. గీత రచన కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
1: వ్యాస పరమాత్మ వేద విభాగం గావించి వేదవ్యాసుడిగా ప్రశస్తి పొంది ఆ వేదానుసారమైన ధర్మ బాహుళ్యాన్ని మానవ కళ్యాణం కోసం మహాభారత కథలో చక్కగా నిక్షేపించి రచించడం చేత ఆ మహాభారతానికి పంచమ వేదంగా ప్రఖ్యాతి కలిగింది. ఆ గ్రంథం వ్యక్తిత్వ వికాసానికి ఆవశ్యకములైన పిక్క అంశాలని ఎన్నింటినో అడుగడుగున ఉపదేశిస్తూనే ఉన్నది. నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే కవిత్రయం సంస్కృత భారత పరమార్థాన్ని తమ తెలుగు అనువాదంలో విశదీకరించారు. ఉద్యోగ పర్వంలో విదురుడు ధృతరాష్ట్రునికి వివరించిన నీతుడు అన్నీ ఉత్తమ వ్యక్తిత్వ సాధనకు సోపానాలే. రాజా, ధనం, విద్య, వంశం అనేవి దుర్మార్గులకు గర్వాన్ని కలిగిస్తాయి, అవే ఉత్తములకు అణకువ వినయం కలిగిస్తాయని అంటాడు. ధనమును విద్య వంశంబును దుర్మతులకు మదంబు పునరించును, సజ్జనులైన వారికి అడగవయును వినయము ఇవి తెచ్చు నుర్వీనాథ. విద్య గురు శుశ్రూషే సంపాదింపదగది, వంశం దైవదత్తం, ధనం ఒకప్పుడు తాత ముత్తాతల నుండి

0: లభించవచ్చు. వీటిని పొందినవాడు విర్రవేయకుండా నమ్రతతో వినయంతో ప్రవర్తించడం ఉత్తమ లక్షణమని భారతం ఉపదేశిస్తోంది. అది వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే లక్షణం. పురుషుండు రెండు తెరగుల ధరనుత్తముడు అనగవరగుదానై ఎడలన్ పరుసములు అలకగునికి దురితంబులు దొరయు పరులు దొలగుట కథనన్. ఈ లోకంలో పురుషుడు రెండు గుణములచే ఉత్తమునిగా పరిణింపబడతాడు. ఏ స్థితిలోనూ పరుషములు పలకకపోవడం మొదటిది, పాపక కృత్యాలకు దూరంగా ఉండడం రెండవది. ఎదురు వ్యక్తి మనస్సుకి బాధ కలగకుండా మాట్లాడడం ఉత్తమ లక్షణం. ప్రియవాక్యం ప్రధానైన సర్వే తుష్యంతి జంతవహా అని ఆర్యోక్తి. పాపకార్యాచరణ ఇతరుని బాధ పెట్టడం అవుతుంది, పాపాయ పరపీడనం అని సుభాషితం. ఈ పద్యంలో చెప్పిన అంశాలు రెండు వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకాలే. మరొక విషయం, చెల్లియుండు సైరడసేయునతడు పెదవడియును అతికి ప్రియముతోడ తనకు గల భంగిరిచ్చున తండు పుణ్యపురుషులని చెప్పి ఆర్యులు కురువరేణ. ఎదుడనున్న వ్యక్తిని ఎదిరించి జయించే శక్తి కలిగి ఉన్నప్పటికీ ఓర్మి కలవాడు, తాను పేదవాడే అయినా యాచకుడికి తన శక్తిని అనుసరించి దానం చేసేవాడు పుణ్యపురుషుడు అని భావం. సహనం దాతృత్వం ఉత్తమ వ్యక్తిత్వానికి హేతువులని భారతం ఉపదేశిస్తోంది. శాంతి అనుశాసన పర్వాల్లో భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన విషయాలు వ్యక్తి యొక్క సమున్నతికి సోపానాలే. ఇతరులు చేసిన ఏ పనులు మన మనస్సుకి బాధ కలిగిస్తాయో అటువంటి వారిని ఇతరుల విషయంలో తాను చేయకుండా ఉండడం ఉత్తమోత్తమ ధర్మం అని భీష్ముడు ఇలా ఉపదేశిస్తాడు. ఒరులేమేమియునచ్చిన నరవర అప్రియము తన మనంబునగగు తానొరులగున విషయగునికి పరాయణము పరమధర్మ పదములగల్లన్ ఆత్మవ సర్వభూతాని యః పశ్యతి సమశ్యతి అని సూక్తి. తన వలె సర్వప్రాణులను చూసుకునేవాడు మంచి చూపు గలవాడు అని భావం. తన విషయంలో ఎవరైనా అకృత్యం ఆచరించినా నిందోక్తులు ప్రయోగించినా తానెంతగా బాధపడతాడో గుర్తించినట్లయితే తాను ఇతరుల విషయంలో ఆ విధంగా ప్రవర్తించడు. అది ఉత్తమ సంస్కారం, ఉత్తమ వ్యక్తిత్వం. సీతాదేవి రామాయణంలో ఆత్మానముపమాం కృత్వా శేషుదారేషు రమ్యతాం అని రావణుడికి హితబోధ చేస్తుంది. నీ భార్యను ఎవరైనా పొందాలి ప్రయత్నిస్తే నీవు బాధపడతావు కదా, అట్లే ఇతరుల విషయంలో కూడా అలాగే ఉంటుంది అని భావించి నీ భార్య ఎందు సుఖాన్ని అనుభవించు అని ఆ సాధ్వి గావించిన ఉపదేశం సర్వజన సమారాధ్యం. ఈ విధంగా సంస్కృతాంధ భారతాల్లో ఎన్నో సందర్భాలలో ఉపదేశం చేయబడింది. సర్వమానవ సమభ్యుదయమే మహర్షుల ధ్యేయం. శుభం భూయాత్.
1: డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

వానల ఆధారంగా పంటలు పండించేటువంటి రైతులకి బెట్ట పరిస్థితులు మరీ కొత్త ఏం కాదు. కాకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ బెట్ట వస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ బెట్ట వస్తుంది, ఇంకొకసారి దేవుడు బాగా కరుణించి సరైన సమయానికి వానలు పడిస్తే మంచి పంటలు తీస్తారు. సరే, మనకి ఏ సంవత్సరం అయినా సరే ఈ బెట్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనం కొంత జాగ్రత్తగా ఉండటం అయితే అవసరం. అది పూర్తిగా వానల ఆధారంగా పంటలు పండించినా లేకపోతే ఆరుతడి కింద పంటలు పండించినా మనకిది తప్పనిసరి. ఇక పండ్ల తోటల్లో కూడా మనకి కొన్ని వర్షాధారంగా తోటలు ఉంటాయి. అవసరమైనప్పుడు నీరు ఇవ్వగలిగినప్పుడు మనము నీటిని బోరు ద్వారా పెట్టుకుంటూ ఉంటాం. ఏదేమైనా ఎప్పుడైతే వానలు సరిగ్గా పడటం లేదు అని అనిపించిందో పడ్డటువంటి వానని కాపాడుకోవటం అనేది చాలా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. దానికి తోడు

వాన పడ్డ తర్వాత మన నేల పీల్చుకున్నటువంటి తడి ఆవిరైపోకుండా చూసుకోవటం కూడా మరో ముఖ్యమైనటువంటి విషయం. దానికి మనకు చేతనైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఎప్పుడైనా మనకి ఈ బెట్ట పరిస్థితులు ఎక్కువ కాలం ఉన్నట్లయితే, మనము ఇప్పుడు అనుకున్నటువంటి విషయాల్లో జాగ్రత్త కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా పంట దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఏం చేయొచ్చు అనేది ఆలోచిస్తే, ముఖ్యంగా మనము బెట్ట పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి సన్నద్ధం అవుతాం. ఆచ్ఛాదనం, అది మరి సహజంగా ఉండేటువంటి పదార్థాలతోటి చేసినా లేకపోతే మన ప్లాస్టిక్ తోటి చేసినా సరే ఆచ్ఛాదనం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే వానల ద్వారా పడ్డటువంటి ఆ నీరు భూమిలోంచి ఆవిరైపోకుండా కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం. ఏమిటి ఉపయోగం అంటే, ఉన్నటువంటి తడిని మొక్కలు ఎక్కువ కాలం తీసుకోవటానికి అవకాశం వస్తుంది. రెండోది, నేల లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులకి మరి బతకడానికి తడి అవసరం, ఆ జీవనం కొనసాగటానికి తడి అవసరం. వాటిని కాపాడుకోవటానికన్నా మనం ఆ నీరంతా, మనం నేలలో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోకుండా చూసుకోవటం చాలా చాలా ముఖ్యం. దానికి ఇందాక మనం అనుకున్నట్టుగా ఎండిన ఆకులు కానీ రెమ్మలు కానీ సహసిద్ధంగా దొరికేటువంటి పదార్థాలతోటి మనము ఈ మొక్కలున్న ప్రదేశాలు కాకుండా తతిమా ప్రదేశాలని కప్పగలిగితే, ఒక 6 అంగుళాల నుంచి 8 అంగుళాల దాకా కనుక మనం కప్పగలిగితే ఆ ఎత్తులో మనకి నీటి ఆవిరి తక్కువైద్ది అనేది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి తెలుసుకున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమం మనం చేసుకోవాలి. పండ్ల తోటల్లో అయితే ముఖ్యంగా మనం ప్లాస్టిక్ మల్చింగ్, అలాగే కూరగాయల సాగులో కూడా ప్లాస్టిక్ మల్చింగ్ కనుక మనం చేసుకోగలిగితే చక్కని ఉపయోగం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ప్లాస్టిక్ మల్చింగ్ వలన కానీ లేకపోతే సహజసిద్ధంగా పెట్టేటువంటి మల్చింగ్ వల్ల మనకు ఉపయోగం, కలుపు మొక్కలు రాకుండా, కలుపు మొక్కలు మన నేలలో ఉన్నటువంటి తడిని లాగేసుకోకుండా మనం రక్షించుకోవచ్చు. అది చాలా చాలా అవసరం. ఇకపోతే నేలలో తడి మరి ఎక్కువ కాలం ఉండాలి అంటే ఎట్లా? సహజంగానే నీటి ఆవిరి కాకుండా పైన జాగ్రత్త తీసుకున్నా బాగానే ఉంది. మరి కింది పొరలకు వెళ్ళిపోకుండా కొంతకాలమన్నా ఈ వేరు భాగం ఉన్నటువంటి ప్రదేశాల్లో తడి ఉండాలంటే మనం నేలకి అవసరమైన మోతాదులో మన నేల రకాన్ని బట్టి సేంద్రియ పదార్థాన్ని కలపాలి. వీలైతే సేంద్రియ పదార్థం గెత్తం లాంటి దాన్ని కలుపుకోవటం, లేకపోతే పచ్చి రొట్టె పంటలు తొక్కేసి నేలలో ఈ సేంద్రియ పదార్థం ఎక్కువ కాలం ఉండేట్టుగా చూసుకున్నట్లయితే ఆ నీటిని ఎక్కువ కాలం వేరు వ్యవస్థ భాగాల్లో మనకి పట్టుంచుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మరొక విషయం, మనము అంతర పంటలుగా మధ్యలో ఏదైనా పంటలు వేసుకుంటే, ప్రధాన పంటకి వరుసల మధ్యలో కనుక అంతర పంటలు వేసుకున్నా కూడా మనం నీటి ఆవిరిని తగ్గించుకోవడం అవకాశం ఉంది. కొన్ని పంటలు మనం నేలను పట్టుకొని పెరుగుతూ ఉంటాయి, పాకుతూ ఉంటాయి. అలాంటి పంటలైతే మొత్తం నేలంతా పరుచుకున్నట్టు ఉంటుంది, ఎండ వేడిమి భూమి మీద పడకుండా ఉంటుంది, నీరు ఆవిరి కాకుండా మనం పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి ముఖ్యంగా మనం చేయాలి. అలాగే బోరులో నీరున్నవాళ్ళు మరి ఈ వర్షాభావ పరిస్థితుల వలన అడుగంటిపోతూ ఉంటాయి. ఉన్నటువంటి తక్కువ నీటినే మనం ఉపయోగించుకొని మనం పంట పండించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మనము ఖచ్చితంగా బిందు సేద్యాన్ని గనక ఉపయోగించుకొని, ముఖ్యంగా ఏటికైతే వరసల్లో సాగు చేసేటువంటి పంటలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనము దీని ద్వారా తక్కువ నీటితోటి పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల సుమారుగా మనకు 40 నుంచి 50% దాకా నీరు ఆదా అవుతుంది. అది ఇతర చోట్ల సాధ్యం కాదు. కాబట్టి ఆ పద్ధతిని ఉపయోగించుకొని మనము నీటిని పెట్టుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఇక పండ్ల తోటలు ఉంటాయి. పండ్ల తోటల్లో మనకి భూగర్భజలం అడుగంటిపోయింది, వానలు పడటంలా బోర్ ఎండిపోతుంది, కానీ మొక్కలు కాపాడుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మొక్కలు ఎండిపోకుండా ఉండుకోవటం కోసం మనము ఆ వేరు వ్యవస్థ దగ్గర కుండ ఒకటి, అంటే తొవ్వేసి నేలని కుండ పెట్టేసి, మామూలుగా మనము ఏదన్నా కుండకి రంధ్రం పడితే నీరు కారిపోకుండా ఒక గుడ్డ చుట్టూ పెడతాం, అలానే ఇక్కడ కూడా నీరు పోసి ఆ రంధ్రం పెట్టిన దానికి గుడ్డ చుట్టూ పెడితే ఆ మట్టి రేణువులు కాస్త కాస్త గుడ్డ నుంచి నీళ్లు పీల్చుకుంటూ ఉంటే ఆ కుండలోంచి కూడా చుక్క చుక్క నీరు బయటకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనము ఎక్కువ కాలము మన బెట్ట పరిస్థితులను తట్టుకోవడానికి ఇది ఒక మార్గం. అలాగే సహజంగా హైడ్రోజెల్స్ అని దొరుకుతాయి, ఉండలు ఉండలు

0: పడిపోతాయి చిన్న చిన్నవి. అవి పాదులు వేసినట్లయితే వాన వచ్చినప్పుడు అవన్నీ నీళ్లు పీల్చుకొని ఉంటాయి. వెంటనే వదలకుండా చిన్న చిన్నగా నీరు వదులుతూ ఉంటాయి. అప్పుడు మొక్కలకు ఎక్కువ కాలం తడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా ఆలోచన చేసుకోవాలి. మరీ బెట్ట పరిస్థితులు ఉంటే మనం కింద ఎరువులు ఇవ్వలేకపోతే మనకి నీరు ఆవిరి కాకుండా చూసుకోవాలంటే ఎక్కువగా మొక్కల నుంచి KNO3 పొటాషియం నైట్రేట్ అనే దాన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే కనుక దీనివల్ల మొక్కలు బెట్ట తట్టుకునేటువంటి శక్తిని పొందుతాయి. అలాగే పొటాషియం ఎరువులు వాడటం వల్ల కూడా మొక్కలకు రోగనిరోధశక్తి పెరిగి మరి ఈ బెట్టను తట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మనం పంటను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు మత్స్యకారులకు వాతావరణ సమాచారం చెప్పుకోదగిందేమీ లేదు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జరిగే ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని

0: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రికి ధింసా, కూచిపూడి నృత్యాలతో స్వాగతం పలకడంతో పాటు విమానాశ్రయంపై ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అనే ఇతివృత్తంతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు ధరల స్థిరీకరణ, రైతుల సంక్షేమం అంశంపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి శ్రవణ మాధ్యమం విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పొగాకు రైతులకు మద్దతుగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి 188 కోట్లను భరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ధరల లోటు భర్తీ కింద కిలో పొగాకుకు 20 రూపాయల చొప్పున అందించడంతో పాటు 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. పొగాకు కొనుగోలు ధరలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో భారత రాష్ట సమితి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థ అభివృద్దికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకోలేదని, సుమారు 54,000 కోట్ల రూపాయల బకాయిలను మిగిల్చాయని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సమీపంలోని బొగ్గు బ్లాక్ను వేలం ప్రక్రియలోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ బ్లాక్ సింగరేణికే దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ జెన్కో సింగరేణికి పోటీగా టెండర్లో పాల్గొనడం సరికాదని పేర్కొన్నారు. జెన్కో టెండర్ ప్రక్రియ నుంచి వైదొలిగి సింగరేణికి బ్లాక్ దక్కేలా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులో నిన్న సైకిళ్లను పంపిణీ చేశారు. నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 7,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను మంత్రి తన సొంత నిధులతో పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీతో విద్యార్థులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడి చదువుపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ప్రతి తల్లిని నేను రిక్వెస్ట్ చేసేది, పిల్లల్ని బాగా చదివించండి, చదువు ద్వారానే ఏదైనా రీచ్ కావాలి. నెల్లూరు రూరల్ గానీ సిటీ గానీ రెండిట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో 7,000 సైకిల్ ఇప్పుడు ఇస్తున్నాం. మిగతా 3,000 కూడా రాబోయే 2 or 3 months లో అవన్నీ తెప్పించి కంప్లీట్ చేస్తాం.
0: పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ది పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన రహదారుల నాణ్యత, నాగులాపల్లి తాగునీటి పథకం, పాఠశాలల్లో భోజన పథకం అమలు, ఆసుపత్రుల్లో వైద్య సేవలు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా సాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉపాధి పెట్టుబడి అవకాశాలు లభించనున్నాయని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో విమానాశ్రయ ప్రారంభోత్సవ సన్నాహాలపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి వచ్చిన తర్వాత దేశ విదేశాలంతా కూడా తిరుగుతూ పరిశ్రమల వారిని ఆహ్వానించడం, ఈరోజు మేము కూడా ఈ పరిశ్రమలో భాగస్థులం అవుతామని చెప్పి చాలా పరిశ్రమలు కూడా ఇక్కడికి వచ్చి ఇప్పటికే ఫౌండేషన్ వేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా హోటల్స్ వస్తూ ఉన్నాయి, రిసార్ట్స్ వస్తూ ఉన్నాయి, కార్గో కొత్త కొత్త పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి.
0: ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన మంత్రి, స్టీమ్డ్ రైస్ పంపిణీ, బియ్యం అక్రమ రవాణా నివారణ, బకాయి నిధుల విడుదల వంటి అంశాలపై నిన్న చర్చించారు. అనంతరం ఆయన

0: మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో స్టీమ్డ్ రైస్ వాడకం ద్వారా అందుతున్న నాణ్యమైన భోజనంపై సానుకూలత ఉందని తెలిపారు. దీన్ని ప్రజాపంపిణీ వ్యవస్థకు అనుసంధానం చేసి పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఒక జిల్లాలో మొదలుపెట్టేలా అనుమతి ఇవ్వాలని కోరామని మంత్రి నాదెల్ల మనోహర్ వివరించారు. తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఇందులో భాగంగా కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరితో సమావేశమైన ఆయన, విదేశీ భాషలు నేర్చుకున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభిస్తాయని, మూడవ భాషగా జర్మన్, జపనీస్ భాషలను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. అలాగే రామగుండంలో 100 పడకల ఆసుపత్రికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించే సేవలు ప్రజల ఆరోగ్య ఫలితాల ఆధారంగా పీహెచ్సీలకు ర్యాంకులు ఇవ్వనున్నట్లు రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త విధానంలో మాతాశిశు ఆరోగ్యం, మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, ప్రజల సంతృప్తి సహా మొత్తం 21 కీలక పనితీరు సూచికలను పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రపంచ కాలేయ వ్యాధుల అవగాహన దినోత్సవం హెపటైటిస్ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ పిలుపు మేరకు ప్రతి ఏటా జులై 28వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ వ్యాధికి గురైన వారికి కాలేయం నిదానంగా దెబ్బతింటుంది. ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు హెపటైటిస్ ఏబీ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో ఈరోజు తీరం దాటనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: వాయుగుండం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కోరారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఆవిరితో ఉడికించిన స్టీమ్డ్ రైస్ను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రవాచిక రిచాజా. అథ వార్తాః. నీట ప్రకరణే ఛాత్రాణాం విరోధ ప్రదర్శనావధౌ కథితారక్షకై కృతాని కార్యాణి అధికృత్య విపక్షదలానాం కోలాహలాత్ హ్యః సంసదః ఉభే సదనే లోకసభా రాజ్యసభా చ స్థగితే అవభవతాం. లోకసభాయాం హ్యః సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ సంశోధన విధేయకం 20/26 ఇతి ప్రస్తుతం. ఏతస్య విధేయకస్య ఉద్దేశ్యం సార్వజనిక పరీక్షా అనుచిత సాధన నివారణ అధినియమ 20/24 ఇత్యేతస్మిన్ సంశోధనమస్తి. డాక్టర్ జితేంద్ర సింహ ఏతత్ విధేయకం సదని ప్రస్తుతవాన్. అస్మిన్ విధేయకే అనేకాని మహత్వపూర్ణాని ప్రావధానాని సంతి. తేషు దోష సిద్ధానాం కృతే

హెచ్ రామచరణ్ గారు వయలిన్, ఏ ఆనంద్ శ్రీహరి గారు మృదంగం. పుష్పాంజలి సమాచార వాణి. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ శ్రీ యు విజయభాస్కరరావు గారు అందిస్తారు. కర్ణాటక సంగీత కార్యక్రమం 8:35 శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానం, శ్రీమతి రాధా విశ్వనాథన్ గారు సహకార గానం, వివి సుబ్రహ్మణ్యం గారు వయలిన్, టీకే మూర్తి గారు మృదంగం, టిహెచ్ వినాయకరామ్ గారు ఘటం. పాటల పల్లకి 8:59 కొనసాగింపు 9:30. 10:00 ప్రత్యేక కార్యక్రమంగా ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక ముఖాముఖి డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో పరిచయకర్త ఎన్ మణిగారు. 11:00 మధురిమ మధుమంజరి 12:10 సంధ్యారాగం 12:40 క్యాన్సర్పై అవగాహన డాక్టర్ దిగుమర్తి రఘునాథరావు గారితో శ్రీమతి కె ఇందిరగారు జరిపిన పరిచయ కార్యక్రమం. 1:33 మహిళావాణి ప్రకృతి పరిరక్షణ వ్యాఖ్యాత్రి శ్రీమతి డి శ్రీదేవి. రంగస్థలిలో 2:31 సత్య హరిశ్చంద్ర నాటకంలో అరణ్యఘట్ట పద్యాలు హరిశ్చంద్ర పాత్రలో. పాత్ర గాత్రధారి యాండ్రాపు చిన్నరామినాయుడు గారు. హార్మోనియం శ్రీ షేక్ కరీం. యువవాణితో 5:00 రెండో ప్రసారం. సంధ్యారాగాలు 5:30 సాయం సమీరం 6:30. ఇందులో శ్రీమతి ఎస్ రాజకుమారి గారి కంఠంలో వింటారు లలిత గీతాలు. ఎస్వి రామకృష్ణ గారి కీబోర్డ్, ఏ ఆనంద్ గారు తబల. గురు పౌర్ణమి వైశిష్ట్యం, ఈ అంశంపై శ్రీమతి డి శ్వేతప్రియ గారి ప్రసంగం. 7:15 ఈ రాత్రి పల్లెసీమలు. హైడ్రోఫోనిక్స్ విధానంలో పంటల సాగు, ఈ అంశంపై రస్తకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎం అనంత విహారి గారి వివరణ ప్రసంగం ద్వారా. రాత్రి 10:00 పార్లమెంటు కార్యకలాపాల ప్రశ్నోత్తర అంశం. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:12 మరికొంచెంసేపట్లో జాతీయ వార్తా ప్రసారం తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మహిళల షార్ట్ పుట్ F57 పోటీల్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరగనుంది. పార్లమెంటు సమావేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యం

0: దంతో సాంప్రదాయబద్ధంగా ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 21న జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించడానికి భాగస్వాములందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశ యువత ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. వర్షాకాల సమావేశాల 6వ రోజున కూడా ప్రతిపక్షాల నినాదాలు, ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమావేశాల 2వ వారం మొదటి రోజున నీట్ వివాదంపై నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభ పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం మధ్యే నిన్న లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించింది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతూనే బలమైన చట్టపరమైన చట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పరీక్షా విధానంలో పారదర్శకత, నిష్పక్షపాతం, సమగ్రతను బలోపేతం చేయడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఇందులో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన నిబంధనలు చేర్చారు. మరోవైపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభలో చర్చ జరగకుండా ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్షాల తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఉభయ సభల్లోనూ తమ స్థానాల నుంచి లేచి నిరసనలు కొనసాగించారు.
1: కాంగ్రెస్ పార్టీ ఔర్ కుచ్ దల్ హై ఉన్కో కహనా చాతా హూం విషయ కో భటక్నే మత్ దీజియే ఇస్ వక్త్ స్టూడెంట్ కా ఇంట్రెస్ట్ దేశ్ మే జో ఎగ్జామినేషన్ హోనే కా జో ప్రక్రియా ఆజ్ తక్ హమ్నే దేఖా హై ఉస్కో మజబూతీ సే జో రిఫార్మ్స్ లాయా హై ఇస్ పే చర్చా హోనా యే సబ్సే ప్రాథమికతా హోనా చాహియే ఇస్ వక్త్.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభ, రాజ్యసభ రెండు ఈ రోజుకి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో ఇప్పటివరకు పార్లమెంటులో ఎలాంటి ముఖ్యమైన చర్చలు జరగలేదు. బొమ్మల రంగానికి మద్దతుగా నిలిచేందుకు 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారతదేశం 5% వాటాను సాధించడంలో సహాయపడేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిన్న న్యూఢిల్లీలో డిపిఐఐటి నిర్వహించిన బొమ్మల రంగంలో వ్యాపారుల సమావేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, భారతదేశ బొమ్మల పరిశ్రమ వృద్ధి అనేది వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబిస్తుందన్నారు. అధునాతన సాంకేతిక, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు, నాణ్యమైన బ్రాండింగ్, అంతర్జాతీయ విలువలతో అనుసంధానం ద్వారా పూర్తిస్థాయి దేశీయ ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పరిశ్రమ వ్యాపారులకు మంత్రి పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భారతీయ బొమ్మల బ్రాండ్లను ఉత్పత్తి చేసేందుకు మంచి డిజైన్, స్థిరత్వం, భారీస్థాయి ఉత్పత్తి, ఎగుమతులపై దృష్టి పెట్టాలని ఆయన పరిశ్రమను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రయాణంలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఆత్మనిర్భర్ పంచాయతీ కార్యక్రమం, సమర్థ పంచాయతీ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ 2047 విజన్కు అనుగుణంగా ఆర్థికంగా బలోపేతమైన, సాంకేతికంగా సాధికారత సాధించిన, స్వయం సమృద్ధి గల పంచాయతీలను నిర్మించే దిశగా ఈ కార్యక్రమాలు ఒక ముఖ్యమైన ముందడుగని సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాధనాలు, స్థిరమైన ఆదాయ వనరులతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి పాలన మెరుగుపడుతుందని, అలాగే సమగ్ర గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంస్థల కోసం మోడల్ ఓన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ రూల్స్ను కూడా మంత్రి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న స్కై రూట్ ఏరోస్పేస్కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాలతో సమావేశమయ్యారు. విక్రమ్ 1 సాధించిన విజయం, ఇతర ఆసక్తికరమైన అంశాలు

చర్చల్లో ప్రముఖంగా చోటు చేసుకున్నట్టు మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వారి ప్రయాణం గురించి, వారి భవిష్యత్ ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకుని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వారిలోని ఆశయం, సానుకూలత, భారతదేశపు శక్తివంతమైన ప్రైవేట్ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయన్నారు. అలాగే స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికంతటికీ మోదీ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో తన మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు.

బైరూట్ ఏరోస్పేస్ బృందానికంతటికీ మోదీ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో తన మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆ శాఖ చేపట్టిన యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ పురోగతిని సమీక్షించడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, యుఎస్పి అనేది పూర్తిగా రాష్ట్రాల నేతృత్వంలో నడిచే కార్యక్రమమని, ప్రతి రాష్ట ప్రభుత్వం తన బలాలు, స్థానిక ఆకాంక్షల ఆధారంగా తన ప్రతిష్టాత్మక ఉత్పత్తిని గుర్తిస్తుందని చెప్పారు. దీని అమలును వేగవంతం చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేయడం, అందరు భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురావడం, అనుసంధానకర్తగా వ్యవహరించడమే తమ మంత్రిత్వ శాఖ పాత్ర అని పేర్కొన్నారు. గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్ మహిళల షార్ట్ పుట్ F57 పోటీల్లో 9.81 మీటర్లలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్ టౌన్ స్టేడియంలో పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. ఫైనల్లో పోటీ పడిన కుషారే 2.25 మీటర్ల ఎత్తును విజయవంతంగా దాటారు. ఈ ఈవెంట్లో జమైకాకు చెందిన రొమైన్ స్వర్ణ పతకం గెలుచుకున్నారు. వెయిట్ లిఫ్టర్లు వల్లూరి అజయ్బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ చెరో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో షార్ట్ పుటర్ శిల్పా శైల కాంస్య పతకం దక్కించుకున్నారు. దీంతో గ్లాస్కో 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 10 చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటువంటి వాతావరణ పరిస్థితులే కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, దక్షిణ కర్ణాటక, విదర్భల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంట్ హౌస్లో జరుగుతుంది. 2032 నాటికి ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ 5% వాటాను సాధించేందుకు ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశ ప్రజాస్వామ్య అభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థలు అత్యంత కీలకమైనవని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

లయలు హొయలు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ పాపం ఆ ప్రకృతి కాంత చాలా విలపిస్తోంది. ఎందుకు? ఇంకా ఈ ప్రజకు ఏం చేయాలా అని కాదు, ఇంకా ఈ ప్రజ ఎప్పటికీ నన్ను నన్నుగా ఉంచడం నేర్చుకుంటారా అని. ఎందుకండి ఇదంతా అంటే, ఏడాదికోసారి ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని తలుచుకొని మంచి చేయండి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ప్రస్తుతం మన ప్రజాస్వామ్య పరిపాలనలో మనం మనల్ని రక్షించుకోవడం అంటే మన చుట్టూ ఉన్న వాటిని పాడు చేసుకోకుండా ఉండడం. సరే, ఇదంతా ఎందుకు? ఇవాళ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. ఆ ప్రకృతి అంటుంది, అంటే ఏడాదికి ఒక్కసారి ఇవాళైనా నేను మీకు గుర్తొచ్చేది, ఆ ప్రకృతికి మనం రోజు గుర్తుండం, మర్చిపోతే కదా జ్ఞాపకం తెచ్చుకోవడం. ఇవన్నీ మన చుట్టూ ఉండి మనలో ఉండి మనల్ని రక్షించడం. ప్రకృతి తనకి మనం ఏమి చేసినా చేయకపోయినా తన హరితమైన హక్కుగా భావిస్తుంది. ఈరోజు పరిరక్షణ, ప్రపంచంలో ప్రకృతిని పరిరక్షించుకోవడానికి మనలో ఉన్న స్పృహని ఎక్కువ చేసుకోవడానికి ఓ రోజు ఉండాలి కనుక. పర్యావరణ సమతౌల్యం, రోజువారీ అలవాట్లో మార్పు ఎలా ఉండాలి, సారవంతమైన నేల దాన్ని మరింత సారవంతం చేసుకోవడం ఎలాగా, జలవనరుల్ని పాడు కాపాడు, ఈ రెండిట్లో దేని వెళతావు మనిషి అంటే కాపాడు. ఎందుకు? మనల్ని అది కాపాడుతోందని కాదు, మనం ఏం చేసినా చేయకపోయినా ప్రకృతి మనకి రక్ష తల్లిలాగా, తండ్రిలాగా. అడవులు, నదులు, సముద్రాలు, వన్యప్రాణులు వీటి మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది, మనం కూడా గమనిస్తున్నాం. హానికరమైనటువంటి కార్బన వాయువు, సరే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి వాతావరణాన్ని సమతుల్యం చేస్తున్నాయి అడవులు. వరద తీవ్రతను తగ్గిస్తాయి చిత్తండాలు. పరాగ సంపాదన ద్వారా పంటల ఉత్పత్తికి తోడ్పడతాయి కీటకాలు, తేనెటీగలు. ఆవాసాల విధ్వంసం, కాలుష్యం, వాతావరణ మార్పులు ఇవన్నీ చేయగలిగినటువంటి ఒకే ఒక్క జీవి భూమి మీద మనిషి. కాబట్టి ఆ మనిషి తన మనసుకి నగిషీరు చెక్కుకొని మనిషి మనిషిగా నిలబడితే ప్రకృతి ప్రకృతిగానే ఉంటుంది. ఈ మనిషి మిగతా జీవజాలం తరాలు అంతరాలు గడుస్తున్న కొద్దీ ఒక తరం వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ ముందటి తరం ఇప్పుడు లేదు, ఈ తరం వెనకటికి ఉంటుందా? ఉండదు. కానీ ఉండేది ప్రకృతి. మనం తరతరాల వారసత్వపు ఆస్తిగా రాసిచ్చేది ఏమిటి అంటే ధనధాన్యాలు, కట్నాలు, కానుకలు, మడిమాన్యాలు కాదు, ప్రకృతి సంపద, ప్రకృతి సమతౌల్యం. ఆ సూర్యుడు, చంద్రుడు, రాత్రి, ఆకాశం, నేల, వాన, గాలి ఇవన్నీ నువ్వు సంపాదించినవి కాదు, నువ్వు నాశనం చేయడానికి. కాబట్టి మనకి బాధ్యతలే ఉన్నాయి ప్రకృతి పట్ల, హక్కులు ఏవి లేవు. ఎందుకంటే హక్కులు నెరవేర్చుకునేదాకా ప్రకృతి మనకు అవకాశం ఇవ్వదు. ఏ కాలంలో ఏ ఋతువులో అవి ప్రసాదింపజేస్తూ ఉంటుంది. కాబట్టే మనకి ప్రభుత్వం, ఆలోచనాపరులు, చింతనవేత్తలు పరిరక్షణలో ప్రకృతికి సంబంధించి మన రోజువారీ పాత్రని వ్యర్థాల తగ్గింపు ద్వారా, వనరుల పొదుపు ద్వారా, పచ్చదనాన్ని పెంపొందింపజేయడం ద్వారా ఈ రోజుని మనం ఆ స్పృహలో ఉండి మిగతా అన్ని రోజులు ఆ కర్తవ్యంలో ఉండాలని ఈరోజు

0: ప్రకృతికి సమతౌల్యం ఎలాగ అవసరము, మనం పొందిన ఈ శరీరాకృతికి, అంతర్కృతికి, అంతరారోగ్య ఆవిష్కృతికి బహుకృతి ఏమిటి ఇస్తావయ్యా అంటే ఆరోగ్యం. ఆరోగ్యం నువ్విచ్చేదేం? పుట్టుకతోటే అమ్మా నాన్న ఇస్తారుగా, వాళ్ళ నుంచి సంక్రమించేదిగా. నిజమే, ఎంతో ఆస్తిపాస్తులు ఇచ్చేసినా దాన్ని పెంచకపోయినా తుంచకుండా ఉండాలి. అలాగ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉంటే అది యోగ్యమైన శరీరం, ఆరోగ్య భాగ్యమైన శరీరం. ఆ అంశానికి వస్తే, ఇప్పుడు కాలేయానికి వచ్చే వ్యాధులు చాలా ముఖ్యమైనది. మన శరీరంలో కాలేయం, దాని విషయంలో ఎప్పుడూ కూడా తప్పులో కాలేయం. అంచేత కాలేయానికి వచ్చే వ్యాధులు నివారణ, ఈ అంశంపై ఇప్పుడు డాక్టర్ వై రాధాకృష్ణ గారితో శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు గారు జరిపిన పరిచయ కార్యక్రమం.
1: డాక్టర్ వై రాధాకృష్ణ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, మీరు ప్రఖ్యాత లివర్ స్పెషలిస్ట్గా సేవలను అందిస్తున్నారు కదా?
2: అవునండి.
1: ఈరోజు అసలు లివర్ అంటే ఏమిటి, అది చేసే పని ఏమిటి, అది కొంతమంది లివర్ పాడైపోయిందంటారు, చెడిపోయిందంటూ ఉంటారు, అలాగే లివర్ సిర్రోసిస్ అంటారు వీటి కోసం, అలాగే కాలేయానికి వాపు రావడం అంటారు, దాన్ని తగ్గించుకునే పరిస్థితులు ఏ విధంగా ఉండాలి, నివారణ ఉపాయాలు ఏమిటి అనేవి కాస్త మనం చర్చించుకుందామండి. ఈరోజు వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా మీరు తెలియజేస్తే బాగుంటుంది.
2: డెఫినెట్లీ అండి. ఈ వరల్డ్ హెపటైటిస్ డే అనేది జూలై 28 సెలబ్రేట్ చేస్తామండి. ప్రపంచవ్యాప్తంగా WHO, ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉందో, అది ఈ రోజుని 28ని మనకి హెపటైటిస్ అవేర్నెస్ గురించి కేటాయించారు. అయితే హెపటైటిస్ అనేది పక్క సోల అని మనం తెలుగులో దీన్ని అంటూ ఉంటాం. ఈ లివర్ ఏదైతే ఉంటుందో మనం ఒక పక్కన ఉంటుంది కనుక, ఈ లివర్ ఉరుపు వాపు ఏ కారణం చేత వచ్చినా దాన్ని పక్క సోల అంటారు. కామన్గా వచ్చే ఈ హెపటైటిస్ కారణాలు Hepatitis B, Hepatitis C, అలాగే కొన్ని వేరే వైరస్లు కూడా ఉంటాయి, Hepatitis A, Hepatitis E, ఇవన్నీ కలిపి వైరల్ హెపటైటిస్ అంటాం. ఈ వైరల్ హెపటైటిస్ అని ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వ్యాధులు. ఇవి కాకుండా ఈ కాలేయానికి అందరికీ తెలిసినట్టు మద్యం సేవించడం వల్ల కానీ, అలానే ఇటీవల కాలంలో నంబర్ 1 కాజ్ లివర్ పాడవడానికి ఫ్యాటీ లివర్ అంటాం, లివర్లో అధికంగా కొవ్వు చేరడం వల్ల వాపు జరుగుతూ ఉంటుంది. అయితే ఏ కారణం చేత మన లివర్ మనం డ్యామేజ్ అయినా కూడా, అది వైరస్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, కొవ్వు అవ్వచ్చు, అల్టిమేట్గా లివర్ పూర్తిగా పాడైతే మన దాన్ని సిర్రోసిస్ అంటే లివర్ బాగా గట్టిపడిపోయి ఒక ఎందుకు పనికి రాకుండా జరిగిపోయినప్పుడు దాన్ని సిర్రోసిస్ అంటాం. ఈ సిర్రోసిస్ అనేది ఇర్రివర్సిబుల్ కండిషన్, అంటే ఇంకా పూర్తిగా పాడయ్యాక మళ్ళీ వెనక్కి రావడం జరగదు. అయితే లివరు అనేది చాలా కీలకమైన అంగం అండి బాడీలో. ఈ లివర్ అనేది మనకు ఒక రకమైన రసాయన మన ఫ్యాక్టరీలాగా, లివర్లో అన్ని రకాల రసాయన క్రియలు జరుగుతాయి బాడీలో. అది కార్బోహైడ్రేట్ అవనివ్వండి, అన్ని రకాల మన బాడీ నడుస్తుంది, అన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా లివర్లోనే జరుగుతుంది. కిడ్నీతో పాటు లివర్లో కూడా కొన్ని పనికిరాని వస్తువులు బయటికి పసర రూపంలో బయటికి పంపిస్తుంటుంది బాడీ. అయితే లివర్ తాలూకు ప్రత్యేకత ఏంటంటే, లివరు మనిషికి ఒకటే ఉంటుంది, ఆ ఒకటి కూడా అది 80% పాడే వరకు మనకు పెద్దగా లక్షణాలు ఏమీ కనబడవు. సో లివర్కి వచ్చిన జబ్బులన్నింటినీ కూడా సైలెంట్ కిల్లర్స్ అంటాం. ఆ సైలెంట్ కిల్లర్స్లో నంబర్ 1 ఏంటంటే ఈ హెపటైటిస్, అది కూడా Hepatitis B అన్నది. ఇది ఒక సైలెంట్ కిల్లర్గా మనం భావిస్తాం, ఎందుకంటే లక్షణాలు ఏమీ ఉండవు, కనిపించవు. లివర్ పూర్తిగా పాడే సిరోసిస్ అయితే కానీ మనకి సిమ్టమ్స్ రావు. కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే, మనకి లివర్ పాడైనప్పుడు కొంచెం మామూలుగా జనరల్గా వచ్చే సిమ్టమ్స్ లైక్ నీరసం, వీక్నెస్ లా వస్తూ ఉంటాయి. ఇంకా ప్రత్యేకమైన సిమ్టమ్స్ ఏంటో, పచ్చకామిరలు, కళ్ళు పచ్చగా అవడం, అలాగే లివర్ దీర్ఘకాలికంగా పాడైతే అటువంటి వాళ్ళకి ఉబ్బు కామిరలు రావడం, పచ్చకామిరలు రావడం, ఇవి కామన్గా మనం చూస్తుంటాం. కొందరికి రక్తవాంతులు, కొందరికి మనకి మైండ్ కొంచెం అన్కాన్షియస్ అవ్వడం, అంటే మనకి స్పృహ లేకపోవడం కానీ, వీటి కోసం మనకి అవేర్నెస్ కోసం ఈ డే మనం ప్రత్యేకిస్తాం. Hepatitis B అనేది ఇన్ జనరల్గా ఆల్ ఓవర్ ది వరల్డ్, ప్రతి 12 వ్యక్తికి ప్రపంచంలో ఈ Hepatitis B అనేది ఉంది. ఇండియాలో సగటున 100 మందిలో 4-5 ఉంటుంది. మన రోడ్డు మీదకి వెళ్ళి ఎవరికైనా టెస్ట్ చేస్తే ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా 100 మందిలో 4 Hepatitis B ఉండడం చూస్తుంటాం. అయితే ప్రత్యేకంగా మన నార్త్ కోస్టల్ ఆంధ్ర, ఇటు శ్రీకాకుళం అవచ్చు, పలాస అవచ్చు, కొన్ని కొన్ని పాకెట్స్ ఉన్నాయి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, కొందరికి

0: వందలో 10-15 మందికి కూడా ఈ వైరస్ చూడటం మనం చూస్తుంటాం. ఈ హెపటైటిస్ బి అనేది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. ఇది ఒకరి నుంచి ఒకరికి కంటేజియస్ డిజీస్. అతడి నుంచి ఆమెకి సెక్స్ ద్వారా కానీ, ఇంజెక్షన్లు సిరంజిల ద్వారా కానీ, తల్లి నుంచి శిశువుకి గర్భంలో కానీ, అలానే మనకి కంటామినేటెడ్ నీడిల్స్ అంటే కలుషితం నీడిల్స్ కానీ, ఇటువంటి బ్లడ్ ప్రోడక్ట్స్, కంటామినేటెడ్ బ్లడ్ ప్రోడక్ట్స్ వల్ల కూడా ఒకరి నుంచి ఒకరు సోకుతుంటారు.
1: నీటి ద్వారా కూడా,
0: నీటి ద్వారా సోకే వైరస్లు వేరు. హెపటైటిస్ ఏ ఒకటి, హెపటైటిస్ ఈ రెండు ఇన్ఫెక్షన్స్. హెపటైటిస్ ఇవి కూడా ఇన్ఫెక్షన్సే. అటువంటివి కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్ వల్ల వస్తుంటాయి. అయితే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మాత్రం కంటామినేటెడ్ వాటర్, ఫుడ్ వల్ల రాదు. ఇది ఓన్లీ నేను చెప్పినట్టు తల్లి నుంచి శిశువుకి గర్భం ద్వారా, అలాగే ఇంజెక్షన్లు సిరంజిల ద్వారా, అలాగే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి మనకి సెక్షువల్ ట్రాన్స్మిషన్ జరుగుతుంటుంది. అయితే గుడ్ థింగ్ ఏంటంటే హెపటైటిస్ బికి మనకి మంచి వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ 3 డోసులు వేసుకుంటే మనకి వైరస్ మన జోలికి కూడా రాదు. సో కంపల్సరీగా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి గర్భిణీ స్త్రీకి ఈ టెస్ట్ చేస్తున్నారు, అలాగే పుట్టిన ప్రతి శిశువుకి ఈ వ్యాక్సినేషన్ కంపల్సరీ చేశారు. దాని మూలాన రానున్న జనరేషన్స్లో హెపటైటిస్ బి రాకుండా మనం నివారించవచ్చు. హెపటైటిస్ బికి ఒకప్పుడు మంచి ట్రీట్మెంట్ ఉండేవి కావు, కానీ ఇప్పుడు హెపటైటిస్ బికి మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయి. హెపటైటిస్ సి వైరస్ అయితే పూర్తిగా క్యూర్ అంటే నిర్మూలనం చేసే మందులు కూడా ఇటీవల 10 సంవత్సరాల్లో రావడం జరిగింది. అలానే ఆ వైరస్కు సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరైతే పరిశోధన చేసి ఇటువంటి వాటికి మందులు కనుక్కున్నారో మొన్న 2021లో నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. బేసిక్గా
1: అయితే ఇది సాధారణంగా మీకు వచ్చే కేసులను బట్టి చూసినట్లయితే పిల్లలకి ఎక్కువ వస్తుందా, ఏ వయసులో వాళ్ళకి ఎక్కువగా?
0: ఇది హెపటైటిస్ బి అనేది ఏ వయసులో వాళ్ళకైనా రావచ్చండి. ఇది సిమ్టమ్స్ ఉండవు, మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఏ సిమ్టమ్స్ ఉండవు. మనం ఏదో వేరే కారణంకి, అదే మనం సమ్ బ్లడ్ టెస్టులు చేయించుకోవడానికో, కొందరు ఎక్కడ దుబాయ్ వెళ్ళాలి, ఏదో బయట ఎక్కడికి వెళ్ళాలి, ఏదో హెల్త్ చెకప్ అయ్యింది, ఏదో ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, లేదు ఏదో సర్జరీకి వెళ్ళారు, ఆ సర్జరీ ముందు టెస్టులు చేశారు, అలా రొటీన్గా వేరే చెకప్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ టెస్టుల్లో చేసినప్పుడు ఇది బయటపడుతుంది. సిమ్టమ్స్ పడి కూడా వస్తారు మా దగ్గరికి. అయితే ఎప్పుడు వస్తాయంటే లివర్ పూర్తిగా పడే సిరోసిస్ కండిషన్ ఏదో చెప్పాను, పచ్చకామర్లు ఉబ్బుకామర్లు వచ్చినప్పుడు ఇవి వస్తూ ఉంటారు. అప్పుడు కొంచెం బాగా లేట్ అయిపోద్ది, ఎందుకంటే 70-80% లివర్ పోయాకే వస్తూ ఉంటుంది. అయితే ఒకప్పుడుకి ఇప్పటికి ఏంటంటే బ్లడ్ టెస్ట్లే ఉండేవి. ఇప్పుడు లివరు, లివర్కి సంబంధించిన జబ్బులు అన్నింటికి కూడా 10 సంవత్సరాల ముందుగానే తెలుసుకోవడానికి లివర్ స్కాన్ అంటాం, లివర్ ఫైబ్రో స్కాన్ అని ఒక ప్రత్యేకమైన టూల్ వచ్చింది ఈ మధ్యకాలంలో, లాస్ట్ 4-5 ఇయర్స్లో. ఈ లివర్ ఫైబ్రో స్కాన్ వల్ల మనం లివర్ జబ్బులన్నీ ముందుగానే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది.
1: కాపాడుకోవడానికి ఆహారపు అలవాట్లు ఏముంటే?
0: ఆహార అలవాట్లలో మెయిన్ ఏంటంటే మనకి లివర్ అనేసరికి ఈ పచ్చకామురులు, లివరు అంటే కొంచెం చాలామందికి రకరకాల అపోహలు ఉండడం సహజం. మేము కామన్గా పచ్చకామురులు పిచ్చికామురులు అంటాం, ఎందుకంటే రకరకాల అనుమానాలతోని రకరకాల అపోహలతోటి వస్తుంటారు. అల్లది పెట్టకూడదు అంటే ఇది పెట్టకూడదు, పచ్చేం చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, చాలా వింటూ ఉంటాం. ఏదో వేడిగా ఏదో వస్తువులతో వాతలు ఎంచుకోవడం, రకరకాల ఇవన్నీ చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటివన్నీ కూడా అంటే పెద్ద సైన్స్ అయితే లేదు వీటిల్లో. లివరు, లివర్ జబ్బులు వచ్చినప్పుడు లివర్ పసర తయారు చేస్తుంది. పసర అనేది ఫ్యాటీ ఫుడ్, అరుగుదలకు అవసరం కనుక. ఈ లివర్ జబ్బు వచ్చిన వాళ్ళకి ఇన్ జనరల్గా కొంచెం నూనె పదార్థాలు, వేపుళ్ళు, ఫ్రైలు అంటే ఇటువంటివన్నీ కూడా ఈ కొవ్వు పదార్థాలు మనకు అరిగించుకోవడానికి పసర అవసరం కనుక అటువంటి పదార్థాలు తగ్గించి రొటీన్, కార్బోహైడ్రేట్ కానీ ప్రోటీన్ కానీ ఈజీగా డైజెస్ట్ అయ్యేవి మనం రెగ్యులర్గా అంటే అందరూ 3 సార్లు తినే బదులు 5 సార్లు 6 సార్లు 6 గా తింటే చాలా వరకు సరిపోద్ది. ప్రత్యేకమైన పచ్చయాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది చేస్తుంటారు ఇటువంటివన్నీ కూడా, అవి ఒక రకమైన వేలం వెర్రనే అనొచ్చు, అందులో పెద్ద సైన్స్ అయితే లేదు. ఇక లివర్కి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది, బాడీలో అతి తక్కువ అంగాలకి ఆ గుణం ఉంటుంది. అదేంటంటే లివర్ రికవరీ అవ్వగలుగుతుంది, లివర్ మళ్ళీ రీజనరేట్ అంటే మళ్ళీ కొత్త కొత్తగా మళ్ళీ తయారవ్వగలుగుతుంది. ఇప్పుడు కొందరికి మేము లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటాం, లివర్ బాగా పాడైపోయి సిరోసిస్ ఉన్న పేషెంట్స్కి, ఎవరైనా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి లో సగం లివర్ తీసి వేరే వ్యక్తికి ఇస్తూ ఉంటాం. అయితే ఇచ్చిన వ్యక్తికి లివర్ మళ్ళీ నార్మల్ సైజ్
2: హోతీ హై పహచాన్, ఎవరికైతే సగం పోర్షన్ జిస్నే రాష్ట్రమండల్ ఖేల్ కే ఇతిహాస్ మే ఇస్ దేశ్ కో మళ్ళీ లివర్ ఖేలో నార్మల్ కే పహలే తక్ 46 స్వర్ణ పదక్ సహిత కుల 133 పదక్ దిలాయ థే ఔర్ యే సంఖ్యా ఇన్ ఖేలో మే భీ బఢ్తీ హీ జా రహీ హై ఔర్ కల్ సే హీ ఆరంభ హో గయీ వో స్పర్ధా జో కిసీ భీ మల్టీ డిసిప్లినరీ ఖేల్ ఉత్సవ కీ సబ్సే రంగారంగ, సబ్సే గ్లామరస్ ఔర్ సబ్సే రోమాంచక స్పర్ధాయే హోతీ హై. ఎథ్లెటిక్స్ ఖేలో కీ రాణీ కేహతే హై ఇసే ఔర్ జిస్ తరహ సే భారత్ ఎథ్లెటిక్స్ కీ దునియా మే అపనీ దీర్ఘకాలంగా మల్టిపుల్ ఇంజరీ

0: తో అయ్యే శుభాంగమైన మళ్ళీ రికవరీ అవ్వే అవకాశం లేఖ జోఖా. ఈ మద్యమే కాకుండా ఈ కొవ్వు పదార్థాల వల్ల కూడా ఈ మధ్యకాలంలో చాలా మనం చూస్తుంటాం ప్రాబ్లమ్స్. సింపుల్ ఫ్యాటీ లివర్కి వెయిట్ లాస్, ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్ మనం చేస్తే చాలా వరకు మనకి ఇటువంటి వ్యాధులన్నింటికన్నా నిర్మూలన వస్తుంటుంది. అయితే ఓన్లీ థింగ్ లేట్ స్టేజ్లో రావడం వల్ల చాలా కేసెస్లో మనం కొంచెం దుష్ఫలితాలు చూస్తుంటాం.
1: వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఈ కాలేయ వాపు నివారణ దినోత్సవం సందర్భంగా మీరు మా శ్రోతలకు చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం. నమస్కారం.
2: కాలేయానికి వచ్చే వ్యాధులు నివారణ ఈ అంశంపై డాక్టర్ వై రాధాకృష్ణ గారితో శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు భక్తి సంగీతం గాయని శ్రీమతి మజ్జి శ్రీలత గారు, హెచ్ రామచరణ్ గారు వయలిన్, ఏ ఆనంద శ్రీహరి గారు మృదంగం. ముందుగా హిందోళలో అన్నమయ్య రచన అంతయు నీవే ఆదితాళ.

నటహిందోళలో అన్నమయ్య రచన. రమణుడు పిలిచి ఆడితాడు.

వినబోతున్నది అన్నమయ్య కీర్తన. సింధుభైరవిలో చివరిగా మొదలుండు కొనలకు ఆదితాడు.

శ్రీమతి మజ్జి శ్రీలత గారి స్వరంలో మీరు ఇంతవరకు భక్తి సంగీతం విన్నారు. హెచ్ రామచరణ్ గారు వయలిన్, ఏ ఆనంద శ్రీహరి గారు మృదంగం, ఉదయ సమీరాలు వింటున్నారు.

0: సూపర్మ్యాన్
1: చిత్రం నుండి పి సుశీల గానం విన్నారు. ఎస్ జానకి స్వరంలో మురిపించే మువ్వలు చిత్రగీతం.

Pushpangeli günler. ఉదయ సమీరల్ విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలకు వస్తోంది. కొంచెంసేపట్లో సమాచార్ ప్రభాత్, హిందీ వార్తా ప్రసారం, ఢిల్లీ నుండి రిలీ.

0: President Draupadi Murmu has congratulated Sharmila Dhankar on winning the gold medal in the women's shot put F57 event at the Glasgow Commonwealth Games 2026. In a social media post, the president said that by becoming India's first ever Commonwealth Games gold medalist in para-athletics, Sharmila has achieved a landmark feat. The president also congratulated Sarvesh Anil Kushare for clinching the silver medal in the men's high jump event at the Commonwealth Games. Further, President Murmu congratulated Valluri Ajay Babu on securing the silver medal in the men's 79-kilogram weightlifting event. Prime Minister Narendra Modi has also congratulated Bindya Rani Devi Sorokhaibam for winning bronze in the women's 58-kilogram event. And now for a look at today's newspapers, it's over to Neena Arakkal.
1: Thank you, Abhishek. After protest, Parliament to debate tougher paper leak bill, leads Hindustan Times. Pradhan resignation fails to break Parliament logjam as opposition blocks business, headlines the Statesman. The Pioneer in its editorial piece, A Digital Fix for a Crisis of Trust, says restoring trust in examination system demands a secure and tamper-proof architecture, and who better than Nandan Nidekani to help build it. India's weightlifters continue to do the heavy lifting, bring home three more Commonwealth Games medals, reports Hindustan Times. Kiyoko Higashino, who made Japanese crime fiction a global obsession, dies at 68, reports the Indian Express. And finally, the Odyssey nears $1 billion at global box office, reports Financial Express. Well, the paper says Christopher Nolan's The Odyssey is well on course to become another global box office blockbuster. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi hails India's growing private space ecosystem, meets Skyroot Aerospace founders after Vikram 1 success. Bihar and Assam governments to withdraw cases against NEET protesters and release those jailed under various charges. NDA Parliamentary Party to hold its weekly Mangal Milans meeting in New Delhi today. Tourism Ministry signs MOU with Air India to promote India as preferred global tourism destination under Incredible India brand. India and China reaffirm importance of maintaining peace and tranquility along border. And India's para-athlete Sharmila Dhankar wins gold medal in the women's shot put event at the Commonwealth Games. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు.
3: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం. ఎస్ఆర్ఐ ప్రక్రియ పరిశీలన. విమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు వంటి అంశాలతో కూడిన విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ వింటారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానంగా చేపడుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే వచ్చే నెల 1వ తేదీన ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని వెల్లడించారు. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లిన 7 మత్స్యకారుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా 6 గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం నావికాదళం, తీరరక్షక దళం బృందాలు 72 గంటల పాటు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీంతో గల్లంతైన 6 మత్స్యకారులు మృతి చెందినట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన వైఎస్ జగన్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంలోని షిప్ యార్డ్ను భారత నౌకాదళానికి చెందిన ఉన్నతాధికారులు సందర్శించారు. షిప్ యార్డ్ ఆధునీకరణ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని నేవల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ వైస్ అడ్మిరల్ తరుణ్ సోబ్ధి ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల షిప్ యార్డ్ సాధించిన విజయాలు, చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలను సీఎండి చంద్రశేఖరన్ ఆయనకు వివరించారు. నౌకల నిర్మాణానికే పరిమితం కాకుండా దీర్ఘకాలిక ఆధునీకరణ, సాంకేతిక సామర్థ్యాల పెంపునకు సంస్థ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ ప్రక్రియ అమలును పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలను సందర్శించిన ఆయన అధికారులతో సమావేశమై వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్తో కలిసి ఎస్ఆర్ఐ ప్రక్రియ అమలవుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన యుద్ధనౌక ఐఎన్ఎస్

0: మహేందర్గిరిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఐఎన్ఎస్ మహేందర్గిరి కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదని, భారత నౌకాదళం శక్తి సామర్థ్యం స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. స్వదేశీ రక్షణ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే మరో మైలురాయిగా ఈ నౌక నిలుస్తుందని చెప్పారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ యుద్ధనౌకలో సుమారు 70% వరకు స్వదేశీ పరికరాలు వ్యవస్థలను వినియోగించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. విజయనగరంలోని జేఎన్టీయు జీవీ తొలి స్నాతకోత్సవ వేడుకలు విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై 3 ఏళ్ల కాలానికి సంబంధించి మొత్తం 34,806 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా 11 మందికి పీహెచ్డీ పట్టాలు, 50 మందికి బంగారు పథకాలు, ఇద్దరికి ఎండోమెంట్ అవార్డులు, ఒకరికి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జులై 12వ తేదీన స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో హెచ్బీ గాలని, కంచెరపాలెం, సీతమ్మధార, సాగర్ నగర్, గాజువాగ, తాటిచెట్లపాలెం వంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉదయం సుమారు 5 గంటల సమయంలో ప్రకంపనలు రావడంతో పలువురు ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రాజకీయాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ ఆసుపత్రిలో 18 పడకలతో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేసినట్లు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ మన్మధరావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ వేరియంట్ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ముందస్తు జాగ్రత్తగా వైద్య సిబ్బంది అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటి వరకు మీరు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన యువి భాస్కర్రావు, ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం, శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానం, శ్రీమతి రాధా విశ్వనాథన్ గారి సహకార గానం, వివి సుబ్రహ్మణ్యం గారు వయలిన్, టీకే మూర్తి గారు మృదంగం, టిహెచ్ వినాయకరామ్ గారు ఘటం. కార్యక్రమంలో తొలి అంశం రఘువంశ కథన కుతూహల రాగం, పట్నం సుబ్రహ్మణ్య రచన, ఆదితాళం.

కీరవాణి రాగంలో త్యాగరాజ కీర్తన. కలిగియుంటే ఆదితాళం.

యదుకుల కాంభోజిరాగంలో త్యాగరాజస్వామి వారి సాహిత్యంతో చివరిగా హెచ్చరిక తాళం ఖండచాపు.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గానం విన్నారు. శ్రీమతి రాధా విశ్వనాథన్ గారు సహకార గానం, శ్రీ వివి సుబ్రహ్మణ్యం గారు వయలిన్, టీకే మూర్తి గారు మృదంగం, టిహెచ్ వినాయకరామ్ గారు ఘటం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288 కోడ్ 0891.

0: హలో.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం, చెప్పండి.
1: నా పేరు కాకి అప్పారావు, వెంకటరావుపేట, తుమ్మలపల్లి. వారి గోపాల్ భూపాల్ చెప్పింది ఒకసారి కళ్ళలోకి రావయ్యా.
0: సరేనండి.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: హలో, ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి.
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: ప్రకాశ్రావు అండి, సుజాత నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి ప్రకాశ్రావు గారు, ఏ సినిమా, ఏ పాట?
1: నాకు జమీందార్ సినిమా నుంచి చుక్కలు పొడిచే వేళ
0: అలాగే అండి,
1: పాట కావాలండి.
0: తప్పకుండాను.
1: థ్యాంక్ యూ సార్.
0: ఓకే.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. శుభోదయం. చెప్పండి, మీ పేరు?
1: నా పేరు రాజని, కాకినాడ జిల్లా పరిస్థితి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి రాజుగారు, ఏ సినిమా, ఏ పాట?
1: ఇద్దరు మిత్రులేండి.

0: హలో హలో,
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు
1: నా పేరు తెలంచల్ పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి. పద్మావతి గారు, ఏ సినిమా, ఏ పాట?
1: స్వర్ణకమలంలో పాట కావాలి, శివ
0: ఏ
1: పూజకు గురించి చెప్పు బాబా.
0: శివ పూజకు?

0: హలో,
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం. మీ పేరు
1: నా పేరు తాతయ్యండి, భోగపురి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి తాతయ్యలు గారు.
1: మనసో మంగళ సినిమానికి ఏ శుభ సమయంలో పాక్ కావాలి?

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే. పాటల పల్లకి, మీ పేరు, ఊరు?
1: నా పేరు పుల్లన్న సార్, సనప గ్రామము, అనంతపూర్ జిల్లా సార్. బాగున్నారు సార్?
0: బాగున్నాను. ఏ సినిమా, ఏ పాట చెప్పండి.
1: వయ్యారి భామలు వగలమారి భర్తలు సార్, చిత్రంలో ఆలవే నా హంస గీతం అనే పాట సార్.
0: ఆడుతోంది, వినండి.

0: హలో.
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి. సార్, మల్లమ్మ గారు మనవడు.
0: ఏం పాట?
1: ఈ చిత్రంలో దంశమే మేనత్ర కూతురు పాడగలరు సార్?
0: సరే.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి. చెప్పండి, ఏ సినిమా?
1: నిన్ను చూడక నేను ఉండలేను. ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా,
0: బా,
1: జూనియర్ ఎన్టీఆర్.
0: అంతేనా పేరు?
1: దాజిమల్లి తోటలోన ఊసలాడే గోరువంక.
0: అది సరే, మీ పేరు?
1: మా పేరు పాలెం పోలయ్య, ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా సార్.
0: సరే, వినండి.

0: పాటల పల్లకి వింటున్నారు. మరిన్ని పాటలతో పల్లకి మీ దగ్గరికి 10:20 వస్తుంది. సమయం 10:00 వస్తుంది. ప్రకటించిన కొంచెంసేపట్లో
1: ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ముఖాముఖి వింటారు. హెపటైటిస్ కి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ రోజుని అంటే జూలై 28 ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డేగా నిర్వహిస్తారు. హెపటైటిస్ బి వైరస్ కనుగొన్న నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త బారూచ్ శామ్యూల్ బ్లూంబర్గ్ గౌరవార్థం వరల్డ్ హెపటైటిస్ డేని జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో హెపటైటిస్ వ్యాధి గురించి మరింత అవగాహన కల్పించడం కోసం స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ కె శ్రవణ్ కుమార్, చీఫ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుగా ఎందరికో ఆరోగ్యాన్ని అందిస్తున్న డాక్టర్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు.
2: నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారము.
1: ఈ రోజున హెపటైటిస్ డేగా జరుపుకుంటాం. ఈ హెపటైటిస్ అంటే కాలేయ వ్యాధి అంటారు నార్మల్ గా, దీని గురించి కొంచెం వివరిస్తారండి.
2: ఓకే, హెపటైటిస్ అనగా కాలేయానికి వాపు. ఓకే, అసలు కాలేయము అంటే అనక చాలా మందికి మన ప్రజల్లో కాలేయ వ్యాధుల గురించి చాలా రుగ్మతలు లేదా మూఢనమ్మకాలు ఇలా చాలా ఉంటాయి. సో వీటినన్నింటినీ అధిగమించాలి అంటే కాలేయం గురించి బాగా తెలుసుకోవాలి. సో ఫస్ట్ కాలేయం ఎక్కడ ఉంటుందంటే మన కడుపులో పై భాగంలో కుడివైపున ఉంటుంది అన్నమాట. ఈ కాలేయం వల్ల మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. మిగతా ఆర్గాన్స్ లాగా అంటే కిడ్నీలు రెండు ఉంటాయి మనకు, కానీ అలా కాదు, మన బాడీలో కాలేయం ఒకటే ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇది. మనం తిన్న ఆహారాన్ని కరిగించేసి తర్వాత వ్యర్థాలను ఫిల్టర్ చేసి మోషన్ ద్వారా బయటికి పంపించడం కాలేయం ముఖ్య పని. అది కాకుండా చాలా మంది చాలా టాబ్లెట్స్ తీసుకుంటారు కదా, ఆ టాబ్లెట్స్ అనేటివి మెటబలైజ్ చేయడం అనేది ఈ కాలేయంకి ఇంకొక పని. అది కాకుండా మన బాడీలో ప్రోటీన్ సింథసిస్ అనేది ఈ కాలేయంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ఈ కాలేయం చెడిపోయినప్పుడు ఈ ప్రోటీన్ సింథసిస్ జరగకపోవడము, తర్వాత ఈ వ్యర్థాలను ఫిల్టర్ కాకపోవడము, ఈ డ్రగ్స్ యాక్షన్స్ అన్ని ప్రొలాంగ్ అయిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ హెపటైటిస్ అంటే అనక ఏదైనా సరే లివర్ కి వచ్చే వాపు, దాన్ని హెపటైటిస్ అంటాము.
1: ఓకే, అసలు ఈ హెపటైటిస్ లో ఎన్ని రకాలు ఉంటాయండి?
2: హెపటైటిస్ అనేవి ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కహాలిక్ హెపటైటిస్, వైరల్ హెపటైటిస్, ఇంకొకటి ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు.
1: ఓకే, అది ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటున్నారు, ఫ్యాటీ లివర్ అంటే ఏంటండి?
2: ఫ్యాటీ లివర్ అంటే అనక చాలా మందికి ఊబకాయము ఇటువంటివి ఉన్న వాళ్లలో లివర్ లో ఫ్యాట్ చేరుతుంది అనమాట. ఆ లివర్ లో ఫ్యాట్ చేరి అది గ్రేడింగ్ అంటారు, అంటే ఫస్ట్ గ్రేడ్ ఇన్ సెకండ్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఇన్ థర్డ్ గ్రేడ్ కి అలా పెరుగుతున్న క్రమంలో లివర్ లో వాపు వస్తుంది, దాన్ని నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు. ఇది ఎక్కువ శాతం మంది ఊబకాయల్లో అంటే ఓవరైట్ ఉన్న వాళ్ళలో ఉంటుంది. కానీ మన లాంటి ఇండియన్ కంట్రీస్ లో చాలా మంది బరువు లేకపోయినా, ఎక్కువ బరువు లేకపోయినా సన్నగా ఉన్న వాళ్ళలో కూడా దాన్ని లీన్ నాష్ అంటారు అనమాట. సన్నగా ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ వచ్చి

0: దానివల్ల న్యాష్ అనేది రావచ్చు.
1: ఓకే, వైరస్ వల్ల కూడా వస్తుంది అంటున్నారు, ఆ వైరస్ ఏ రకంగా వెళ్తుందండి బాడీలోకి?
0: ప్రధానంగా వైరల్ హెపటైటిస్ అనేది హెపటైటిస్ వైరస్ అనే ఉంటాయండి. హెపటైటిస్ వైరస్ లో హెపటైటిస్ ఏ బి సి అలా నాలుగు రకాలు చాలా ఇంపార్టెంట్ వైరస్ అనమాట. ఈ వైరస్లే కాకుండా మన బాడీలో ఏ వైరస్ ఇన్ఫెక్షన్స్ అయినా, అంటే సపోజ్ కొంతమందికి డెంగ్యూ జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వల్ల కూడా అది లివర్ ని ఎఫెక్ట్ కూడా చేయొచ్చు, డెంగ్యూ హెపటైటిస్ అంటారు. కొంతమందికి మలేరియా రావచ్చు, మలేరియా వల్ల కూడా లివర్ ఎఫెక్ట్ అవుతుంది, అది మలేరియల్ హెపటైటిస్ అంటారు. సో ప్రధానంగా ఈ వైరల్ హెపటైటిస్ అనేది ఇంపార్టెంట్. ఈ ఏ ఈ అనేవి ముఖ్యంగా అక్యూట్ హెపటైటిస్ కాజ్ చేస్తుంది, అంటే ప్రధానంగా ఇవి కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు ఇటువంటి వాటి వల్ల వ్యాప్తి చెందుతుంది అనమాట. సపోజ్ మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తాము, అక్కడ స్టేషన్స్ లో కానీ ఎక్కడైనా కలుషితమైన ఆహారం కానీ వాటర్ కానీ తీసుకోవడం వల్ల ఇవి వస్తుంది అనమాట. ప్రధానంగా ఈ ఏ అండ్ ఈ వైరస్ల వల్ల వచ్చే హెపటైటిస్ చాలా వరకు తొందరగా తగ్గిపోతుంది. ఈ టైంలో వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది పెట్టదు అనమాట. కానీ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేవి మాత్రం మన బాడీలో వచ్చి అది ఎక్కువ రోజులు మన బాడీలోనే అలా ఉండి ఉండి ఉండి క్రానిక్ హెపటైటిస్ కి దారి తీయవచ్చు.
1: ఓకే, హెపటైటిస్ వచ్చింది అనడానికి సింప్టమ్స్ బేసిక్ లక్షణాలు ఏంటండి?
0: చాలా మందికి పెద్ద లక్షణాలు కనపడవండి, ఆకలి తగ్గిపోవడము, కడుపు నొప్పి రావడము, జ్వరం రావడము, వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, అన్నం సహించకపోవడము, ఇంకొంతమందికి పచ్చకామెర్లు కూడా వస్తాయన్నమాట. బట్ విపరీతమైన నీరసం అనేది వీళ్ళకు ఉంటుంది. అన్ని వైరస్ ఇన్ఫెక్షన్స్ లాగా అనుకుని చాలా మంది ఈ క్రమంలో రారు హాస్పిటల్ కి, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. యూరిన్ గనక కలర్ మారి దాంతోపాటు విపరీతమైన నీరసము, ఆకలి తగ్గిపోవడము, వాంతులు రావడం అంటే ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి టెస్టులు చేసుకుని మీరు చూసుకోవాలి.
1: హెపటైటిస్ రావడానికి మేజర్ కారణాలు ఏంటండి?
0: సపోజ్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనేది ఒక ఉంది, అది చాలా మంది ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. కొంతమంది పొద్దున రాత్రి ఇంకా మార్నింగ్ లేచిన నుంచి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఇలా ఆల్కహాల్ ఒక 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ హెపటైటిస్ వస్తుంది అనమాట. సో దీనికి మెయిన్ కారణం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. అది కాకుండా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చేది మాత్రం మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ అనేవి కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది కాకుండా హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేవి ప్రెగ్నెంట్ మదర్ గనక హెపటైటిస్ బి గానీ సి గానీ పాజిటివ్ ఉంటే కడుపులో ఉన్న బేబీ కూడా సంక్రమించే అవకాశం ఉంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ లో రావచ్చు. అది కాకుండా కొంతమంది ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ యొక్క రేజర్స్ కానీ బ్రషెస్ కానీ మనం షేర్ చేసుకోవడం వల్ల కూడా మనకు రావచ్చు. అది కాకుండా అన్ప్రొటెక్టెడ్ సెక్చువల్ యాక్టివిటీ, దీనివల్ల కూడా హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేవి కూడా వస్తాయి. అది కాకుండా మన బాడీలో మన ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి గానీ హెపటైటిస్ సి గానే ఉంది, మన చేతికి పుండ్లున్నాయి, మనము దాని మీద వాళ్ళ యొక్క చెమట గాని వాళ్ళ యొక్క ఉమ్ము గాని పడితే మనకు సంక్రమించవచ్చు. సో ఎనీ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ ఫ్లూయిడ్స్ కెన్ లీడ్స్ టు హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి.
1: ఓకే, వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి?
0: వంశపారంపర్యంగా తక్కువ అండి, ఓన్లీ ప్రెగ్నెన్సీ మదర్ నుంచి బేబీకి వచ్చేదే ఉంటుంది.
1: సో ఎవరు ఎక్కువ ససెప్టబుల్ అండి, ఈ వ్యాధి ఎవరికి ఎక్కువగా వస్తుంది?
0: ఎవరికైనా రావచ్చండి, బట్ నార్మల్ పీపుల్ తో పోల్చుకుంటే డయాలసిస్ పేషెంట్స్ లేదా క్యాన్సర్ కీమోథెరపీ తీసుకున్న పేషెంట్స్ వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, కాబట్టి వీళ్ళకు తొందరగా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కాకుండా మిగతా పేషెంట్స్ లాగా వీళ్ళలో అన్ని లక్షణాలు కూడా మనకు కనపడవు అనమాట. సో ఈ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా జనరల్ పబ్లిక్ ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, దాంతోపాటు కలుషితమైన ఆహారము తీసుకోకుండా ఉండడము, కలుషితమైన నీరు తీసుకోకుండా ఉండడము, ఇట్లాంటివి చేయాలి.
1: చాలా మంది చెప్పేది ఏంటంటే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడితే లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది అంటారు, ఇది ఎంతవరకు నిజమండి?
0: యాంటీబయాటిక్స్ కూడా తగినంత మోతాదులోనే వాడాలి. అంటే డాక్టర్స్ మనకు ప్రిస్క్రైబ్ చేసింది 3 డేసా 5 డేసా 7 డేసా అని. ఒకసారి ఒకరికి వస్తుంది, ఇప్పుడు ఆ యాంటీబయాటిక్ వాడారు కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా డాక్టర్ గారిని సంప్రదించకుండా అదే యాంటీబయాటిక్స్ చాలా రోజుల నుంచి వాడుతూ ఉంటే ఎప్పుడైనా సరే ప్రాబ్లం అనేది వస్తుంది.
1: ఇప్పుడు లివర్ సిరోసిస్ అని లివర్ క్యాన్సర్ అని ఉన్నాయి, ఈ రెండు వాటికి ఇప్పుడు మీరు చెప్తున్న హెపటైటిస్ కి మధ్య సంబంధం ఏదైనా ఉందండి?
0: ఈ అక్యూట్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ అక్యూట్ స్టేజ్ నుంచి కొంతమందికి క్రానిక్ స్టేజ్ లోకి వెళ్తారు. ఈ క్రానిక్ హెపటైటిస్ అంటే ఆ వైరస్ మన బాడీలోనే ఉండి మనకు ఎటువంటి లక్షణాలు చూపించకుండా మన లివర్ ని స్లోగా డామేజ్ చేస్తూ వస్తుంది. అట్లాంటప్పుడు వీళ్ళు లివర్ సిరోసిస్ లాగా బయటకు వస్తుంది అనమాట. లివర్ సిరోసిస్ అంటే లివర్ బాగా గట్టిపడడం. లివర్ గట్టిపడడం వల్ల మన బాడీలో

0: లివర్ లోంచి రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల లివర్ చేయాల్సిన పనులన్నీ చేయలేదు. అంటే వాళ్ళ వ్యర్థ పదార్థాలని ఫిల్టర్ చేయలేకపోవడము, ప్రోటీన్ని సింథసిస్ చేయలేకపోవడము, ఇట్లాంటి ఇబ్బందులు అనేవన్నీ వస్తాయి. అటువంటి పేషెంట్స్ కి లివర్ సిరోసిస్ స్టేజ్ లో లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళ వాపులు రావడము, పొట్టులో నీరు చేరడము, పచ్చకామెలు ముదిరిపోవడము, తర్వాత రక్తపు వాంతులు అవ్వడము, మోషన్ లో రక్తం అవ్వడము, ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. కొంతమందికి ఈ సిర్రోసిస్ స్టేజ్ లో కూడా కనపడకుండా ఒకేసారి లివర్ లో క్యాన్సర్ లాగా, దాన్ని హెపటోసెల్యులర్ కార్సినోమా అంటాము, ఆ క్యాన్సర్ స్టేజ్ లోనే బయటకు కనపడుతుంది. ఒక పేషెంట్ ని చూశాను, ఆ కుర్రవాడు కడుపు నొప్పి పచ్చకాయలు వచ్చాయని చెప్పి నా దగ్గరకు వచ్చారు. నేను ఆ అబ్బాయికి పరీక్షలు చేసి చూడగా ఆ అబ్బాయికి హెపటోసెల్యులర్ కార్సినోమా ఉంది. అంత చిన్న కుర్రవాడికి ఎందుకు కార్సినోమా ఉందని చూడగా ఆ అబ్బాయి హెపటైటిస్ బి వైరస్ వచ్చింది. ఇంట్లో వాళ్ళకి అందరికి టెస్ట్ చేయగా వాళ్ళ మదర్ ఫాదర్ అందరు హెపటైటిస్ బి పాజిటివ్ అన్నమాట. సో ఆ అబ్బాయికి చిన్నప్పుడు వాళ్ళ మదర్ నుంచి గర్భంలోనే సంక్రమించి అలాగే ఉండి ఉండి ఉండి లివర్ అంతా ఇబ్బంది పెట్టి ఒకేసారి క్యాన్సర్ లాగా బయటకు వచ్చి.
1: మరి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి హెపటైటిస్ బి వైరస్ ఉంది అన్నారు, వాళ్ళలో సింప్టమ్స్ ఏమి లేవండి?
0: ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేవి క్రానిక్ గా ఉంటాయి. అది మనం టెస్ట్లు చేసుకుంటే గానీ చాలా మందికి బయటకు కనపడవు అనమాట. సో అది అలాగే ఉండి ఉండి బాడీలో లివర్ ని స్లోగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది డామేజ్ చేసి ఏదర్ సిరోసిస్ లాగా గానీ లేదా హెప్టోసెల్యులర్ కార్సినోమా లాగా గానీ బయటకి ప్రజెంట్ అవుతుంది.
1: ఎట్ ద ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు జరుగుతుందండి?
0: ఈ సిరోసిస్ లో కూడా స్టేజెస్ ఉంటాయండి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. స్టేజ్ 1 అండ్ 2 లో లివర్ ఫంక్షన్స్ కొన్ని బానే ఉంటాయి, బట్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 వచ్చేటప్పటికి డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు. ఇది ఇంకా లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ అన్నమాట.
1: ఓకే, లివర్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఇస్ దేర్ ఎనీ ఛాన్సెస్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి?
0: ఇప్పుడు ఈ ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు సపోజ్ సిరోసిస్ వచ్చింది, ఇప్పుడు ఆల్కహాలిక్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్కహాల్ మానేస్తే లివర్ సిరోసిస్ స్టేజ్ నుంచి కూడా వెనక్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. బట్ మిగతా ఇంకా వెనక్కి వచ్చే అవకాశం లేదు అన్నప్పుడు, ఎండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మనకు ఆప్షన్ అనమాట. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కనుక లివర్ మార్చుకోవడం. సో మన బాడీలో ఒకటే ఆర్గన్ ఉందన్నాము. సో ఎలా మార్చుకుంటాము అంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అని, కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అని. లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన ఇంట్లో వాళ్ళు కానీ మన బంధువులు కానీ ఎవరైనా వాళ్ళ లివర్ ని మనకు కొంచెం డొనేట్ చేస్తే అంట అనేది మనం టెస్ట్ చేసుకుని కొంత పార్ట్ మాత్రమే తీసుకుంటాము. ఆ తర్వాత ఆ తీసుకున్న లివర్ మన బాడీలో గ్రో అయ్యి నార్మల్ స్టేజ్ కూడా వస్తుంది. మనకి ఇచ్చిన వాళ్ళలో కూడా లివర్ గ్రో అయ్యి నార్మల్ స్టేజ్కి వస్తుంది. దానివల్ల అపోహలు పడాల్సిన అవసరం లేదు. నేను లివర్ ఇస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మన ఇంట్లో వాళ్ళు మన బంధువులు మనకి ఇచ్చే స్టేజ్ లో లేనప్పుడు కెడావరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ లివర్ మనకు సూట్ అయితే కనుక మనం తీసుకుని అప్పుడు మొత్తం లివర్ మనకు వస్తుంది కాబట్టి మన బాడీలో లివర్ చేసే పనులన్నీ ఆ కొత్త లివర్ పనిచేస్తుంది కాబట్టి మళ్ళీ మనం నార్మల్ పేషెంట్స్ లాగా అయిపోతాము.
1: ఓకే, సో లివర్ కి రీజనరేషన్ ప్రాపర్టీ అనేది ఉంది?
0: ఉంటుంది. అంటే ఇప్పుడు హెపటైటిస్ లో లివర్ డామేజ్ అయితే ఖచ్చితంగా ఆ డామేజ్ ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే, సపోజ్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఆల్కహాల్ రోజు తీసుకొని తీసుకొని తీసుకొని లివర్ డామేజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్కహాల్ ఆపితే లివర్ ఖచ్చితంగా రీజనరేట్ అవుతుంది. అంటే ఫర్దర్ డామేజ్ కాకపోతే లివర్ కంపల్సరీగా రీజనరేట్ అయ్యి నార్మల్ స్టేజ్ కి అయితే వస్తుంది.
1: ఓకే, ఇప్పుడు ప్రొలాంగ్డ్ హెపటైటిస్ ఉందనుకోండి, దీర్ఘకాలంగా ఒకరు హెపటైటిస్ తో బాధపడుతున్నారు, వాళ్ళకి లివర్ కాకుండా అదర్ ఆర్గాన్స్ లైక్ ప్యాంక్రియాస్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, ఇవి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
0: ఇప్పుడు లివర్ క్రానిక్ హెపటైటిస్ లోకి వెళ్లిపోయి తర్వాత సిర్రోసిస్ ఆఫ్ లివర్ స్టేజ్ లోకి వస్తే ఖచ్చితంగా మిగిలిన ఆర్గాన్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి అఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే లివర్ చేసే ఫంక్షన్స్ ఆల్మోస్ట్ 500 పైనే ఉంటాయన్నమాట, ఇంపార్టెంట్ ఫంక్షన్స్. సో అన్ని ఆర్గాన్స్ ని సమయంలో పెట్టుకోవడం ఇట్లాంటివి కూడా. మోస్ట్ కామన్ గా వీళ్ళకు కిడ్నీస్ అఫెక్ట్ అవుతా ఉంటాయి, దాన్ని హెపటోరినల్ సిండ్రోమ్ అంటాము. దాంట్లో క్రియాటినిన్ పెరిగిపోవడము, యూరిన్ తగ్గిపోవడము ఇట్లాంటివి జరుగుతుంది. కొంతమందికి హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటాం, అంటే వీళ్ళు మగతగా అయిపోవడము, మత్తుగా అయిపోవడము, గుర్తుపట్టకపోవడము, మార్నింగ్ పుక్కు నిద్రపోతూ ఉంటారు, రాత్రి అంతా మేల్కొని ఉంటారు, అలా బ్రెయిన్ అఫెక్ట్ అవడం గానీ తర్వాత ఈ కిడ్నీస్ అఫెక్ట్ అవడం గానీ జరుగుతూ ఉంటుంది.
1: ఓకే, ఇప్పుడు డయాబెటిస్ కి ఈ హెపటైటిస్ కి ఏమైనా సంబంధం ఉందండి?
0: అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ అని చెప్పాను కదండి, చాలా మందికి డయాబెటీస్ ఉన్న వాళ్లకు ఫ్యాటీ లివర్ ఉంటుంది. దాంతోపాటు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి కూడా పెరిగితే ఈ ఫ్యాటీ లివర్ స్టేజెస్ అనేది పెరిగి నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అంటారు, నాష్ అంటారు. ఆ నాష్ నుంచి ఫర్దర్ గా వాళ్లకు సిర్రోసిస్ ఆఫ్ లివర్ వచ్చి తర్వాత హెపటోసెల్యులర్ కార్సినోమాకి కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళందరూ మెయిన్ గా ఇంపార్టెంట్ టెస్ట్ చేసుకుని ఫ్యాటీ లివర్ ఉందా లేదా చూసుకుని దాన్ని బట్టి వెయిట్ కంట్రోల్ చేసుకోవడము, షుగర్ ని కంట్రోల్లో పెట్టుకోవడము, కొలెస్ట్రాల్ అవన్నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడము చేస్తే

0: ఈ నాష్ స్టేజ్ నుంచి మళ్ళీ రివర్స్ అవ్వడం గానీ జరుగుతుంది.
1: ఈ వ్యాధికి చికిత్స విధానాలు ఏమంటండి?
0: అంటే ఇప్పుడు హెపటైటిస్ అంటాం, హెపటైటిస్ అయితే అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి సపోర్టివ్ థెరపీ అంటాం. అంటే పేషెంట్ కి మంచి ఆహారాన్ని ఇవ్వడము, దాంతోపాటు ఈ టైంలో వాళ్ళకు గ్లూకోజ్ అనేది ఎక్కువ కావాలి. షుగర్ పేషెంట్స్ కాకపోతే కనుక బాగా కొబ్బరి నీళ్ళు తీసుకోవడము, ఓఆర్ఎస్ తీసుకోవడము, గ్లూకోజ్ వాటర్ తీసుకోవడము, మనం అందరిలా కాకుండా ఈ టైంలో వాళ్ళకి వాంతులు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం స్మాల్ ఫీడ్స్ మోర్ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉండాలి. అంటే అందరు 3 పూట్ల తింటే మనం 6 పూట్ల తినాలి, అందరు తినేది మోతాదులో కొంచెం కొంచెంగా తీసుకుని ఈ టైం ఇలా కంటిన్యూ అయితే ఈ అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. అదే క్రానిక్ హెపటైటిస్ అయిపోయి

0: తీసుకోవడము, గ్లూకోజ్ వాటర్ తీసుకోవడము, మనం అందరిలా కాకుండా ఈ టైంలో వాళ్ళకి వాంతులు అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం స్మాల్ ఫీడ్స్ మోర్ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉండాలి. అంటే అందరు 3 పూట్ల తింటే మనం 6 పూట్ల తినాలి, అందరు తినేది మోతారులో కొంచెం కొంచెంగా తీసుకుని ఈ టైం ఇలా కంటిన్యూ అయితే ఈ అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. అదే క్రానిక్ హెపటైటిస్ అయిపోయి లివర్ సిరోసిస్ స్టేజ్ కు వస్తే మాత్రం వీళ్ళకు ఉప్పు తగ్గించుకుని తినమని చెప్తాము, నూనె నెయ్యి తగ్గించుకోమని చెప్తాము. ఈ లివర్ ఫంక్షనింగ్ పోయింది కాబట్టి ప్రోటీన్ మన బాడీలో సింథసిస్ కాదు కాబట్టి మంచి ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం. అంటే గుడ్లు, పన్నీరు ఇటువంటివి బాగా తీసుకోమని చెప్తాం.
1: ఇప్పుడు హెపటైటిస్ లేకపోతే పచ్చకామెర్లు వీటిల్లో ఆహార విషయంలో చాలా అపోహలు ఉంటాయి, వాటిని తీరుస్తారండి?
0: మనకు సొసైటీలో జాండీస్ వచ్చిందనగానే వీళ్ళకందరికీ ఫుడ్ అన్ని మార్చేసి ఖాళీగా ఉంచుకోమని చెప్పి ఓన్లీ పర్టికులర్ మజ్జిగ పెరుగన్నం ఇట్లాంటివి పెడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. ఈ అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ లో అన్ని తీసుకోవచ్చు, వాళ్లకు వాంతులు లేనంత వరకు ఏదైనా తీసుకోవచ్చు, బట్ నూనె నెయ్యి తగ్గించుకుని తీసుకోమని చెప్తాము. అదే జాండీస్ ఎంతున్నా కూడా వాళ్లకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఓన్లీ ఆయిల్ ఫ్యాట్ తప్ప మిగతావన్నీ తీసుకోవచ్చు. అదే లివర్ సిరోసిస్ వాళ్ళు వచ్చి జాండీస్ వచ్చినా కూడా వాళ్ళకు మంచి ప్రోటీన్ డైట్ ఇవ్వాలి, దాంతోపాటు గుడ్లు, పన్నీరు, పెరుగు, అన్నము అన్ని బాగా పెట్టాలి. అండ్ ఆయిల్ మాత్రం తగ్గించి పెట్టాలి. అండ్ సిరోసిస్ వాళ్ళకైతే ఉప్పు కూడా తగ్గించి పెట్టాలి.
1: ఓకే, ఇప్పుడు మాక్సిమం యూత్ అంతా జంక్ ఫుడ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఈ జంక్ ఫుడ్ కి ఈ లివర్ డిసీజెస్ కి ఏమైనా కనెక్షన్ ఉందంటారు?
0: నేను ఇందాక చెప్పాను కదండి ఫ్యాటీ లివర్ అనేది. ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువ మంది ఊబకాయం అంటే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ పేషెంట్స్ లో ఉంటది అనమాట. వీళ్ళందరికీ ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవడము, హై కార్బోహైడ్రేట్ టైప్ తీసుకోవడము, అన్ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మిల్క్, బ్రెడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది. దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే ఈ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసేయాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నింటిని అవాయిడ్ చేసేయాలి. అండ్ రోజు వ్యాయామం ఉండాలి, 40 నుంచి 45 నిమిషాల వరకు వారానికి 5 రోజులు కంపల్సరీగా వ్యాయామం చేస్తే అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు.
1: ఓకే, అసలు ఈ ఫ్యాటీ లివర్ కావచ్చు లేకపోతే హెపటైటిస్ కావచ్చు, ఈ వ్యాధి ఉంది అని ఫస్ట్ స్టేజ్ లోనే తెలుసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయండి?
0: ఈ అక్యూట్ హెపటైటిస్ స్టేజ్ లో అయితే కనుక వీళ్ళకందరికీ కడుపు నొప్పి, జ్వరము, పచ్చకామెర్లు, ఆకలి తగ్గిపోవడము, వాంతులు ఉంటాయి కాబట్టి ఆ స్టేజ్ లో మనము లివర్ ఫంక్షన్ టెస్ట్లు అంటాము, తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ఇవి చేసుకుని వాళ్ళకు ఎట్లుంది ఏంటి అని మనం కనుక్కోవచ్చు అనమాట. అదే క్రానిక్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సి క్రానిక్ లో ఉంటే మాత్రం వాళ్లకు లక్షణాలు ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ మనం టెస్ట్లు చేసి వాళ్ళకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉంది అంటే ఇంకా ఫర్దర్ టెస్ట్ చేసి మన బాడీలో వైరస్ లోడ్ ఎంత ఉంది అని చూసుకుని వాళ్ళకి మందులు స్టార్ట్ చేస్తే కనుక చాలా బాగా రికవరీ ఉంటుంది.
1: ఓకే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి ఏ విషయంలోనైనా. ఈ విషయంలో కూడా హెపటైటిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: ఇప్పుడు ఆల్కహాలిక్ హెపటైటిస్, ఆల్కహాలిక్ హెపటైటిస్ వాళ్ళకి ఆల్కహాల్ అవాయిడ్ చేస్తే హెపటైటిస్ తగ్గిపోతుంది. సో దానికి ప్రివెన్షన్ వచ్చి ఆల్కహాల్ అబ్స్టినెన్స్ అంటే ఆల్కహాల్ మానేస్తే వీళ్ళు ఖచ్చితంగా రికవరీ అయిపోతారు. నెక్స్ట్ న్యాష్, న్యాష్ అంటే ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే నాన్ ఆల్కహాలిక్ స్టేట్ హెపటైటిస్. దీనికి ఇందాక అనుకున్నాం కదా జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవన్నీ మానేసి వెయిట్ తగ్గించుకుని ప్రతిరోజు వ్యాయామం, వారానికి 5 రోజులు వ్యాయామం చేసి కొలెస్ట్రాల్ అన్నీ కంట్రోల్లో, షుగర్ కూడా కంట్రోల్లో ఉంచుకుంటే ఈ న్యాష్ నుంచి రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైరల్ హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ కి ఇందాక అనుకున్నట్టు కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు తగ్గించేసుకుని అండ్ అందరితో పాటు మనం షార్ప్ ఆబ్జెక్ట్స్ ని షేర్ చేసుకోకుండా, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఇట్లాంటివన్నీ చేయకుండా ఉంటే కనుక వీటి నుంచి మనం తీసుకోవచ్చు. అది కాకుండా హెపటైటిస్ బి కి వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ ఏ కి కూడా వ్యాక్సిన్ ఉంది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టంగానే అందరికీ 3 డోసెస్ తీసుకోవాలండి, పుట్టినప్పుడు వెంటనే. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో ఇస్తున్నారు. అది కాకుండా కొంతమంది పేషెంట్స్ ఎక్కువ రిస్క్ లో ఉంటారు, లైక్ క్యాన్సర్ కీమోథెరపీ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, వీళ్ళందరూ కూడా కంపల్సరీగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటే వీళ్ళకు హెపటైటిస్ బి రాకుండా ఉంటుంది.
1: ఓకే, ఇప్పుడు పుట్టిన వెంటనే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఇప్పుడు నేను పుట్టిన స్టేజ్ లో ఆ టైంలో హెపటైటిస్ బి వ్యాక్సిన్ లేదు, ఇప్పుడు మేము తీసుకోవాలి అనుకుంటే ఎలా ఉంటుందండి?
0: ఇప్పుడు మీరు కంపల్సరీగా హెపటైటిస్ బి టెస్ట్ చేసుకుని హెపటైటిస్ బి మనకు లేదు అంటే కనుక 3 డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకోవాలండి. 3 డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక మనం 100% ప్రొటెక్షన్ ఉంటుంది, మనకు ఏం ప్రాబ్లం ఉండదు. అప్పుడు మన ఇంట్లో ఎవరికి హెపటైటిస్ బి వచ్చినా మనం ఇబ్బంది కాకుండా ఉంటాం అనమాట.
1: ఓకే, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఇస్ డిటెక్టెడ్ విత్ హెపటైటిస్ వైరస్, ఆ బేబీకి రాకుండా ఉండాలి అని?
0: ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కి హెపటైటిస్ బి వైరస్ కనిపిస్తే కనుక వాళ్లకు కొన్ని టెస్టులు చేసి వైరస్ ఎంత మోతాదులో ఉందో టెస్ట్ చేసుకుని, వైరస్ కనుక ఎక్కువ మోతాదులో ఉంది, బేబీకి సంక్రమిస్తుంది అనుకుంటే కనుక కొన్ని మందులు పెడతామండి. ఆ మందుల వల్ల బేబీకి రాకుండా ఉంటుంది. బేబీ పుట్టిన వెంటనే మళ్ళీ బేబీకి వ్యాక్సిన్ తీసుకుంటే కనుక అప్పుడు మదర్ నుంచి బాగా ప్రొటెక్షన్ లో ఉంటారు వీళ్ళు. ఆల్ ఓవర్ ద వరల్డ్

0: ఆరు మంది హెపటైటిస్ వైరస్ సంక్రమిస్తే వాళ్ళలో ఒకరికి మాత్రమే నాకు హెపటైటిస్ ఉంది అని తెలుస్తుంది, మిగిలిన 5 మందికి తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే సరిగ్గా టెస్టులు చేసుకోకపోవడం వల్ల లేదా లక్షణాలను పట్టించుకోకపోవడం వల్ల. ఇలా ఉండగా వీళ్ళు అలాగే క్రానిక్ హెపటైటిస్ స్టేజ్ లోకి వెళ్లి లివర్ సిరోసిస్ లోకి వెళ్లి లివర్ క్యాన్సర్స్ తెచ్చుకుంటున్నారు. సో కాబట్టి మనం అందరం టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకుని మనకుంటే దానికి సరైన మందులు ఉన్నాయి. ఇంతకుముందు హెపటైటిస్ సి హెపటైటిస్ బి వస్తే మందులేమి లేవు, వస్తే ఆల్మోస్ట్ చనిపోవాల్సిందే అనుకునే స్టేజ్ ఉండేది. హెపటైటిస్ సి కి మంచి మందులు వచ్చాయి. 3 నుంచి 6 నెలలు మందులు తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అనేది దొరుకుతుంది. సో కంప్లీట్ క్యూర్ అవుతున్నప్పుడు మనం టెస్ట్ చేసుకుని మందులు వాడుకుంటే ఈ సిర్రోసిస్ స్టేజ్, ఈ హెప్టోసెల్లర్ కార్సినోమా స్టేజ్ మనం అవాయిడ్ చేయొచ్చు.
1: సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేయాల్సిన పనిని గనక సక్రమంగా చేస్తే ఈ వ్యాధి పరంగా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు, తగ్గించుకోవచ్చు అంటారు. థ్యాంక్ యూ సార్, మీ వెరీ వాల్యుబుల్ టైమ్ ని ఆకాశవాణి శ్రోతల కోసం వెచ్చించి ఇంత చక్కటి ఆరోగ్యపరమైన అంశాలని చెప్పినందుకు ధన్యవాదాలు
0: తెలియజేస్తున్నాం.
1: ఇంతవరకు ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి 2727244 2727288 ఈ 2 నెంబర్లో దేనికైనా ఫోన్ చేయండి, జతగా 0891. హలో.
3: హలో, నమస్కారం సార్.
2: నమస్తే. ఏ సినిమా?
3: పల్తూరు బావలంచి పాట కావాలండి.
2: మీ పేరు?
3: నా పేరు కాకినేని మారడం జిల్లా ప్రసిద్ధి. నా పేరు రాజు.
2: రాజు గారు.
3: అండి.
2: ఏం పాట కావాలి పల్లెటూరి బావ నుంచి?
3: వచ్చి వయ్యారి రంగి ఒకల మారి ఉంగి అన్న సాంగ్ ఉంది కదండి.
2: అది వసే వయ్యారి రంగి అని ఒక పాట ఉంది, వసే వయ్యారి రంగి అని ఇంకో పాట ఉంది.
3: పర్లేదండి,
2: అంటే హుషారుగా ఉండేది.
3: ఒకసారి ఉన్న పాట ఇవ్వండి.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: మాకు దేవుడు చేసిన మనుషుల్లో మసక మసక టికెట్లు అన్న.
0: దేవుడు చేసిన మనుషులు. మీ పేరు?
1: వీరభద్రరావు, సామర్లకోట, కాకినాడ జిల్లా.
0: సరేనండి, తప్పకుండా వినండి.
1: అలా

0: హలో,
1: హలో, నమస్తే సార్. శర్మ గారు,
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గవరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకట్రావు గారు, ఏ సినిమా ఏ పాట?
1: మాకు శభాష్ రాముడు సినిమా నుంచి ఘంటసాల గారు పాడారంటే జయ అమ్మ నిత్య అమ్మరా పాట వినిపించండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భగవత్ ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: త్రిశూలం నుంచి రాయిని ఆడమని చేసిన పాట కావాలండి.

0: హలో,
1: ద్రాక్షారామం మాట్లాడుతున్నాను. సత్యనారాయణ మూర్తి అండి నా పేరు.
0: చెప్పండి సత్యనారాయణ మూర్తి గారు, ఏ సినిమా ఏ పాట?
1: గులేబకావాల కథల నుంచి నన్ను దోచుకుంటూ ఉంటే

0: హలో
1: హలో నమస్తే సార్.
0: చెప్పండి.
1: నా పేరు ఎండుకు కప్పలరాజండి. అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. రాజకోట్ రహస్యం లేదండి, నెలవంక తొంగి చూసింది పాట.

0: హలో,
1: సార్ నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు
1: నా పేరు జగన్నాథం సార్.
0: ఎక్కడి నుంచి?
1: ఇక్కడ కొత్తవాళ్ళు సార్.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: సార్, కోకిలమ్మ మూవీలో పల్లవించవా అని అంతలా సాంగ్ ప్లే చేయండి సార్.
0: మీ పేరు?
1: అనంతపూర్ మహేష్.
0: సరే,

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ. పాత సినిమా పాటలు వింటారు. ముందుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యంలో ఇళయరాజా గారి సంగీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట రుద్రవీణ చిత్రం నుండి.

తర్వాత ప్రేమ తరంగాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ రాసిన పాట మూగ మనసులు చిత్రం నుండి. పాడినవారు ఘంటసాల పి సుశీల.

మధురిమలో తర్వాతి పాట ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుండి. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఈ పాట శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి. రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం రమేష్ నాయుడు.

మధురిమలు తర్వాత తేనె మనసులు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు. రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం బప్పిలహరి.

సత్యం సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం అమరదీపం. రచన వేటూరి సుందరరామూర్తి.

వయసు పిలిచింది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకు సాహిత్యం ఆచార్య ఆత్రేయ, సంగీతం ఇళయరాజా అందించారు.

తరువాతి పాట అన్నదమ్ముల అనుబంధం చిత్రం నుండి. ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా, సంగీతం చక్రవర్తి, సాహిత్యం దాశరథి అందించారు.

జీకే వెంకటేష్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట శ్రీదేవి చిత్రం నుండి. రచన దాసరథి.

తరువాతి పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యంలో, కెవి మహాదేవన్ సంగీత సారథ్యంలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట ఓ సీత కథ చిత్రం నుండి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాటకు వేటూరి సాహిత్యం, జీకే వెంకటేష్ సంగీతాన్ని అందించారు. చిత్రం రావణుడే రాముడైతే

మధురిమ పాత చిత్రగీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: meters before three unsuccessful attempts at 2.28 meters saw him settle for silver behind Jamaica's Romain Beckford, who claimed the gold. Weightlifters Valuria Jayababu and Gyaneshwari Yadav clinched the silver each. President Draupadi Murmu, Prime Minister Narendra Modi, Union Ministers Amit Shah, Dr. Mansukh Mandavia have congratulated the winning athletes. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి సినిమా పాటలు వింటారు. ముందుగా ప్రకటనలు.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ప్రకటన విన్నారు. మధుమంజరిలో ముందుగా లవ్లీ చిత్రం నుండి విజయప్రకాష్, అంజనా సౌమ్య పాడిన పాట వింటారు. రచన అనంత శ్రీరామ్, సంగీతం అనూప్ రూవెన్స్.

తర్వాతి పాట అనురాధ శ్రీరామ్ పాడిన ఈ పాట జర్నీ చిత్రం నుండి. రచన, సాహితీ, సంగీతం సత్యాసి.

మధుమంజరిలో తర్వాతి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన జోడీ చిత్రం నుండి పాట వింటారు. రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

చివరిగా మహాత్మ చిత్రం నుండి కార్తీక్ సంగీత పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం విజయ్ ఆంటోనీ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా 2030 నాటికి దేశంలో 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని, $30 బిలియన్ ఆర్థిక కార్యకలాపాలు సృష్టించబడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినాన్ని పాటిస్తున్నారు. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే 23వ కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం సాధించిన పారా అథ్లెట్ షర్మిలా థంకర్ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. రజత పతకాలు సాధించిన సర్వేష్ కుషారే, వల్లూరి అజయ్ బాబు, జ్ఞానేశ్వరి యాదవ్, కాంస్య పతకాలు గెలుచుకున్న శిల్పా శైల, బింద్యారాణి దేవీలను బిర్లా అభినందించారు. కెనడాలో జరిగిన వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 గెలుచుకున్న అనాహత్ సింగ్ను కూడా ఆయన అభినందించారు. దేశానికి గౌరవం, కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అథ్లెట్లందరితో పాటు వారి కోచ్లు, కుటుంబ సభ్యులను కూడా స్పీకర్ అభినందించారు. ఆ తర్వాత ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా, నిరసనల సమయంలో విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. సభ సజావుగా సాగాలని, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026పై అర్థవంతమైన చర్చ జరగాలని స్పీకర్ అన్నారు.
1: आज हम 2 बजे इस महत्वपूर्ण विषय पर चर्चा करेंगे, ऐसा सभी लोगों ने सहमति व्यक्त की है. समय सरकार और प्रतिपक्ष बैठकर समय तय कर लेगा और मेरा आपसे आग्रह है, कितना भी गतिरोध हो, कितना भी बड़ा मुद्दा हो, लेकिन प्रश्नकाल में गतिरोध नहीं होना चाहिए. पूरे देश के अंदर एक सकारात्मक दिशा जाए कि संसद में चर्चा होती है.
0: అయినప్పటికీ గందరగోళం సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ ప్రారంభించినప్పుడు నీట్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదు చేసిన కేసులు, ఇతర చట్టపరమైన చర్యలను ఉపసంహరించుకోవాలని బీహార్, అసోం ప్రభుత్వాలు నిర్ణయించాయి. జూలై 26వ తేదీ సాయంత్రం 6 గంటల కంటే ముందు ఆందోళనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లు, క్రిమినల్ ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవడానికి తక్షణమే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభిస్తామని బీహార్ హోంశాఖ హామీ ఇచ్చింది. ఈ కేసుల విషయమై జరిగిన అన్ని అరెస్టులు, నిర్బంధాలను సమీక్షించాలని, అరెస్టైన వారి విడుదలను వేగవంతం చేయాలని అసోం ప్రభుత్వం కూడా అధికారులను ఆదేశించింది. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర నేతలు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల సమయంలో కూటమి పూర్తి ఐక్యతను చాటి చెప్పే లక్ష్యంతో ప్రతి మంగళవారం ఈ సమావేశాలు నిర్వహిస్తారు. తృణమూల్ కాంగ్రెస్ నుండి విడిపోయిన వర్గానికి చెందిన ఎంపీలు, కొత్తగా ఏర్పాటైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు కూడా సమావేశానికి హాజరయ్యారు. గత సమావేశం ఈ నెల 21న

0: జరిగింది. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరోధించడానికి భాగస్వాములందరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దేశ యువత ప్రయోజనాలు కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా 2030 నాటికి దేశంలో దాదాపు 4 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని, అలాగే $30 బిలియన్ అదనపు ఆర్థిక కార్యకలాపాలు సృష్టించబడతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఈరోజు పంజాబ్లోని అమృత్సర్ శ్రీ గురు రామ్దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ విమాన సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ మంత్రి, ఈ మోడల్ కేవలం విమానయాన రంగానికి సంబంధించింది మాత్రమే కాదని, దేశానికి ఒక పెద్ద ఆర్థిక అవకాశమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అమృత్సర్ విమానాశ్రయం నుండి 7 అంతర్జాతీయ గమ్యస్థానాలకు మాత్రమే కనెక్టివిటీ ఉండేదని, ఈ హబ్ అండ్ స్పోక్ సర్వీస్ ప్రారంభంతో దాదాపు 20 అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు.
1: अब तक अमृतसर एयरपोर्ट से आपको 7 अंतरराष्ट्रीय डेस्टिनेशंस की सीधी कनेक्टिविटी उपलब्ध होती थी. अब दिल्ली जैसे इस तरह हब एंड स्पोक में कनेक्ट हो रहा है तो आपकी ग्लोबल कनेक्टिविटी अगर आप देखेंगे तो आपको दुबई, सिंगापुर, बैंकॉक, पेरिस, इसके जैसे 20 इंटरनेशनल डेस्टिनेशंस आपको एक चेक इन, एक बैगेज टैग के साथ आप कर पाएंगे.
0: प्रतिष्ठात्मक బ్రిక్స్ సాంస్కృతిక సదస్సు వచ్చే నెల 5 నుండి 8 వరకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగుతుంది. ఈ సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాల సాంస్కృతిక శాఖ మంత్రులు, ప్రతినిధి బృందాలు పాల్గొంటారు. వారు సంస్కృతికి సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా ప్రతినిధులు గిరిజన మ్యూజియం, స్టేట్ మ్యూజియం, వన్ విహార్, ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయాలను, అలాగే సాంచి స్థూపాన్ని సందర్శిస్తారు. డివిజనల్ కమిషనర్ కరమ్వీర్ శర్మ ఈ సదస్సు ఏర్పాట్లను సీనియర్ అధికారులతో కలిసి సమీక్షించారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అన్ని శాఖలను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు ఒకరితో ఒకరు సన్నిహిత సమన్వయంతో పనిచేయాలని కూడా ఆదేశించారు. ఈరోజు ప్రపంచ హెపటైటిస్ దినాన్ని పాటిస్తున్నారు. 2030 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించడానికి ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సంరక్షణ అడ్డంకులను తొలగించడంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరం హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేశారు. హెపటైటిస్ బి వైరస్ ను కనుగొనడంతో పాటు దానికి రోగ నిర్ధారణ పరీక్ష, వ్యాక్సిన్ ను అభివృద్ది చేసిన నోబెల్ బహుమతి గ్రహీత శాస్త్రవేత్త డాక్టర్ బరోచ్ బ్లంబర్గ్ పుట్టినరోజైన ఈ రోజును ఈ దినోత్సవంగా ఎంచుకున్నారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతి పౌరుడు కలిసికట్టుగా కృషి చేసి పచ్చని, ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన భవిష్యత్తును నిర్మించాలని పిలుపునిచ్చారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత పారా షార్ట్ పుటర్ షర్మిలా థంకర్, గ్లాస్కోలో జరిగిన మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో 9.81 మీటర్ల సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా షర్మిల చరిత్ర సృష్టించారు. మరోవైపు స్కాట్స్టౌన్ స్టేడియంలో జరిగిన పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత హైజంపర్ సర్వేష్ కుషారే రజత పతకం సాధించారు. వెయిట్ లిఫ్టర్లు వల్లూరి అజయ్బాబు, జ్ఞానేశ్వరి యాదవ్ చెరొక రజత పతకం సాధించారు. మహిళల షార్ట్ పుట్ F57 ఈవెంట్లో షార్ట్ పుటర్ శిల్పా శైల కాంస్య పతకం దక్కించుకుంది. దీంతో గ్లాస్కో 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలున్నాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ వివాదంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.

0: ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమాపేశం మంగళ్ మిలన్ ఈ ఉదయం పార్లమెంటు భవనంలో జరిగింది. ఈ సమాపేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం. ఈనాటి ఈ కార్యక్రమంలో క్యాన్సర్పై అవగాహన, ఈ అంశంపై డాక్టర్ దిగుమర్తి రఘునాథరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ కె ఇందిరా గారు.
2: ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ ఫౌండర్ డైరెక్టర్ మరియు మెడికల్ ఆన్కాలజీలో ప్రొఫెసర్ డాక్టర్ దిగుమర్తి రఘునాథరావు గారు వచ్చారు. క్యాన్సర్ అనే వ్యాధి గురించి వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్.
3: నమస్కారం.
2: డాక్టర్ గారు, క్యాన్సర్ అనే పదం వింటూనే ఒక రకమైన భయము, అపోహలు కూడా ఉన్నాయి. మరి క్యాన్సర్ అంటే ఏమిటి, బ్రీఫ్గా మా శ్రోతలకి చెప్తారా?
3: చెప్తానమ్మా. క్యాన్సర్ అంటే మన అవసరాన్ని మించి ఒక అవయవంలో కణజాలం వృద్ధి చెందడం. అంటే ఎలాగైతే ఒక తల్లి గర్భంలో పిల్లవాడు పుడుతున్నప్పుడు ఆ గర్భాశయము ఒక పిడికెట్ దగ్గర నుంచి ఒక పెద్ద సంచి కింద తయారవుతుంది. అంటే ఒక 5-6 కిలోల బరువు ఉండే శిశువు పట్టే అంత, దాంతో పాటు ప్లసెంటా అన్నీ పట్టేట్టుగా ఒక కణ విభజన జరుగుతుంది. కానీ తర్వాత మరి భర్త అయిపోయిన తర్వాత, అంటే శిశువు జన్మించిన తర్వాత, అదే గర్భాశయము మళ్ళీ పిడికిల సైజ్కి వచ్చేస్తుంది. అంటే ఎక్కడైతే అవసరం ఉందో అవసరానికి తగ్గట్టుగా ఆ కణజాలం విభజన చెంది ఆ అవయవం పెద్దదిగా అయ్యి అవసరం లేనప్పుడు, మళ్ళీ అవసరం తీరిపోయినప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేయడం అనేది సహజం. మనం చిన్నపిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్ద వయసు వరకు పెరుగుతున్నప్పుడు మన అవయవాలు కూడా అలాగే పెరుగుతాయి. అంటే మనకి ఎలాగైతే మనం ఎత్తు పెరుగుతాము, బరువు పెరుగుతాము, దానికి తగ్గట్టుగా పెరుగుతాయి. మన అవసరం లేనప్పుడు అవి కూడా క్షీణిస్తాయి అన్నమాట. ఇది నార్మల్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో మనం అవసరాన్ని మించి, అవసరం లేకపోయినా కణ విభజన జరిగితే దాన్ని క్యాన్సర్ అని అంటాము.
2: మరి దీనికి కారణం ఏముండొచ్చండి?
3: కారణాలు బహుశా అన్ని క్యాన్సర్లకి కారణాలు తెలియకపోవచ్చును. కొన్ని క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి అనేది తెలుసును. చాలా మట్టుకు మన దేశంలో వచ్చే క్యాన్సర్లు వైరస్ల మూలకంగా రావచ్చును. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ మూలకంగా లివర్ క్యాన్సర్ వస్తుందని తెలుసును. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ మూలకంగా సెర్వైకల్ క్యాన్సరు, వెజైనల్ క్యాన్సరు, వల్వల్ క్యాన్సరు, యానల్ క్యాన్సరు, ఓరఫెరింజియల్ క్యాన్సరు అనేవి వస్తాయని తెలుసును. అట్లానే ఎప్స్టీన్ బార్ వైరస్ అనే వైరస్ మూలకంగా కొన్ని రకాలైన లింఫోమాస్ వస్తాయని కూడా తెలుసును. అట్లానే ఇంకొన్ని చాలా రేర్ వైరసెస్ మూలకంగా కొన్ని రకాలైన అరుదైన క్యాన్సర్స్, ఫర్ ఎగ్జాంపుల్ కపోసిస్ సార్కోమా అనే క్యాన్సర్ రావచ్చునని తెలుసును. మరి కొన్ని రకాలైన క్యాన్సర్లు పొగాకు వాడడం మూలకంగా కానీ, పొగాకుతో పాటు మద్యం సేవించడం మూలకంగా కానీ వస్తాయి అని తెలుసును. అట్లానే కొన్ని క్యాన్సర్లు ఊబకాయం, అంటే ఒబీసిటీ మూలకంగా కానీ వస్తాయి. చాలా వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా వస్తాయని తెలుసు. మరి కొన్ని క్యాన్సర్లు శాకాహారాల్లో కాకుండా మరి మాంసాహారాల్లో ఎక్కువగా వస్తాయని కూడా తెలుసు. అట్లానే కొన్ని జన్యుపరంగా మార్పుల మూలకంగా కూడా వస్తాయని తెలుసు.
2: మీరు జన్యుపరంగా అంటున్నారు, ప్రతి క్యాన్సర్ జన్యుపరంగా ఉంటుందా లేకపోతే కొన్ని మాత్రమే వస్తాయి అంటారు?
3: అంటే క్యాన్సర్ రావడానికి జన్యులో మార్పు అనేది అవసరము, కానీ అన్నీ వంశపారపర్యంగా రావు. సామాన్యంగా అవి ఎన్వైరన్మెంట్లో వచ్చే కార్సినోజెన్స్, అంటే ఎన్విరాన్మెంట్ ప్రోత్సాహంతోనే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సూర్యరశ్మికి తెల్లని శరీరం కలవాళ్ళు, అంటే మన వాళ్ళకి డార్క్ పిగ్మెంట్ లేని వాళ్ళు సూర్యరశ్మి ఉన్న చోట్ల తిరిగితే, అంటే ఈక్వటోరియల్ రీజియన్స్లో కానీ లేదా పోలార్ రీజియన్స్లో కానీ తిరిగితే వాళ్ళకి అల్ట్రావైలెట్ రేడియేషన్ మూలకంగా క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అని తెలుసును. అందుకే మనకి భగవంతుడు ఆఫ్రికాలోను మన క్లైమేట్స్లోను ఉండే వాళ్ళకి, ట్రాపిక్స్లో ఉండే వాళ్ళకి నల్లని ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ప్రొవైడ్ చేశాడనమాట. ఆ ప్రొవైడ్ చేయడం మూలకంగా మనకి ఈ సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ రేస్ మూలకంగా మనకి స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది.

0: మరి దీనికి అవగాహన ఎలాగ తెలుసుకోవాలంటే, క్యాన్సర్ రాబోతుంది లేకపోతే క్యాన్సర్ ఎలాగ వస్తుంది అనేది మామూలు మనిషికి ఎలాగ తెలుస్తుందండి, దాని సింప్టమ్స్ ఎలాగ ఉంటాయి?
1: క్యాన్సర్కి స్పెసిఫిక్గా ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. క్యాన్సరు కొన్ని కొన్నిసార్లు హఠాత్తుగా వస్తుంది. అంటే సాయంకాలం వరకు పిల్లవాడు చక్కగా ఆడుకుంటూ ఉంటాడు, మర్నాడు పొద్దున్నే విపరీతమైన జ్వరం వచ్చి, లేదా ఆ జ్వరంతో పాటు ఆకలి తగ్గిపోయి అన్నం తినడం మానేసి ఎక్కడి నుంచైనా రక్తస్రావం జరగచ్చు. ఇది అక్యూట్ లుకీమియాస్ అనే రక్త క్యాన్సర్ జబ్బులో వస్తుంది. పెద్దవాళ్ళల్లో వచ్చే చాలా మటుకు క్యాన్సర్లు మిగిలిన రోగాల్లో వచ్చే సింప్టమ్స్ని పోలి ఉంటాయి. అంటే ట్యూబర్క్లోసిస్ లాగా రావచ్చును, అంటే జ్వరంతో పాటు రావచ్చును, ఆకలి తగ్గిపోవడంతో రావచ్చును, బరువు తగ్గిపోవడంతో రావచ్చు, ఎక్కడి నుంచైనా రక్తస్రావంతో రావచ్చు, లేదన్నా ఎక్కడైనా ఒక గడ్డలాగా కనపడుతూ రావచ్చును. సో క్యాన్సర్కి అంటూ స్పెసిఫిక్గా ఈ సింప్టము అని ఉండదు. సో 14-డే రూల్ అని చాలా కంట్రీస్లో ఫాలో అవుతారు. ఏంటి చేస్తారంటే, 14 రోజులకి మనం అనుకున్న సింప్టమ్స్ తగ్గకపోతే ఇది క్యాన్సర్ అయ్యి ఉండవచ్చునా అనే అనుమానం మనకి రావాలి, దానికి కావాల్సిన పరీక్షలు మనం చేయించుకోవడం అనేది చేయాలి.
0: సార్ మరి ఇప్పుడు క్యాన్సర్ పరీక్షల గురించి అన్నారు కదా, దాని స్క్రీనింగ్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ గురించి కొంచెం చెప్తారా? ఎటువంటి క్యాన్సర్కి ఎటువంటి పరీక్షలు చేయించగలరు?
1: పుట్టిన పిల్లల్లో 6 నెలల వయసు, 7 వయసు లోపల కంటిలో ఒక క్యాన్సర్ వస్తుంది, దాన్ని రెటైనోబ్లాస్టోమా అంటాము. రెటైనోబ్లాస్టోమా గురించి తెలుసుకోవాల్సింది ఎందుకంటే అది ఒక హెరిడిటరీ క్యాన్సర్ అన్నమాట. అంటే తల్లికి కానీ తండ్రికి కానీ రెటైనోబ్లాస్టోమా ఉంటే వాళ్ళల్లో ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కంటి పరీక్ష ద్వారా క్యాట్స్ ఐ రిఫ్లెక్స్ అంటారు. అంటే మీరు చీకట్లో ఒక పిల్లిని చూస్తే పసుపు పచ్చగా కళ్ళు మెరుస్తూ కనపడతాయి. మా బహుశా ఏ జంతువుని ఆ చీకట్లో చూసినా అలాగ మెరుస్తాయి, రాత్రి తిరిగే జంతువులన్నింటిలోనూ. అంచేత అలా కనపడితే తల్లి వెంటనే ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే ఇది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేయవచ్చును. అట్లానే రొమ్ములో ఎటువంటి గడ్డ వచ్చినా అది క్యాన్సరా కాదా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే మనకి ఋతుస్రావం అవుతున్నప్పుడు కాకుండా వేరే టైంలో ఎప్పుడు మనకి ఋతువులు ఆగిపోయినప్పుడు, అంటే మీనపాస్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఋతుస్రావం మొదలైనా, లేదు ఋతుస్రావంతో పాటు వాసన వస్తున్నా, లేదు ఋతుస్రావంతో పాటు క్లాట్స్ పడుతున్నా, ఇది క్యాన్సర్ అయ్యి ఉండవచ్చునా అనేది మనకు తెలియాలి. అట్లానే మనకి మలమూత్ర విసర్జనలో రక్తం పడినా, లేదు అక్కడ అడ్డు వచ్చినట్టుగా ఉన్నా, అంటే ఇన్కంప్లీట్గా ఇవాక్యువేట్ చేస్తున్నట్టు, అంటే మల విసర్జన పూర్తిగా జరగనట్టు అనిపించినా మనకి క్యాన్సర్ అయ్యి ఉండొచ్చునా అనిపించాలి. అలాగే తగ్గని దగ్గు, దగ్గుతున్నప్పుడు రక్తం పడ్డము, అట్లానే మింగుతున్నప్పుడు గుటక వేస్తున్నప్పుడు ఏదో అడ్డు తగులుతున్నట్టుగా ఉండడము అయితే ఇది క్యాన్సర్ అయి ఉండవచ్చును అని అనుకోవాలన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు దాన్ని స్క్రీనింగ్ పరీక్ష చేసి, అంటే స్క్రీనింగ్ పరీక్షలు సామాన్యంగా సింప్టమ్స్ రాని వాళ్ళకి, హెల్దీగా ఉన్నవాళ్ళకి మట్టుకే చేస్తారనమాట. అంటే పర్ఫెక్ట్గా హెల్దీగా ఉన్నవాళ్ళకి చాలా తొలి దశలో, అంటే కంటికి కనపడని దశలో క్యాన్సర్ ఉందా అని కనుక్కునే దాన్నే స్క్రీనింగ్ పరీక్ష అంటాము. సో అట్లాగా రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రఫీ ద్వారా కానీ, సోనోగ్రఫీ కానీ సోనోమ్యామోగ్రఫీ కానీ, లేదా ఇప్పుడు థెర్మల్ ఇమేజింగ్ అనే పద్ధతి ద్వారా కానీ మనం రొమ్ములో క్యాన్సర్ ఉందా లేదా కనుక్కోవచ్చును. అట్లానే ఎండోస్కోపీ ద్వారా మనకి క్యాన్సర్ ఉందా లేదా కనుక్కోవచ్చు. అట్లానే మనకి ఒక సెర్వైకల్ స్మియర్ ద్వారా కానీ, పాప్స్మియర్ అంటాము, లేదా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ పరీక్ష మూలకంగా కానీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మనం కనుక్కునేందుకు వీలు పడుతుంది. ఇంకొన్ని క్యాన్సర్లు కొంత ఫెమిలియల్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో కూడా చేయవచ్చును. అది కోలన్ క్యాన్సర్లో చేయవచ్చును, అట్లానే ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా చేయడానికి వీలు పడుతుంది. జపాన్ లాంటి దేశాల్లో స్టమక్ క్యాన్సర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలాగైతే మన రాష్ట్రంలో కూడా స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా ఉందో, వాళ్లల్లోనూ చాలా ఫ్రీక్వెంట్గా చిన్న వయసు నుంచే అప్పర్ జియా ఎండోస్కోపీ అని చేసి, అంటే పొట్టలోకి ఒక గొట్టం పంపించి దానిలో చూస్తూ అవసరమైతే ముక్క తీసి పరీక్ష చేసి అర్లీగా, అంటే సర్జరీ చేయకుండా ట్రీట్ చేయడానికి వీలుపడేట్టుగా మనం క్యాన్సర్ ఉందా లేదా కనుక్కోవచ్చు. కొన్ని రకాల క్యాన్సర్లు రక్త పరీక్షలతో బయటపడతాయి. హెరిడిటరీ క్యాన్సర్స్ అని చెప్పాను కదా, హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్, హెరిడిటరీ కోలన్ క్యాన్సరు, అట్లాగే చాలా రకాలైన క్యాన్సర్లు కొన్ని రక్త పరీక్షల ద్వారా బయటపడతాయి. అంటే మన కుటుంబంలో

0: ఇద్దరు లేదా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, దానికన్నా ఎక్కువ మందిలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ తోబుట్టువుల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ పిన్నుల్లో కానీ బాబాయిల్లో కానీ ఉన్నట్టు అనిపిస్తే మనం ఆ టెస్ట్ చేయించుకొని మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవచ్చును.
1: లక్షణాలు అవి ఉన్నప్పుడే చేయించాలా లేకపోతే సాధారణ
0: లక్షణాలు లేనప్పుడు కూడా చేయించుకోవాలి. సో ఎలాగైతే మనం బీపీ షుగర్కి ఏడాదికి ఒకసారి ఒక స్క్రీనింగ్ పరీక్ష చేయించుకుంటామో అట్లానే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు క్యాన్సర్కి సంబంధిత స్క్రీనింగ్ పరీక్షలు చేయమని అడగడం మన ధర్మం.
1: బాగా చెప్పారు సార్. ఒకవేళ క్యాన్సర్ అనేది నిర్ధారిస్తే, ఏ క్యాన్సర్ అయినా, దానికి చికిత్స పద్ధతులు ఎలాగుంటాయి? ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న కాలంలో చికిత్స పద్ధతిలో కూడా మార్పులు వచ్చాయంటారా?
0: అవును, చాలా రకాల మార్పులు వచ్చాయి. మునుపు ఒక స్మియర్ చూసి, ఒక టిష్యూ బయాప్సీ చూసి దీన్ని క్యాన్సరు అని నిర్ధారణ చేసేవాళ్ళం. ఇప్పుడు అక్కడ నుంచి మనం ఆ క్యాన్సర్ ఎంత దూరం స్ప్రెడ్ అయిందో అని చెప్పడంలోనూ పెట్ సిటీ స్కాన్ అని కానీ, పెట్ ఎంఆర్ఐ స్కాన్ అని కానీ రకరకాల పరీక్షలు చేసి చాలా అతి సులువుగా క్యాన్సర్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది అని విస్తృతంగా మనం తెలుసుకోవచ్చు. అంటే శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ ఉన్నా కూడా అట్లాంటి పరీక్షలు, అంటే ఫస్ట్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ చేసిన తర్వాత పరీక్ష చేస్తాం. అట్లానే చాలా రకాలైన రక్త పరీక్షలు, అంటే మనం టిష్యూ నుంచి ఒక ముక్క తీయలేని పరిస్థితిలో రక్తంలోని కణాలు, క్యాన్సర్ కణాలని బయటకు తీసి వాటిలోంచి జన్యు పరీక్ష చేసి ఈ క్యాన్సరు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి ఏ మందు పనిచేస్తుంది, ఎలాంటి మందు వాడితే ఈ జబ్బు తగ్గుతుంది అని తెలుస్తుంది. వీటిల్ని మాలిక్యులర్ డయాగ్నాస్టిక్ టెస్ట్ అంటాం. సో ఈ మాలిక్యులర్ డయాగ్నాస్టిక్ టెస్ట్ అనేవి ఇప్పుడు బాగా ప్రాబల్యంలోకి వచ్చాయి అన్నమాట, ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటి మూలకంగా మనం ఎటువంటి వైద్యం చేయొచ్చును, ఏ మందు వాడితే సులభంగా ఈ జబ్బు తగ్గుతుంది అనేది చాలా సులువుగా నిర్ధారణ చేయడానికి వీలు పడుతుంది అన్నమాట.
1: ఇంకా క్యాన్సర్ చికిత్స జరుగుతున్నప్పుడు ఎంతకాలంలో మళ్ళీ రోగం నయం అవుతుంది అన్నమాట చెప్పగలరా?
0: సామాన్యంగా సర్జరీ చేస్తే, అంటే అది సర్జరీ అణువుగా ఉన్నది, రొమ్ములో గడ్డం ఉంది, దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తే మన శరీరంలో క్యాన్సర్ లేనట్టే. మిగిలిన చికిత్స అంతాను ఈ జబ్బు తిరిగి రాకుండా ఉండడానికి చేయడానికి చేసేదే. మనం రేడియేషన్ ఇచ్చినా, ఇంజెక్షన్స్ ఇచ్చినా, లేదు యాంటీ ఈస్ట్రోజెన్స్ ఇచ్చినా ఈ జబ్బు తిరిగి రాకుండా ఉండడానికి చేయవలసిందే. సో అంతేకాని అది జబ్బు శరీరంలో ఉందని కాదు, దాన్ని అడ్జ్యువెంట్ ట్రీట్మెంట్ అని అంటాము. మరి ఇప్పుడు మనం వాడుతున్న టైరసిన్ కైనేస్ ఇన్హిబిటార్స్ అని కానీ, ఇమ్యునోథెరపీ అని కానీ, వాటిలతోనూ పేషెంట్కి 4వ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ కూడాను అతి సులభంగా 2-3 వారాల్లోనే పూర్తి కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మునుపటి రోజుల్లో 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు చికిత్స చేస్తే కానీ జబ్బు తగ్గదు అనుకునేవాళ్ళము. ఇప్పుడు మాలిక్యులర్ డయాగ్నాస్టిక్స్ లేదా డ్రైవర్ మ్యూటేషన్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అని చేస్తున్నాం కనుక ఈ క్యాన్సర్ని అతి సులభంగా, అతి శీఘ్రంగా తగ్గించడానికి ప్రయత్నం చేయడానికి మనకి అందుబాటులోకి వస్తున్నాయి అన్నమాట.
1: ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ నుంచి బయటపడి, అంటే మామూలు మనిషిగా మారి మళ్ళీ నార్మల్ అయిన తర్వాత లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలంటారు?
0: లైఫ్ స్టైల్ మార్పులు ఎందుకు తెచ్చుకోవాలి అంటే మళ్ళీ క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండడం కోసం. ఒకటి, మనం తీసుకునే భోజనము, మనం తీసుకునే ద్రవ్యాలు, వాటితో మనకి మంచి అవగాహన ఉండాలి. ఎక్కువగా శాకాహారం వాడుకోవడం మంచిది. మాంసాహారం వాడకూడదు అని కాదు, అంటే గుడ్డు చేప మాంసం అన్నీ తీసుకోవచ్చును, కాకపోతే తగు మాత్రంలో తీసుకోవడం అనేది చాలా శ్రేయస్కరం. ఎంతవరకు శాకాహారం వీలు పడుతుందో అంతవరకు తీసుకోవడం అనేది మంచిది. రెండవది వ్యాయామం. వ్యాయామం చేయడం మూలకంగా క్యాన్సర్ని నివారణ చేయవచ్చును అని మన అందరికీ తెలిసిందే. మూడవది, ఈ మధ్యనే కనుక్కున్నది ఏమిటి అంటే, మన పూర్వీకులు మనకి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడము, శనివారం నాడు ఉపవాసం ఉండడము, పండగ నాడు ఉపవాసం, శివరాత్రి నాడు ఉపవాసం ఉండడము ఇవన్నీ నేర్పారు. ఇవి ఎందుకు నేర్పారు అంటే, మన శరీరంలోని తెల్ల రక్త కణాలు ఏవైతే క్యాన్సర్ కింద మారే అవకాశం ఉన్న కణాలు ఉంటాయో వాటిల్ని వెతికి, వాటిల్ని చంపి మన శరీరంలోంచి వాటిల్ని దూరం చేస్తాయి. సో ఫాస్టింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది శరీరం తన్ని తాను స్వస్థతగా చేకూర్చుకునేందుకు అని ఇటు మధ్యనే తేలింది. ఇదే, దీనికే మనకి కొన్ని సంవత్సరాల కిందట నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అంచే అది దాన్ని పాటించడం, మళ్ళీ మద్యం తీసుకోవడం మానేయడం, అట్లనే పొగాకు ఎటువంటి రకంగానూ తీసుకోకూడదు. అది పొగాక ఎలాగైనా సరే ఖైనీ కింద నవలడం కావచ్చు, లేదు నస్యం కావచ్చు, చుట్ట కావచ్చు, బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, కొంతమంది హుక్కా చాలా సేఫ్ అనుకుంటారు, అది కూడా అబద్ధమే.

0: అది కూడా కావచ్చు. ఏ విధంగానూ పొగాకు వాడకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. మరి ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కదా, దీని గురించి కొంచెం వివరిస్తారా?
0: ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ క్యాన్సర్ అని స్వచ్ఛంద సంస్థ 2000 సంవత్సరంలో వరల్డ్ క్యాన్సర్ డే అనే దాన్ని ప్రతిపాదన చేసింది. దాన్ని ప్యారిస్ కన్వెన్షన్ అని 2008లో వాళ్ళు దీన్ని ఒక నమోదు చేసి 2008 నుంచి అన్ని యునైటెడ్ నేషన్స్కి చెందిన అన్ని దేశాల్లోనూ ఈ ఇంటర్నేషనల్ క్యాన్సర్ డేని మనం జరుపుకుంటున్నాం. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పుడు మనం చేసిన కార్యక్రమంలాగే మనుషులందరికీ క్యాన్సర్ గురించి భయం పోగొట్టడం, వాళ్ళకి అవగాహన కల్పించడం అనేదే ముఖ్య ఉద్దేశం, అదే అని అనమాట.
1: మరి డాక్టర్, ఇప్పుడు నినాదం ఉంది క్లోజ్ ద కేర్ గ్యాప్, దాన్ని కొంచెం వివరిస్తారా?
0: క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది అర్థమేమిటి అంటే, మనం పాశ్చాత్య దేశాల్లోనూ అట్లాగే డెవలపింగ్ నేషన్స్లోనూ చూస్తే, అట్లానే ఒక దేశంలోనే వివిధ రకాలైన వర్గాల వాళ్ళని చూస్తే, వాళ్ళు పేదవారవచ్చు, గొప్పవారవచ్చు, ఆడవారవచ్చు, పిన్నలవచ్చు, పెద్దలవచ్చు, అట్లానే బడుగు వర్గాలకు చెందిన వాళ్ళవచ్చు, ఎవరైనా సరే వాళ్ళకందరికీ కూడా ఒకే రకమైన వైద్య విధానం ద్వారా క్యాన్సర్కి చికిత్స అందించడము, ప్రివెంట్ చేయడము, ప్యాలియేషన్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. దాన్ని క్లోజ్ ది కేర్ గ్యాప్ అని అంటామన్నమాట.
1: మరి డాక్టర్ గారు, ఫ్యూచర్లో క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎటువంటి మార్పులు చూసుకోబోతున్నామని చెప్తారా?
0: తప్పకుండానండి. ఫ్యూచర్లో క్యాన్సర్ ట్రీట్మెంట్లోను చాలా మట్టుకు జన్యుపరంగా వచ్చే మార్పుల్ని ఉద్దేశించి క్యాన్సర్కి వైద్యం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా మట్టుకు పేషెంట్లు క్యాన్సర్ అంటే ఎందుకు భయపడతారని మీరు అడిగారు, రేడియేషన్ అన్నా కీమోథెరపీ అన్నా భయపడతారు. ఎందుకంటే దాని కీమోథెరపీ మూలకంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ క్యాన్సర్ కన్నా భయానకంగా ఉంటాయి కనుక, అంటే ఆ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని చూసి భయపడతారు, దానికి వచ్చే టాక్సిసిటీ నుంచి భయపడతారు. అలా కాకుండా జన్యుపర్యంగా వచ్చే మార్పును గుర్తించి దానికి తగ్గ వైద్యం చేయడం మొదలెడితే మనం క్యాన్సర్కి వైద్యము చాలా సులభంగా చేయవచ్చును, క్యాన్సర్ నివారణ కూడా చాలా సులభంగా చేయడానికి వీలు పడుతుంది.
1: మరి క్యాన్సర్ రాకుండా ఉండే వ్యాక్సిన్ ఏదైనా
0: ఉన్నాయమ్మా? క్యాన్సర్ వ్యాక్సిన్లు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సంవత్సరాల నుంచి, మోర్ దాన్ 2 డికేడ్స్గాను మనకి హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఆల్రెడీ మనం ప్రీ స్కూల్ చిల్డ్రన్ వేయడము, మళ్ళీ స్కూలింగ్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్లే ముందర ఒకసారి చేయడము చేస్తున్నాము. అది హెపటైటిస్ బి వైరస్కి చేస్తున్న మనం వ్యాక్సిన్, దాని మూలకంగా లివర్ క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోగలం. అలాగే హ్యూమన్ పాపిలోమా వైరస్ పోయిన సంవత్సరం సెప్టెంబర్లో మన దేశంలోనే తయారు చేస్తున్నారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం అందరి ఆడపిల్లలకి ఇస్తాము అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాగ్దానం చేసింది. అంటే మన దేశంలోనే తయారైన వ్యాక్సిన్ని మనం ఇప్పుడు అందరు ఆడపిల్లలకి ఇవ్వడానికి వీలు పడుతుంది. సెర్వైకల్ క్యాన్సర్తో పాటు వల్వల్ వెజైనల్ క్యాన్సరు, యానల్ క్యాన్సరు, అట్లానే ఓరోఫారింజియల్ క్యాన్సర్ని నివారణ చేయడానికి ఈ వ్యాక్సినేషన్ ద్వారా వీలు పడుతుంది.
1: అయితే మరి ముందు ముందు ఫ్యూచర్లో రాబోయే కాలంలో అసలు క్యాన్సర్ అనే పదమే వినకుండా ఒక వ్యాక్సిన్ తయారవుతుందని ఆశిద్దాం. డాక్టర్ దిగుమర్తి రఘునాథరావు గారు, మీ అమూల్యమైన సమయం మా ఆకాశవాణికి కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు సంధ్యారాగం కార్యక్రమంలో క్యాన్సర్పై అవగాహన ఈ అంశంపై డాక్టర్ దిగుమర్తి రఘునాథరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కె ఇందిరా గారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.

మీరు విన్న ఈ పాట నువ్వు నేను ప్రేమ చిత్రం నుండి. పాడినవారు శ్రేయ ఘోషల్, నరేష్ అయ్యర్. తర్వాత పాట రాజేష్ కృష్ణన్, కౌసల్య పాడిన ఈ పాట నువ్వే నువ్వే చిత్రం నుండి. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి.

తరువాతి పాట నిన్నే పెళ్లాడతా చిత్రం నుండి రాజేష్ పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం సందీప్ చౌతా.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి. టిప్పు హరుణి పాడగా వింటారు, సంగీతం కోటి.

మనోహర్. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ. ఇక వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో తొలుత ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, వ్యయ నియంత్రణ, అభివృద్ది కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అనంతరం వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏపై సమీక్ష నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం తగదని, పన్నుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ది పనుల నాణ్యత లోపాలపై జిల్లా కలెక్టర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, సంబంధిత కాంట్రాక్టర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ది పనుల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక శాసనసభ్యులు కూడా పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 79 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రాష్ట్రానికి చెందిన వి అజయ్ బాబు రజత పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికపై పతకం సాధించడం రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన వి అజయ్ బాబు రజత పతకం సాధించడం పట్ల రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ ఏ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. స్నాచ్లో 149 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 181 కేజీలు ఎత్తి మొత్తం 330 కిలోలతో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సప్పిపుట్టు గ్రామం డల్లాపల్లి పంచాయతీలో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పర్యటించారు. గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యంలో పాల్గొన్న మంత్రులు అనంతరం మొక్కలు నాటి అవకాడో, సీతాఫలం మొక్కలు, రాజ్మా విత్తనాలను గిరిజనులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, గిరిజనుల సంక్షేమం, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో గంజాయి నిర్మూలనకు ఎన్డీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈగల్ బృందాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జాతీయ సహకార వినియోగదారుల సమఖ్య ఎన్సీసీఎఫ్తో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ఎక్స్ వేదిగ్గా తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మీమార్ట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తొలిదశలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా నిర్వహించే ఈ మార్ట్స్లో సుమారు 70 రకాల నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాకు మంజూరైన 1,40,00,000 రూపాయల విలువైన 44 ఈ ఆటోలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గ్రామ పంచాయతీలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛంద కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 37 గ్రామ పంచాయతీలకు ఈ వాహనాలు సేవలందించనున్నాయని చెప్పారు. ఇంటింటి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, తడి పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, గ్రామీణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం ఈ ఆటోల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆషాఢ చతుర్దశి సందర్భంగా విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే వార్షిక గిరి ప్రదక్షిణ తొలి పావంచ నుంచి మరి కాసేపట్లో లాంఛనంగా ప్రారంభం కానుంది. అడవివరం, హనుమంతవాక, కైలాసగిరి రోడ్, గోపాలపట్నం మీదుగా సుమారు 32 కిలోమీటర్ల మేర ఈ యాత్ర రేపటి వరకు సాగనుంది. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే సింహాద్రి అప్పన్న ఉత్సవాల్లో భాగంగా ఈ గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు.

సినిమా పాటలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. ఆర్థిక శాఖతో సహా పలు శాఖలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అభివృద్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను చౌకధరలకు అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న మంత్రి నాదే.

0: ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జీవీఎంసీ జోనల్ కమిషనర్ సింహాచలం తెలియచేస్తూ,
1: చందనోత్సవం కానివ్వండి అలాగే గిరి ప్రదక్షిణ రెండు ఈవెంట్లని మేము జీవీఎంసీ చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ శానిటేషన్ కావండి, వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ లేడీస్ కి ప్రత్యేకంగా సౌకర్యాలు కేటాయించడం జరిగింది. అనేక చోట్ల వాటర్ బాటిల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 5 లక్ష ప్లస్ భక్తులు వచ్చారు, నౌ 7 లక్షల వరకు వస్తారని చెప్పి అంచనా. దానికి తగ్గట్టుగానే గిరి ప్రదక్షిణ రూట్ ఏదైతే ఉందో ఏర్పాటు చేయడం జరిగింది.
0: విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం మండలం చెల్లూరు సమీపంలో అర్ధరాత్రి రాయగడ వెళ్తున్న యాత్రికుల వ్యాన్ను వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో 2 పురుషులతో పాటు 1 బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారని, క్షతగాత్రులను విజయనగరంలోని మహారాజా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. క్రీడల్లో రాణించి పార్వతీపురం మన్యం జిల్లా ఖ్యాతిని పెంచాలని పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర క్రీడాకారులకు సూచించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ స్థాయి పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ, విద్యార్థుల యువత జీవితంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని, క్రమశిక్షణ గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో జిల్లా క్రీడాకారులకు మంచి అవకాశాలున్నాయని పేర్కొంటూ, రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు, ట్రోఫీలు అందుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పొగాకు రైతులకు నష్టం జరగకుండా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాయని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు ధరల స్థిరీకరణ కోసం 94 మిలియన్ కిలోల పొగాకును కొనుగోలు చేసి ధరల లోటు భర్తీ కింద కిలోకు 20 చొప్పున రైతులకు అందించాలని నిర్ణయించినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి సుమారు 188 కోట్ల రూపాయల మేర నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని, పొగాకు మార్కెట్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ రైతుల ప్రయోజనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అమృత్ 2.0 పథకం కింద నంద్యాలలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. నంద్యాలలో 38.75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి శుద్ది కర్మాగారం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమృత్ 2.0 పథకం ద్వారా తాగునీటి మౌలిక వసతుల బలోపేతం అవుతాయని తెలిపారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ ఉదయం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో తీరం దాటి ప్రస్తుతం భూభాగంపై వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఈరోజు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ఓడరేవుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక, మిగతా కోస్తా ఓడరేవుల్లో 1వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక శాఖతో సహా పలు శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అభివృద్ది పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను చౌక ధరలకు అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కొన్ని ప్రకటనలు వింటారు.
3: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా

0: సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఈరోజు సాయంత్రం 6:30 ప్రసారమయ్యే సాయం సమీరం కార్యక్రమంలో శ్రీమతి ఎస్ రాజకుమారి పాడిన లలిత సంగీతం వింటారు. కీబోర్డ్ శ్రీ ఎస్వి రామకృష్ణ, తబల శ్రీ ఏ ఆనంద్. రెండవ అంశం గురు పౌర్ణమి విశిష్టత. శ్రీమతి డి శ్వేతప్రియ గారి ప్రసంగం వింటారు. ఇప్పుడు మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో ప్రకృతి పరిరక్షణ ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి వ్యాఖ్యానం వింటారు.
1: మహిళావాణికి స్వాగతం అండి. ఋతువులు మారుతున్న ప్రతిసారి ఏదో ఒక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఎన్ని మందులు వాడుతున్నా త్వరగా గుణం కనబడదు. అలాగని ఆరోగ్యం బాగాలేదని ఇంట్లో ఉంటే ఊపిరి ఆడనట్టు ఉంటుంది. పోనీ అలా బయటికి వెళ్ళి వద్దామంటే బయట కాలుష్యం కోరలు చాచుకొని ఉంటుంది. బయటికి వెళితే లేనిపోని కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుకుంటాయి. ఇక డాక్టర్లేమో రోజూ వాకింగ్ చేయండి, మంచి గాలిని పీల్చండి, శరీరం

దానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి అని అంటూ ఉంటారు. ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే. కానీ ఈ నగరాల్లో ఎక్కడదండి స్వచ్ఛమైన గాలి వెలుతురు? జనాభా ఎక్కువ, అంతా అపార్ట్మెంట్ కల్చర్. ఎటు చూసినా వ్యర్థాలు, కాలుష్యం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు, మనమే. మన మనుషులు చేసినంత హాని పర్యావరణానికి ఇంకెవ్వరూ చేసి ఉండరేమో. ఏంటి ఈరోజు శ్రీదేవి ఏదో కోపంగా ఉంది అని మాత్రం అనుకోకండి. చూడండి, ఏదైనా సందర్భం వస్తేనే కదా దాని గురించి ఆలోచించేది, ఆ విషయాల గురించి మాట్లాడుకునేది. అవసరమైన విషయాల గురించి, భవిష్యత్తు కార్యాచరణ గురించి వర్తమానంలోనే కదా మాట్లాడుకోవాలి. అలాగే ఒక ప్రణాళిక వేసుకుని ఆచరణలో పెడితేనే కదా భవిష్యత్తు సురక్షితంగా ఉండి సుస్థిర అభివృద్ధి కొనసాగుతుంది. ఇంతకీ సంగతి ఏంటంటే, మనం ప్రకృతి నుండి ఎన్నో పొందుతున్నాం. గాలి, నీరు, వెలుతురు, ఖనిజాలు, ఆహారం, నివాసానికి కావలసిన సామాగ్రి సమస్తం ప్రకృతి నుండే కదా లభ్యమవుతుంది. ఇన్ని ఇస్తున్న ప్రకృతిని తిరిగి మనం ఏమిస్తున్నాం చెప్పండి? ప్రకృతి బాగోగులు పట్టించుకోవడం మానేసి మన స్వార్థానికి ప్రకృతిని బలిచేస్తున్నాం. అదేంటో ప్రకృతి అంతా మన కోసమే అన్నట్లు వ్యవహరించి ప్రకృతిపై ఆధారపడి ఉన్న మిగతా జీవరాశుల సంగతి పట్టించుకోవడమే లేదు. ఇలాగే గాని మన మనుషుల వ్యవహారం ఉంటే మన మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అందుకే ఈరోజు ప్రకృతి పరిరక్షణ, సహజ వనరుల వినియోగం ఎలా చేయాలి అన్న విషయాల గురించి చెప్పుకుందాం. మరి ఈరోజే ఎందుకు ఈ సంగతులు అని అనుకుంటున్నారా? సందర్భం వచ్చినప్పుడే కదా దాని ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఈరోజు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. మరి ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రకృతిని, సహజ వనరుల్ని, వాతావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి. ఇలా కాపాడుకోవాలంటే మనవంతుగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే మన ప్రకృతిని కాపాడుకోగలుగుతాం అన్న విషయాలు ఒక పాట విన్న తర్వాత చెప్పుకుందాం.

ప్రకృతి అంటే మొక్కలు, గాలి, నీరు, భూమి ఇవే కాదండి. ప్రకృతి అంటే సమస్త విశ్వం. మానవ సృష్టితో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉనికిలో ఉన్న ఆవరణ వ్యవస్థలు, జీవరాశులు, విశాలమైన పర్వత శ్రేణులు, లోతైన మహాసముద్రాలు, అతి సూక్ష్మమైన సూక్ష్మజీవులు, వాతావరణం, జలరాశులు, ఇలా ప్రతీదీ ప్రకృతే. అందమైన అడవులు, పర్వతాలు, సుందరమైన నదులు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ప్రకృతి ఎంతో అందంగా కనబడుతుంది కదూ. అందుకేనండి ప్రకృతికి మించిన గురువు లేదు, అలాగే ప్రకృతికి మించిన వైద్యం లేదు అనంటారు. ఇది నిజమండి. ప్రకృతిని గమనిస్తూ ఉండండి, ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. అలాగే అనారోగ్య సమస్యలకి ప్రకృతికి మించిన వైద్యం లేదని కూడా అంటూ ఉంటారు. నాకెప్పుడూ అనిపిస్తుంది, ఈ రోగాలు, చింతలు అన్నీ మన మనుషులకేనా, సృష్టిలో ఉన్న మిగతా జీవులకు ఉండవా అని. మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నిజమే కదా, మిగతా జీవులైతే ప్రకృతిలో మమేకమై జీవిస్తాయి, స్వచ్ఛమైన గాలి నీరుని ఆస్వాదిస్తాయి, అందుకే అవి ఆరోగ్యంగా ఉంటాయేమో అని. కాని మనిషి మాత్రం తన స్వార్థం కోసం, అవసరాల కోసం ప్రకృతిని నష్టపరుస్తూ తన కోసం సౌకర్యాలని సృష్టించుకుంటున్నాడు. మరి మనిషి వెళ్లని చోటు లేదు, అలాగే వెళ్లిన ప్రతీ చోటును అపరిశుభ్రంగా వ్యర్థాలతో నింపేస్తున్నాడు. అది పర్వత శ్రేణులు కావచ్చు, అడవులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, తన పరిసర ప్రాంతాలు కూడా కావచ్చు. అంటే అందరూ పర్యావరణాన్ని, ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తూ పాడు చేస్తున్నారని కాదు దీనర్థం. చాలామంది ప్రకృతి ప్రేమికులు కూడా ఉన్నారు. వీరు పర్యావరణ పరిరక్షణకై పాటుపడుతూ ఉంటారు. అంటే మొక్కల్ని నాటుతుంటారు, సముద్ర జలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికి తీస్తూ ఉంటారు. ప్రభుత్వాలు కూడా ఎంతో కృషి చేస్తున్నాయి ప్రజల్లో అవగాహన కల్పించడానికి. ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ మంచి మంచి ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలను కూడా చేపడుతుంది. అయినా గాని ఆశించినంత మార్పు కనపడడం లేదు. చూడండి, అడుసు త్రొక్కనేల, కాలు కడగనేల అంటారు కదా, మరి చెత్త చేయడం ఎందుకు, ఆ చెత్తల్ని ఏరుకోవడం ఎందుకు చెప్పండి. అంటే ప్రతివాళ్లు ఇంగిత జ్ఞానం కలిగి ప్రకృతిపై ప్రేమను పెంచుకొని దాన్ని కాపాడే దిశగా చిన్న చిన్న అలవాట్లో మార్చుకుంటే పెద్దగా సమస్య ఉండదు. చూడండి, మార్పు అన్నది ఒక్కరోజులో సంభవించేది కాదు కదా. నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఏదో ఒకరోజు ఆశించిన మార్పు కనబడుతుంది. మరి పర్యావరణం బాగుండాలంటే పచ్చదనం పెరగాలి. మరి పచ్చదనం పెరగాలంటే మొక్కల్ని నాటి పరిరక్షించాలి. అలాగే చెట్లు ఎక్కువగా ఉంటే గాలి నాణ్యత బాగుంటుంది, సకాలంలో వర్షాలు పడతాయి, ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతుంది, వాతావరణం కూడా బాగుంటుంది కదా. అలాగే ఎన్నో రకాల పక్షులకు కూడా ఈ చెట్లు ఆవాసాలుగా మారతాయి కదా. సహజ వనరులైన నీరు, గాలి, నేలని, అడవులని కాపాడుకోవాలి, వాటిని కలుషితం కాకుండా చూసుకోవాలి. ప్రకృతి మనకు అందిస్తున్న సహజ వనరులలో కొన్ని పునరుద్ధరించగలిగినవి, మరికొన్ని పునరుద్ధరణకి వీలు కానివి. మరి ప్రకృతి ఇచ్చిన ఈ సహజ వనరులని అతిగా ఉపయోగించడం వల్ల పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటుంది. ఇలా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే సహజ వనరులని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. నేల ఆరోగ్యం క్షీణించకుండా ఉండాలంటే నేలలో ఎటువంటి రసాయనాలు గాని, ప్లాస్టిక్ వ్యర్థాలు గాని కలవకుండా చూడాలి. అలాగే నీరు, నీటి వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. నీరు కోసం యుద్ధాలే జరుగుతుంటాయి. ఇక తాగే నీరు కలుషితమై

అయితే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మానవ కార్యకలాపాల వల్లే నీటి వనరులు కలుషితం కాబడుతున్నాయి. అంటే నదులు, సముద్రాలు, సరస్సులు, భూగర్భ జలాలు, జలాశయాలు, ఇటువంటి సహజ జలాల్లో కలుషిత మురుగునీరు కలవడం ద్వారా కలుషితమై ఈ నీటిలో జీవించే జలచరాలకు ముప్పు కూడా వాటిల్లుతుంది. సహజ జలాల్లో విడుదల గావించబడిన మురుగునీటి కారణం వల్ల ఆ నీటిని ఉపయోగించేవారికి చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. మరి లోతైన సముద్రగర్భంలో కూడా ఎన్నో వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అలాగే కొన్నిసార్లు ప్రమాదాలు సంభవించడం వల్ల సముద్ర జలాల్లో రసాయనాలు కలవడం వల్ల కూడా నీరు కలుషితమై అక్కడి జలచరాలకి ప్రాణసంకటంగా మారుతుంది. అలాగే నీటిలో ఉన్న ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని ఆహారంగా భావించి తీసుకుంటున్న జలచరాలు మృత్యువాతన పడుతున్నాయి. ఇక పర్వత శ్రేణుల్లో ఆహ్లాదం కోసం, పర్యటన కోసం, ట్రెక్కింగ్ కోసం ఇలా ఎన్నో రకాలుగా ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన వారు తమతో తీసుకువెళ్లిన ఆహార పదార్థాల ప్యాకెట్లు కావచ్చు, లేదా మరే ఇతర వ్యర్థాలనైనా ఆ అందమైన ప్రకృతిలో విడిచిరావడం కారణంగా అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా మారి అక్కడి జీవజంతువులకి నష్టాన్ని కలిగిస్తున్నాయి. కనుక మనతో తీసుకువెళ్లిన చెత్తని శ్రమ అనుకోకుండా ఒక మంచి పనిచేస్తున్నాం అన్న భావనతో మనతోనే ఆ చెత్తను తిరిగి తీసుకువచ్చి సరైన చోట ఆ వ్యర్థాలను పారవేయాలి. ఇటువంటి చిన్న చిన్న విషయాలపై కనుక శ్రద్ధ వహిస్తే అవి భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తాయి. అలాగే ప్రకృతిని కూడా స్వచ్ఛంగా, పరిశుభ్రంగా కూడా ఉంచుతాయి. మరి కార్యక్రమంలో మరో పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందాం.

మరి మనం ప్రకృతిని ఎలా కాపాడుకోగలమంటే, సహజ వనరులలో పునరుత్పాదకం కలిగిన వాటిని కాపాడుకుంటూ వాటి పునరుత్పాదనకు పాటుపడాలి. అలాగే పునరుత్పాదకం చేయలేని వాటిని తక్కువగా వినియోగించుకోవాలి. ఉదాహరణకు బొగ్గు, ముడిచమురు, సహజ వాయువులు, ఖనిజాలు వంటివి. ఈ వనరులు భూమి ఉపరితలం కింద ఏర్పడడానికి లక్షలాది సంవత్సరాలు పడుతుంది. అందుకే ఇవి పునరుత్పాదకం త్వరగా చేయలేనివి. మరి ఈ వనరులకి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏమేమి చేయగలం అన్న వాటిని తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా కూడా మనం ఈ సహజ వనరుల్ని కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, చాలామంది సోలార్ ప్యానెల్స్ తమ ఇళ్ల పైభాగాన్ని అమర్చుకుంటున్నారు. దీని ద్వారా సౌరశక్తిని ఉపయోగించి చాలా వరకు ఇతర ఇంధనాల్ని ఆదా చేయవచ్చు. అలాగే పెట్రోల్ బదులుగా బ్యాటరీ కార్లు, బ్యాటరీ వెహికల్స్, స్కూటర్స్ వంటి వస్తున్నాయి కదా, మరి వీటి వాడకం కూడా ఇంధన పరిరక్షణలో భాగమే కదా. చాలా చోట్ల సౌర మరియు పవనశక్తిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా కూడా ఇతర ఇంధనాల్ని తక్కువగా ఉపయోగించుకోవచ్చు. అంటే పునరుత్పాదకం చేయలేని ఇంధనాల యొక్క వినియోగం తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మన దగ్గర లభ్యం కాని వాటి కోసం ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తుంది కదా. దానికి తోడు వీటిని తీసుకురావడానికి దిగుమతి సుంకాలు అన్నీ కలుపుకొని ధరలు ఎక్కువగానే ఉంటాయి కదా. అందుకే మనకెక్కువగా లభించే వాటినే వాడుకుంటూ ఇటు డబ్బుల్ని కూడా ఆదా చేసుకోవచ్చు. చూడండి, చాలామంది ఆడవాళ్లు చాలా తెలివిగా వంట గ్యాస్ను ఉపయోగిస్తూ ఉంటారు. అంటే వారు ఒక్కసారే పెద్ద కుక్కర్లో 2-3 రకాలు కలిపి ఉడికించేస్తూ ఉంటారు. దీనివల్ల వంట సులువుగా అవుతుంది, గ్యాస్ కూడా ఆదా అవుతుంది. మరి ఇలా ఆలోచిస్తేనండి, మనం ప్రతిదాన్ని చక్కగా సద్వినియోగపరుచుకోగలుగుతాం. నీళ్లైనా కరెంటైనా మరే ఇతర ఇంధనాలైనా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి. అనవసరంగా దేనిని వృధా చేయకూడదు. ప్రకృతి మనకిచ్చిన అమూల్య సంపదని మనకోసం వాడుకుంటూ ఆ సంపదని భావి తరాల వాళ్లకు కూడా అందించాలి. అందుకోసం ప్రతివారూ మొక్కలని నాటాలి, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటూ కలుషిత కారకాలను దూరంగా ఉంచాలి. ముందుగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే మన పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారమవుతాం. అలాగే వ్యర్థాలని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్స్లో వేయడం, అలాగే పారిశుద్ధ కార్మికులకు అందజేయడం ద్వారా కూడా మనం ప్రకృతిని కాపాడుకోగలం. కనుక ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాకుండా ఆ చేసే మంచి పనేదో మనమే ఎందుకు చేయకూడదు చెప్పండి. మరి ఈరోజు మనం చేసే ప్రతి పని యొక్క ఫలితం, దాని ప్రభావం భవిష్యత్తు తరాలపై ఉంటుంది. కనుక మనవంతుగా ప్రకృతిని ఆరాధిస్తూ దాన్ని కాపాడుకుందాం. స్వచ్ఛమైన గాలి, నీరు, నేల అన్నది అందరిది. వాటిని ఆస్వాదిస్తూ అంతే స్వచ్ఛంగా భావితరాలకు కూడా అందిద్దాం. మరి ప్రకృతి పరిరక్షణలో మనవంతు కృషి చేద్దాం. వచ్చే వారం మరో అంశంతో మీ ముందుకు వచ్చేంతవరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

మీరు ఇంతవరకు మహిళావాణి కార్యక్రమంలో ప్రకృతి పరిరక్షణ ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి వ్యాఖ్యానం విన్నారు. మహిళావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో 2:31 రంగస్థలి. ఈనాటి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో అరణ్యసీను హరిశ్చంద్రుని పాత్ర, రంగస్థల పద్యాలు పాడినవారు శ్రీ యాండ్రపు చినరామనాయుడు, హార్మోనియం శ్రీ ఎస్కే కరీం. సాయంత్రం 5:00 యువవాణి, సాయంత్రం 6:30 సాయం సమీరం. ఈ కార్యక్రమంలో శ్రీమతి రాజకుమారి పాడిన లలిత సంగీతం వింటారు. కీబోర్డు శ్రీ ఎస్వి రామకృష్ణ, తబల శ్రీ ఏ ఆనంద్. 2వ అంశం గురు పౌర్ణమి విశిష్టత, శ్రీమతి డి శ్వేత ప్రియగారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Below 18 years and those having no criminal record. Both houses of parliament adjourned soon after assembling amid ruckus. Lok Sabha scheduled to take up anti-paper leak amendment bill today.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ శాఖ వారు ఈ మధ్యాహ్నం అందించిన వివరాల ప్రకారం విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన సంస్థలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడు రంగస్థలి. ఈనాటి ఈ కార్యక్రమంలో

సత్య హరిశ్చంద్ర నాటకంలో అరణ్యసీను హరిశ్చంద్రుని పాత్ర. రంగస్థల పద్యాలు పాడినవారు శ్రీ యాండ్రాపు చిన్నరామనాయుడు, హార్మోనియం శ్రీ ఎస్కే కరీం.

అక్కడక్కడా దుర్గమంబకు నీ అరణ్యంబు దాటిపోవుట ఎన్నటికో. దైవమా, ఓ గర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దుర్వస్థితి.

దేవి, రాణివాసంపు భోగంబులు అనుభవింపల్సిన నిన్ను ఈ ఘోరారణ్యములు కీర్చి తెచ్చి కుసుమ సుకుమారుమైన నీ శరీరము నీలాంటి దీర్ఘయాత్రలచే నలగజీసిన నన్ను నేను దేవుని నిందించకూడదు ప్రయసి. జయనామా.

అగనగన సారణ కుమారునకున్నాడు ఆ నోటికి మనం కరువయ్యగా. అయ్యయ్యో అయ్యయ్యో, నేను ఇప్పుడు ఎంత చింతింపను. శ్రేయో బల్ధుర శ్రేయో బల్ధుర సర్వభౌమ పద విశ్లేషంబు ప్రాప్తి

ये सन के पालू भी चलो निधि

너무 허나나니 내가 올라와라나니 가루네 라자군

అక్కడ కదా మానవులకి దారిద్ర్య దుఃఖమో మిక్కిలి దుస్సహము కదా. ఇంతకన్నా మరణమే సర్వదా శ్రేయము. ఏలయనా?

大魔魔结巴不如跟了个大干结巴不如跟了个大干那小白

అయ్యో, నేడింత జలపానములకైనా నోచుకొనకపోయితిమే. అక్కడక్కడ నక్షత్రక, నాకు ఆకలి దప్పులు అడంగినవి. దేవి, మనము నేటి రేజు నిద్రింప. ఒక వటవృక్షము ఇక్కడనే ఉన్నది, దాని ఒక మునీశ్వరుని వల్ల ఇరంగితుంది. అదిగో చూడుము దేవి, వాడిన పండుటాకులు, వాడిన పండుటాకులు ఇళ్ళపై

ఇచ్చటి నెలవులు శని యోగ్యములుగా మలుచుకునుట మంచిది. చీకటి అప్పుడే కనుమూసుకొని వచ్చుతున్నది. అక్కడక్కడ కాలాంజలం అలందినట్లు బ్రహ్మాండమంతయు అంధకారం అంధురమై ఎంత భయంకరముగా ఉన్నది. మార్గాయాసం వచ్చే గాఢ నిద్ర వస్తుందని వీరికి ఏ ఇక్కట్లు రాకుండా రక్షపోవలే కదా. అక్కడక్కడ సారభౌముని లారిక ఇన్ని కడగండ్లు, నేనెంత ధైర్యం అవలంబితమనను, నేనెంత ధైర్యం అవలంబితమనను, శుష్కోపవాస కురిసే సుధిరాలపై పైన కొంగు పరకొని పండుకొని ఉన్న ఈ దేవిని చూసినప్పుడల్లా నా హృదయంబు మరింత దుఃఖ సంకులం పొగుతున్నది. ప్రణసతి, నీకు నేడిని కందమూలము లేని లేకపోయాను కదా. అక్కడక్కడ కుమార లోకిత, నీవెంతటి అదృష్టహీనుడివి తండ్రి.

போர் உள்ளது போர் உள்ளது.

0: అరే దురాత్మ, ఎవడెవరో నీవు భేదాల ఇంకా త్రుల్లకము విపులతో కఠిన కర్మ దేవి, అదిగో గంగా నది ఘోషంబ వినంబడుచున్నది. నక్షత్రగా, అదిగో విశ్వేశ్వర దేవాలయ గోపురము.
1: మెలకు మెలకు కనబడునే

0: ఏమి
1: కష్టములట్టున్నాను. మహాపుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించడమే.
0: చూడు ఈ వారణాసి.

పాముల క్షేత్రముల వాసి దేవి.

ఘటించి నిన్ను ఒక్క నుంచి

కాసేపురా పౌరులారా, మరి ఎన్నో భాగ్యవంతులారా, ఈయమ గుణగణంపులు చెప్పుతుంటే అవధానముగా ఆకర్ణిప్పుడు. గుణముల దాటి గుణముల దాటి

一来到一，一来到。

మీరు ఇంతవరకు రంగస్థలి కార్యక్రమంలో సత్య హరిశ్చంద్ర నాటకంలో అరణ్య శ్రీను హరిశ్చంద్రుని పాత్ర రంగస్థల పద్యాలు పాడినవారు శ్రీ యాండ్రపు చిన్నరామనాయుడు, హార్మోనియం శ్రీ ఎస్కే కరీం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 10 సెకండ్లు కావస్తుంది. ఈనాటి ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 8 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యోజనల కార్యక్రమం

యువాణి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతున్నాం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువాణి కార్యక్రమం ప్రసారమవుతుంది కదా, ఒక ప్రత్యేక అంశంతో ఈరోజు కూడా యువాణి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూకి కానీ, ఉద్యోగ నియామకానికి కానీ, లేదా 10 మందిలో మాట్లాడడానికి కానీ భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అనేవి, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ప్రధానమైనవి. ఈరోజు యువవాణి యువజనుల కార్యక్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం.

యువతకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అలవాటు అవ్వాలంటే కొన్ని పద్ధతులను నేర్చుకుంటే తప్పకుండా మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఉద్యోగంలో విజయం సాధించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మరియు ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ప్రధానం. అయితే ముందుగా ఇతరులు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినడం, అలాగే మనం చెప్పవలసిన విషయాన్ని స్పష్టంగా మాట్లాడడం, ఆత్మవిశ్వాసంతో మిమ్మల్ని మీరు వ్యక్తపరచడం అనేది ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఏదైనా ఒక ఇంటర్వ్యూ కానీ లేకపోతే జాబ్ పర్పస్ మీద అటెండ్ అయ్యేటువంటి నియామకానికి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ఆఫీసులో ఇతరులతో కలిసి పనిచేయడానికి ఇది ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అలాగే ఏదైనా ఒక ఫంక్షన్ కానీ లేకపోతే ఒక వేదికపై మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే విషయాలు కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందుగా ఒక చిత్రగీతం విందాం. స్టైల్ చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట.

మంచి పాట విన్నాం కదా. ఈనాటి యువ అని యువజనుల కార్యక్రమంలో యువత కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ కమ్యూనికేషన్స్ డెవలప్ చేసుకోవడానికి ముందుగా మీ మాటలు అవతల వారి మనసుకు తాకేలా స్పష్టంగా మర్యాదగా మన ఆలోచనలు వారికి తెలియచేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కేవలం మాట్లాడడమే కాదు, మీ ఆలోచనలను ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పడం మరియు వారి మాటలను సరిగ్గా అర్థం చేసుకోవడం నిజమైన కమ్యూనికేషన్. అయితే ఈ కమ్యూనికేషన్స్లో చాలా రకాలు కూడా ఉంటాయి. వర్బల్ కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడే మాటలు, పదాలు, స్వరం, వేగం ఇవన్నీ కూడా వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయి. సందర్భాన్ని బట్టి మీ గొంతును పెంచడం లేదా తగ్గించడం చేయాలి. ఇక నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్కి వస్తే బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్ ఇలాంటివన్నీ కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కింద మనం చెప్పవచ్చు. ఇంకా కొన్ని విజువల్ కమ్యూనికేషన్స్ కూడా ఉంటాయి, అంటే బొమ్మల ద్వారా మనం చెప్పవలసిన విషయాన్ని చెప్తాం, అలాగే గ్రాఫ్ ద్వారా కూడా సమాచారాన్ని వివరించడం జరుగుతుంది. కమ్యూనికేషన్స్ గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక పాట విందాం, నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట.

0: యువాణి కార్యక్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడం ఎలా అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మన కమ్యూనికేషన్ స్కిల్స్ని, భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి కొన్ని సూత్రాలను పాటిస్తే మన కమ్యూనికేషన్ స్కిల్స్ డెఫినెట్గా మెరుగుపరచుకోవచ్చు. అందులో ముఖ్యంగా మీరు చెప్పే విషయంలో స్పష్టత ఉండాలి, సులభంగా అర్థం కావాలి, అలాగే సంక్షిప్తత అంటే కన్సైజ్, అనవసర విషయాలు లేకుండా క్లియర్గా మీరు చెప్పవలసిన విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పాలి. చెప్పే విషయంలో వాస్తవాలు, ఆధారాలతో మాట్లాడాలి. తరువాత గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా ముందుగానే మన చెప్పే లేదా మాట్లాడే విషయాన్ని మరొకసారి సరిచూసుకొని మాట్లాడితే మంచిది. అలాగే తప్పుడు సమాచారం ఉండకూడదు, మాట్లాడకూడదు. మనం మాట్లాడే అంశాల మధ్య ఒక క్రమ పద్ధతి ఉండాలి, సంబంధం ఉండాలి. సంబంధం లేని విషయాలు మాట్లాడకూడదు. కమ్యూనికేషన్ స్కిల్ గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఒక పాట తర్వాత. చిన్నరాయుడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
1: మనిషి దిష్టి, మాను దిష్టి, తల్లి దిష్టి.

యువాణి కార్యక్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మనం ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అవతల వ్యక్తిని గౌరవిస్తూ మర్యాదగా మాట్లాడాలి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే తప్పకుండా మన కమ్యూనికేషన్ స్కిల్స్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ముందుగా శ్రద్ధగా వినడం, యాక్టివ్ లిజనింగ్ అంటారు. అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో అడ్డుపడకుండా అవతల వ్యక్తి చెప్పే విషయాన్ని పూర్తిగా విని ఆ తర్వాత మీరు చెప్పవలసిన విషయాన్ని మాట్లాడాలి. అలాగే బాడీ లాంగ్వేజ్ మెరుగుపరచడం, మాట్లాడేటప్పుడు తిన్నగా అంటే వెన్ను నిటారుగా ఉంచి కళ్ళలోకి చూస్తూ మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. దీనికోసం మనం ప్రతిరోజు అద్దం ముందు నిలబడి మాట్లాడుతూ సాధన చేస్తే కొంతవరకు మంచి ఫలితాన్ని సాధించవచ్చు. అలాగే కొత్త పదాలు నేర్చుకోవడం, కొత్త పుస్తకాలు చదవడం ద్వారా మీ వొకాబులరీ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. తెలుగు లేదా ఇంగ్లీష్ పుస్తకాలు, వార్తాపత్రికలు చదవడం వల్ల పదజాలం, వాక్య నిర్మాణం మెరుగుపడతాయి. దీనికోసం ఫ్రెండ్స్ లేదా టీచర్స్ ముందు మాట్లాడి వారు చెప్పే లోపాలను అంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద మనం మన తప్పుల్ని సరిదిద్దుకుంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తప్పులు దొరుకుతాయన్న భయాన్ని వదిలేసి ధైర్యంగా మాట్లాడాలి, ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. మీ సంభాషణను ఎల్లప్పుడూ ఒక చిన్న చిరునవ్వుతో ప్రారంభించండి. ఇది అక్కడ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. తిన్నగా నిలబడటం లేదా కూర్చోవడం వల్ల మీరు చెప్పే విషయం పట్ల ఆసక్తి ఉన్నారనే సంకేతం వెళ్తుంది. అన్నిటికంటే ముఖ్యం, ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు ముందుగా ఆలోచించుకొని స్పష్టంగా మాట్లాడాలి. ఇలా చేస్తే తప్పకుండా మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ వ్యక్తీకరణ నైపుణ్యాలని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాట విందాం. అడవిరాముడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

విన్న పాటలో చెప్పినట్టుగా కృషి పట్టుదలతో సాధన చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. కాబట్టి మన కమ్యూనికేషన్ స్కిల్స్ని చిన్న చిన్న మార్పులతో సాధన చేస్తే డెఫినెట్గా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. ఈనాటి యువవాణి యువజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు మరొక టాపిక్తో యువవాణిలో కలుద్దాం. అంతవరకు సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మహర్షి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: కార్యక్రమాల తర్వాత జ్యోతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు.

0: మీరు ఇంతవరకు సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 31 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టల్ వివరాలు, సీనియర్ ఆఫీసర్ రాజ్ భాష, అర్హతలు సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, వయోపరిమితి 35 ఏళ్ళు మించకూడదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు ₹500. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాలకు nhdc.org.in వెబ్సైట్ని సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 8 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, ఫైర్ ఆఫీసర్, అర్హతలు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి, వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ళ మించకూడదు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తులను సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ 1వ అంతస్తు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకి చివరి తేదీ 10 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు vpt.shipping.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 8 తేదీ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు, బిజినెస్ అనలిస్ట్ 22 పోస్టులు, విభాగాల వారీగా ఖాళీలు, లీడింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ 10 పోస్టులు, రిస్క్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, కంప్లయన్స్ 1, ఇంటర్నల్ ఆడిట్ 1, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ 2 పోస్టులు, అకౌంట్స్ 3 పోస్టులు. అర్హత గల అభ్యర్థులు 30 జూన్ 2026 నాటికి సీఏ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 30 జూన్ 2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపిక విధానం విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 4 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు www.nabfid.org వెబ్సైట్ని సందర్శించగలరు.
0: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివిన వారు శ్రీ బి

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ఇదే ప్రసారంలో సాయంత్రం 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం శీర్షికన శ్రీమతి ఎస్ రాజకుమారి గారు గానం చేసిన కొన్ని లలిత గీతాలు ప్రసారమవుతాయి. అనంతరం గురు పౌర్ణమి విశిష్టత ఈ అంశాన్ని గురించి శ్రీమతి డి శ్వేతప్రియ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:15 పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో హైడ్రోపోనిక్స్ విధానంలో పంటల సాగు ఈ అంశాన్ని గురించి రస్తకుంటుబాయ్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ ఎం అనంత విహారీ గారి ప్రసంగం, అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

ఇప్పుడు వాతావరణం. వాల్టీర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందచేసిన వివరాల ప్రకారం వాల్టీర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.9 మిల్లీమీటర్గా నమోదైంది, గాల్లో తేమ 77%. పౌరి విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.2 మిల్లీమీటర్గా నమోదైంది, గాల్లో తేమ 78%. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమే ఉండి ఒక దప్ప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 3 రోజుల్లో వాతావరణ హెచ్చరిక.

ఉత్తర అంతర్గత ఒడిశా మరియు దానిని ఆనుకుని ఉన్న గంగా పశ్చిమ బెంగాల్పై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదిలి ఈరోజు అంటే 28 జూలై 2026 భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 ఉత్తర అంతర్గత ఒడిశా మరియు దాన్ని ఆనుకుని ఉన్న జార్ఖండ్ గంగా పశ్చిమ బెంగాల్పై కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వలన మొదటి రోజు ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ఈరోజు అంటే 28వ తేదీ ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి తీరం నుండి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. ఈ గాలులు వేగ విస్తృతి 65 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు 29వ తేదీ దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం నుండి తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. ఈ గాలులు వేగ విస్తృతి 60 కిలోమీటర్ల వేగం వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు, అలాగే యానాం పరిసర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరిక తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: called it a cosmetic electoral exercise and said that Jammu, Kashmir and Ladakh are integral and inalienable parts of India. Meanwhile, in Pakistan-occupied Jammu and Kashmir, at least 20 people have been killed and several others are injured after Pakistani security forces opened fire on protesters during a long march organized by the Joint Awami Action Committee at Rawalkot yesterday. According to reports, several of the injured are in critical condition, raising fears that the death toll may increase. The violence coincided with the first phase of Legislative Assembly elections held in POJK yesterday. Pakistani authorities are primarily targeting the groups calling for boycott of the ongoing polls. President Draupadi Murmu today presided over a special book release ceremony at Rashtrapati Bhavan, marking the completion of 4 years of her presidency. Vice President C.P. Radhakrishnan released 5 commemorative books on the occasion. The government has decided to impose stock holding limits on sugar dealers across the country from the 1st of August till the 30th of November this year. The Ministry of Consumer Affairs, Food and Public Distribution said the move is aimed at curbing hoarding, discouraging speculative trading and ensuring the continuous availability of sugar at reasonable prices. In shooting, Indian pair of Sonam Uttamaskar and Himanshu Dhillon secured the bronze medal in the 10-meter air rifle mixed team event at the ongoing ISSF World Cup in Hangzhou, China today. At the Commonwealth Games, India's Srihari Natraj qualified for the 100-meter backstroke swimming competition at Glasgow in Scotland today. And that is the end of this news bulletin.
1: అరే భీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముఖ్యాంశాలు. ఫార్మా బయోటెక్నాలజీ రంగాలలో క్వాంటం పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఉత్తరాంధ్రలో 189 కొత్త ప్రాజెక్టులను 6,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి కొలుసు పార్థసారి తెలిపారు. సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఉపసభాపతి కె. రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన పిటిషన్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇక వార్తల వివరాలు. ఫార్మా బయోటెక్నాలజీ రంగాలలో క్వాంటం పరిశోధనలు జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు వీలుగా అంతర్జాతీయ ఫార్మాసిటికల్ బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైద్యారోగ్య శాఖ ఆస్ట్రాజెనెకా ఇండియా సంస్థల ప్రతినిధులు ఒప్పందాలపై ఈరోజు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకురావటమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. ప్రమాదకరమైన క్యాన్సర్ని ముందే గుర్తించి చికిత్సలు అందిస్తే రోగులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. వైద్య రంగంలోని వ్యవస్థలు ప్రెడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ను డిజిటల్ రికార్డులుగా మారుస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రలో 189 కొత్త ప్రాజెక్టులను 6,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారి తెలిపారు. దీనివల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించనున్నాయని చెప్పారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక అభివృద్ధి వేగం పుంజుకుంటుందన్నారు. 1 ఆగస్టున ఈ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారని మంత్రి తెలియజేస్తూ,
1: గేట్వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర. ఈ రోజు విశాఖపట్నం, ఈ నార్త్ ఆంధ్ర గురించి ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. భోగాపురం

0: ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ కొత్త ఆర్థిక అధ్యాయాన్ని రచించబోతుందని చెప్పేసి మనవి చేస్తాను. మరి దీని ద్వారా రాబోయే రోజుల్లో ఈ మూడు జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కు కావాల్సిన ఆర్థిక పురోగతిని ఆర్థిక బలాన్ని చేకూర్చబోతున్నాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
1: విశాఖ జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నారసింహస్వామి వారి సన్నిధిలో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వామివారి రథోత్సవాన్ని ఆలయ ధర్మకర్త గోవా గవర్నర్ అయిన పూసపాటి అశోక జవిత్రాజు వైభవంగా ప్రారంభించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సింహాచలం కొండ దిగువన ఉన్న తొలి పావంచ నుండి మొత్తం 32 కిలోమీటర్ల దూరం ఉండే సింహగిరులను భక్తులు పాదయాత్ర ద్వారా ప్రదక్షిణం చేసి అనంతరం స్వామిని దర్శించుకోవడం ఈ ఆధ్యాత్మిక వేడుక ముఖ్య ఉద్దేశం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్, రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా నగరంలోని పలు కీలక ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ అభిషక్ కిషోర్ పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈసారి 6 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు. ఉపసభాపతి కె రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన పిటిషన్ల కమిటీ సమావేశం రాష్ట్ర అసెంబ్లీ మీటింగ్ హాల్లో ఈరోజు జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆర్ కార్డుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం రఘురామకృష్ణంరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ విశాఖ జిల్లా గాజువాకలో 175 ఎకరాల ఏపీఐఐసీ రిఫ్రాక్టరీస్ భూమి వ్యవహారంపై సమీక్షించినట్టు తెలిపారు. 2,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 175 ఎకరాల భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లుగా చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో 1200 అనుమానిత ఆర్ కార్డులు ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించాలని నిర్ణయించామని ఉపసభాపతి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం గురించి రైతులు అవగాహన పెంచుకోవాలని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ ఆర్డీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎల్నినో ప్రభావంపై ఈరోజు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాబోయే 4 నెలల పాటు ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారని తెలిపారు. రైతులు కొత్తగా బోర్లు వేయకుండా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేయాలని సూచించారు. తక్కువ వర్షపాతానికి అనుకూలమైన పంటలకు, చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి పేర్కొంటూ
2: ఈ ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం బాగా తగ్గింది, డ్యాముల్లో నీళ్ల శాతం కూడా బాగా తగ్గింది. కాబట్టి మరి రైతులందరికీ మేము సలహా ఇవ్వడం ఏంటంటే తక్కువ వర్షపాతంతో పడే పంటలనే ముందుకు రండి, ప్రభుత్వం కూడా దానికి కావాల్సిన విధంగా సహకరిస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా పశువుల్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, వారికి కావాల్సిన పశుగ్రాసం ఏ విధంగా మనము మరి రైతులతో ఏ విత్తనాలు పెడితే తక్కువ వర్షపాతంతో పడుతుందన్న అవేర్నెస్ కూడా చేయాలి. మరి ఎక్కడైతే ఎండిపోయిన చెరువుల్లో కూడా పశుగ్రాసం పెంచి మరి రైతులకు అందజేయాలన్న విషయం కూడా తెలియజేస్తూ ప్రతి పంచాయతీలో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయమన్నామన్న విషయం కూడా తెలియజేస్తాం.
1: ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న మండలాల్లో బోరు బావుల ఆధారంగా పంటలను కాపాడుకునే అంశాన్ని అధికారులు పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, రైతుల్లో కల్పించాల్సిన అవగాహనపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమీక్షను ముఖ్యమంత్రి ఈరోజు నిర్వహించారు. జూలై నెలలో 69% లోటు వర్షపాతం నమోదైనట్లు సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రానున్న 3 నెలల్లో సరాసరి 35 నుంచి 40% మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో ఎగువ రాష్ట్రాల నుంచి జలాలు వచ్చే అవకాశాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిధిలోని వరి పంటను వంశధార నుంచి జలాలు తరలించి కాపాడేలా ప్రయత్నించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను జయించేందుకు, ప్రశాంతతను పొందేందుకు యోగా, ధ్యానాలు ఎంతో కీలకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం రాజవరంలోని పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గురు పౌర్ణమి మహోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుంచే ధ్యానంపై దృష్టి

సరిస్తే ఏ రంగంలోనైనా ప్రతిభ కనపరిచి ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో తరతరాలుగా వస్తున్న యోగా ధ్యాన విద్యలను పునరుద్ధరించడం ద్వారా లోక కళ్యాణం సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన యువత నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయావిష్కరణలు, పరిశోధన, ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా విజయనగరంలోని గిరిజన విశ్వవిద్యాలయంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై హైదరాబాద్కు చెందిన ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నార్మ్ ఈరోజు చర్చించింది. ఈ సందర్భంగా గిరిజన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి శ్రీనివాసన్, వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అనిరుద్ కుమార్, నార్మ్ డైరెక్టర్ డాక్టర్

0: ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా విజయనగరంలోని గిరిజన విశ్వవిద్యాలయంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై హైదరాబాద్కి చెందిన ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నార్మ్ ఈరోజు చర్చించింది. ఈ సందర్భంగా గిరిజన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి శ్రీనివాసన్, వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ అనిరుద్ కుమార్, నార్మ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎం సుందరంతో సమావేశమయ్యారు. గిరిజన యువతలో నైపుణ్యాలు, వ్యవసాయ ఆధారిత వ్యవస్థాపకత పెంపొందించడం, అగ్రిబిజినెస్ ఇంక్యుబేషన్, గిరిజన ఉత్పత్తులకు విలువ జోడింపు మార్కెట్ అనుసంధానం, వాతావరణానుకూల వ్యవసాయ విధానాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయ నిర్వహణ, పరిశోధన, నాయకత్వం తదితర రంగాల్లో సంయుక్త శిక్షణ, మూక్స్ కోర్సుల నిర్వహణపై చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలలో క్వాంటం పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఉత్తరాంధ్రలో 189 కొత్త ప్రాజెక్టులను 6,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో రాష్ట ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి కులుసు పార్థసారథి తెలిపారు. సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఆధ్యాత్మిక కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఉపసభాపతి కె రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన పిటిషన్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయః 18 వర్షాదూనానాం ఆపరాధిక హీనానాం ఛాత్ర ప్రదర్శనకారిణాం సద్యః ముక్తేః నిర్దేశం ప్రాయక్షత్. సంవృత్తె కోలాహలే రాజ్యసభాయా కార్యాచరణం ఆదినాయ స్థగితం. అపరత్ర లోకసభాయాం పరీక్షాపత్ర ప్రకటన విరోధి సంశోధన విధేయకం ఆలక్ష్య సంజాత విచార విమర్శ. ఎయిర్ ఇండియా సంస్థయా అమృతసర విమానపత్తనే ఈజీ కనెక్ట్ ఇతి హబ్ అండ్ స్పోక్ ప్రతిరూపం ప్రవర్తితం. అనేన తావత్ పంజాబ్ రాజ్యం 27 అంతారాష్ట్రీయ గంతవ్యై సహ యోక్ష్యతే. झारखंड राज्ये षड्भिः प्रमुख गणनायकैः सह 16 माओवादिनः सुरक्षाबलानां समक्षम् आत्मसमर्पणम् अकुर्वन्. सर्वकारेण 18 राज्येषु केन्द्रशासित प्रदेशेषु च साइबर अपराध प्रकरणेषु ईशून्य FIR पंजीकरण प्रणाली प्रवर्तिता. दक्षिण जापाने 7.1 परिमितायाः तीव्रतायाः भीषण भूकंपः दुरापन्नः सुनामी सतर्कता च प्रसारिता. अपि च छत्तीसगढ़ ओडिशा राज्ययोः अत्यधिक वृष्टेः रक्तवर्णीया संचेतना प्रसारिता. अपरतः दिल्लीं समेत्य उत्तर भारतस्य बहुषु राज्येषु पीतवर्णपरा संचेतना प्रख्यापिता. अथ वार्ताः विस्तरेण. सर्वोच्च न्यायालयः अद्य प्रावोचत् यत् नीट प्रश्नपत्र गोप्यता भंगे देशव्यापी विरोध प्रदर्शनावधौ छात्राणाम् अथ च आरक्षकाणां क्षतेः आरोपेषु काचित् गभीरा तटस्थता च अन्वेषण प्रक्रिया आवश्यकी वर्तते. एतदतिरिच्य न्यायालयेन विरोध प्रदर्शनावधौ निगडिताः आपराधिक पृष्ठभूमिहीनाः अल्पवयस्काः छात्राः तक्षणं मोचयितुं प्रादिश्यत. न्यायालयेन प्रदर्शनसम्बद्धानां साक्ष्याणां रक्षणाय अपि आदेशो प्रदत्तः. मुख्यन्यायाधीशस्य सूर्यकान्तस्य अध्यक्षतायां न्यायपीठेन प्रदर्शनावधौ छात्राणामुपरि आरक्षकाणाम् अत्यधिकबलप्रयोगस्य वादश्रवणं विहितम्. शीर्षन्यायालयः न्यगादीत् यत् अस्याम् अन्वेषणप्रक्रियायां 200+ क्षतविक्षतारक्षकाणां परिवारस्यापि चिन्ताः अपि समाहिताः भवेयुः. पीठेन दिल्ली सर्वकाराय पंजीकृतानां प्राथमिकीनां अन्वेषणं निरन्तरं कर्तुं अनुमतिः प्रदत्ता, किन्तु स्पष्टीकृतं यत् यावत् प्रकरणं विचाराधीनं वर्तते तावत् पात्रछात्रेषु किमपि कठोरकार्याचरणं न भवेत्. एतदतिरिच्य सर्वोच्चन्यायालयेन दिल्ली, महाराष्ट्र, बिहार, केरलं, मध्यप्रदेश, उत्तरप्रदेशानां मुख्यसचिवेभ्यः याचिकासु कृतानाम् आरोपाणां प्रत्युत्तरं समाहूतम्. नीट परीक्षा प्रकरणे छात्र प्रदर्शनकाले आरक्षकाणां कार्याचरणम् अधिकृत्य विरोधं कुर्वतां विपक्षिदलानां कोलाहलेन अद्य राज्यसभायाः कार्यजातम् अद्य आदिनाय स्थगितम्।

0: ई शून्य एफआईआर पंजीकरणस्य नूतना काचित् व्यवस्था प्रवर्तिता। गृहराज्यमंत्री बंदी संजय कुमारः सूचितवान् यत् अस्मिन् ई शून्य एफआईआर तंत्रे द्वादश सहस्राधिकानि प्रकरणानि एतावता पंजीकृतानि। मंत्रिणा निवेदितं यत् अस्याः व्यवस्थायाः अंतर्गतं निश्चित वित्तीय हानेः परिदेवनानि राष्ट्रीय साइबर अपराध रिपोर्टिंग पोर्टल उतवा 30+1900 इति सहायता संख्यायां पंजीकर्तुं शक्यते। अद्य दक्षिण जापाने तावत् तीव्रतमं भूकंपः दुरापन्नः। जापानस्य ऋतुविभागानुसारं अद्य अपराह्ने कुमामोटो प्रान्ते 7.1 परिमितं तीव्र कंपनम् अनुभूतम् आगतम्। विभागेन एरिया के समुद्रस्य अथ च यासुशिरो समुद्रस्य तटवर्ती क्षेत्रेषु सुनामी संचेतना प्रसारिता। भारत ऋतु विज्ञान विभागेन छत्तीसगढ़ ओडिशा राज्ययोः विभिन्नेषु स्थानेषु अत्यधिक वृष्टेः संभावना अवलोक्य रक्तवर्णीया संचेतना प्रख्यापिता। दिल्ली सहितेषु उत्तर भारतीय राज्येष्वपि अत्यधिक वृष्टि नारंगवर्णीया संचेतना प्रदत्ता। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం శీర్షికన శ్రీమతి ఎస్ రాజకుమారి గారు గానం చేసిన కొన్ని లలిత గీతాలు వింటారు. శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డ్, శ్రీ ఏ ఆనంద్ తబలా. కార్యక్రమంలో ముందుగా చూడాలని ఉంది రచన శ్రీ కలగా కృష్ణమోహన్.

0: మీరింతవరకు లలిత సంగీతం శీర్షికన శ్రీమతి ఎస్ రాజకుమారి గారు గానం చేసిన కొన్ని లలిత గీతాలు విన్నారు. శ్రీ ఎస్వి రామకృష్ణ కీబోర్డ్, శ్రీ ఏ ఆనంద్ తబలా. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు గురు పౌర్ణమి విశిష్టత. శ్రీమతి డి శ్వేతప్రియ గారి ప్రసంగం వింటారు.
1: శ్రీ గురు పూర్ణిమ విశిష్టత. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఆషాఢశుద్ధ పూర్ణిమను వ్యాసపూర్ణిమ అని, గురుపూర్ణిమ అని అంటారు. ఎవరు గురువంటే, అసాధారణమైన వాంగ్మాయాన్ని సృష్టించి ప్రపంచానికి అందించినటువంటి వ్యాసభగవానుడు. నిజంగా ఆయనలో నాలుగు ముఖాలు కనబడవు గాని ఆయన బ్రహ్మదేవుడు. నాలుగు భుజాలు కనబడవు గాని రెండు భుజాలతో కనబడే శ్రీ మహావిష్ణువు, మూడవ నేత్రం లేని శంభు. అటువంటి మహానుభావుడు ఆవిర్భవించిన దినమే వ్యాసపూర్ణిమగా, గురుపూర్ణిమగా మనమంతా పూజ చేసుకుంటాం. వశిష్ఠ మహర్షి కుమారుడు శక్తి మహర్షి, శక్తి మహర్షి కుమారుడు పరాశరుడు. ఈ పరాశరుడు ఒకసారి యమునా నదిని దాటవలసి వచ్చింది. అక్కడ ఆ సమయానికి దాసరాజు కుమార్తె అయిన సత్య

పతి నదిని దాటించే పడవ నడుపుతుంది. ఆమె గొప్ప అందాల రాశి. మిట్ట మధ్యాహ్నం పరాశరుడు ఆ పడవిలో నదిని దాటుతూ ఆమెపై మోహపరవశుడయ్యాడు. నది దాటిన అనంతరం మంచు తెరలతో చీకటిని సృష్టించి ఆమెతో అనురక్తి పొందాడు. అప్పుడు సద్యోగర్భ యవ్వనుడై వ్యాసుడు జన్మించాడు. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరీ జాలుమువోలే పింగళ విశాల జటాచయమొప్పగ వచశ్రీ లలితుండ వచ్చి నిలిచెన్ హరినీల వినీల విగ్రహారాల రుచుల్ శలంగగ పరాశరసునుడు తల్లి ముందటన్. నన్నయ్యభట్టు ఇక్కడ గొప్ప సొగసైన పద్యం చెప్పారు. ఆ విధంగా తల్లి ముందరకు వచ్చిన ఆ మహానుభావుడు నమస్కరించి, అమ్మా, నాకు ఈ లోకం మీద అనురక్తి లేదు, తపస్సులకు వెళ్తాను, నీకెప్పుడైనా అవసరమనిపిస్తే పిలువు, వస్తాను అని వెళ్ళిన వ్యాసుడు సనకాది మునుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. బదిరికావనంలో తపస్సు చేశాడు గనక బాధరాయణుడని, నల్లగా ఉండుటచేత ద్వీపమందు పుట్టి ద్వీపంలో ప్రవేశించాడు గనక కృష్ణద్వైపాయనుడని పేర్లు కలిగి ఉన్నాడు. ఈయన కారణజన్ముడు. రాశీభూతమయ్యున్న జ్ఞానాన్ని 4 వేదాలుగా విభజించాడు. 18 పురాణాలు రచించాడు. 100 శ్లోకాత్మకమై భారతాన్ని రచించాడు. దానికి జయం అని పేరు. ఏదైతే భారతంలో ఉందో అదే ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటుంది. ఏదైతే భారతంలో లేదో అది ప్రపంచంలో ఎక్కడా ఉండదు అని శపథం చేసి మరీ మహాభారతం రచించాడు. ఇలా ఈ భూమండలానికి జ్ఞానకాంతులు ప్రసరించిన వ్యాసుడు జగద్గురువు. శ్రీకృష్ణ పరమాత్మను జగద్గురువు అంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు నారాయణమూర్తి యొక్క పూర్ణావతారము. ఆది శంకరాచార్యులను జగద్గురువు అంటారు. ఎందుకంటే ఈయన దేశమంతా తిరిగి 18 పీఠాలు నెలకొల్పి జగత్తుకు ధర్మజ్ఞానాన్ని అందించే గురువు. కాబట్టి ఎంతమంది గురువులకు మనం పూజించినా వ్యాసుల వారికి మనం స్మరించుకోకపోతే అది సఫలం కాదు. అందుకే వ్యాసుల వారికి ఖచ్చితంగా నమస్కారం పెట్టి తీరాలి. ఆషాఢ పౌర్ణమి నాడు ఆ మహానుభావుడు లోకాన్ని అనుగ్రహించాడు. అసలు వాంగ్మయమంతా వ్యాసుల వారే రచించారు. వ్యాసోచిష్టం జగత్సర్వం అన్నారు. అంటే వ్యాసుని నోట నానని పదం లేదు. ఆయన చెప్పని అక్షరం ఒక్కటి కూడా మనం చెప్పలేము. అందుకే కాళిదాసాదులందరూ వాల్మీకి శిష్యులు, వ్యాస శిష్యులు కాబట్టి లోకమంతా వ్యాస శిష్యులమని చెప్పుకుంటారు. వ్యాసుల వారిని సాక్షాత్ నారాయణ అవతారమని అంటారు. ఏది ఏమైనా వేదాధారంగా విస్తరిల్లిన ఆగమ పురాణ ధర్మశాస్త్రాలన్నిటికీ ఒకే ఒక కర్తగా చెప్పుకోవాల్సి వస్తే వ్యాసమహర్షినే ప్రస్తావించాలి. గురు అను శబ్దమే వేదం నుండి వచ్చినది. మన భారతీయ గ్రంథాలన్నీ, వేదాలు, స్మృతులు, ఉపనిషత్తులు అన్నీ గురువు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. భారతదేశంలో ఉన్న లౌకిక విద్యలు, కళలు అన్నిటిపైన గురువు ప్రాధాన్యత కనబడుచున్నది. మన బ్రతుకుకి కారణం గురువులే అని ఆధారమవుతుంది. గురువు అంటే సాక్షాత్ పరమేశ్వరుడే. అందుకే ఈశ్వరుని గురువుగా ఉపాసిస్తేనే పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులు మనకు మొదటి గురువులు. వీళ్ళు మనకు జన్మనిస్తే గురువు దీక్షా జన్మనిస్తాడు. అంటే మరుజన్మ లేకుండా చేసేది. అటువంటి సాధన కల్పిస్తాడు. గురువు వల్ల గొప్ప ప్రయోజనం ఏమిటంటే, గురువు తల్లిగా అనుగ్రహించడం, తండ్రిగా అనుగ్రహించడం, రాజుగా కూడా అనుగ్రహించడం. వీళ్ళ ముగ్గురూ గురుభావంలో ఉంటారు. కాబట్టి గురువును ఆరాధించడం గొప్ప విషయం. గురువైన వాడు ముఖ్యంగా ఏం చేస్తాడంటే మనిషి యొక్క బుద్ధిని మారుస్తాడు. మన బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి. అన్నీ ఉండి బుద్ధి బాగోలేకపోతే ఏ ప్రయోజనమూ ఉండదు. కాబట్టి తెలివైన వాడు ఎలా ప్రార్థిస్తాడంటే, ఆచార్యుడైన భగవంతుడు నా బుద్ధికి శుభంకరమైన ప్రేరణ కలిగించుగాక అని ప్రార్థిస్తాడు. నీ బుద్ధి జాగ్రత్తగా ఉంటే నీ బ్రతుకు జాగ్రత్తగా ఉంటుంది. మనకు ఎన్నెన్నో విషయాలు గ్రహించే బుద్ధి ఉంది, కానీ అసలు ఏది గ్రహించాలో బుద్ధి మాత్రం మనకు ఉండదు. ఆ బుద్ధి ప్రసాదించమని మనం ప్రార్థించాలి. ఈ సారాంశమే గాయత్రి మంత్రం. మహాభారత యుద్ధం ముందు అర్జునుని మనోదౌర్బల్యాన్ని పోగొట్టడానికి శ్రీకృష్ణుడు చేసిన గురుబోధే శ్రీమద్ భగవద్గీత. కనుక మనలో ఉన్న అజ్ఞానాన్ని, దుఃఖాన్ని పోగొట్టే శక్తి జ్ఞానానికి మాత్రమే ఉంది. ఆ జ్ఞానం ప్రసాదించువాడే గురువు. గురు ఆరాధన

0: సాక్షాత్ భగవద్ ఆరాధన. దుఃఖాలు మనకు రెండు రకాలు, ఒకటి శారీరకం, రెండు మానసికం. శరీరానికి జబ్బు ఉందంటే వైద్యుడు అవసరం. మనలోని అజ్ఞానం ఉందంటే గురువు అవసరం. ఏ విజ్ఞానమైనా సరే గురుస్వరూపంగా భావించాలి. ఆ గురుస్వరూపమే దైవస్వరూపం అవ్వాలి. కాబట్టి అక్షరం నేర్పిన వాడిని గురువు అనాలి. గురువును భగవత్ సమానంగా ఉపాసించాలి. మామూలుగా అక్షర జ్ఞానం కలిగించు లౌకిక గురువు ఉత్తముడు. వేదాది ధర్మ సూక్ష్మాలు నేర్పించేవాడు అంతకంటే గొప్పవాడు. ఈ ధర్మాలు ఇలా పాటించాలి, ఇలా సాధన చెయ్యాలి అని శిక్షణనిచ్చేవాడు అతనికంటే గొప్పవాడు. నన్ను నా గురించి మాత్రమే చెప్పేవాడు, నన్ను అంటే ఇక్కడ పరమాత్మ, పరమాత్మ గురించి చెప్పేవాడు మరి అంతకంటే గొప్పవాడు. కాబట్టి అతనికి నాకు భేదం లేదన్నాడు శ్రీ మహావిష్ణువు ఇక్కడ. కనుక ఎవరైతే పరమాత్మ యొక్క తత్వాన్ని బోధిస్తారో అతనికి భగవంతునికి భేదం లేదు. తస్మై శ్రీ గురవే నమః అన్నదగ గురువెవరో తెలిసిపోయింది కదా సాక్షాత్ పరమాత్మ అని. కాబట్టి జ్ఞానానికి దేవునికి భేదం లేదు. మనకు బ్రహ్మాండ పురాణం నుండి గ్రహించబడిన గురుగీతా పుస్తకంలోనిది గురుశ్లోకం నిత్యము చెబుతుంటాం. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర, గురుసాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ విధంగా శిష్యునికి గురువు బ్రహ్మానందం అందిస్తున్నాడు. ఒక విగ్రహం మీద చేయి పెట్టి నారాయణాయ నమః అని ఆవాహన చేయగానే అంతటి విష్ణువు విగ్రహంలో ఉన్నాడని భావిస్తున్నాం కదా. విష్ణువు మొదలుకుని ఇప్పటి వరకు నీకు జ్ఞానమిచ్చిన గురువులందరినీ ఆలంబన చేసుకొని పరమేశ్వరిని ఆరాధించాలి. ఇప్పటి వరకు నాకెవరూ సరైన గురువు దొరకలేదండి అని అన్నవారిని ఈశ్వరునే గురువు అనుకో అని ఎవరైతే చెబుతారో వారినే గురువు అనుకో. నీకు గురువు లభించినట్టే. ఆ గురువులో బ్రహ్మదేవుడు, వశిష్ఠాది మహర్షులు, వ్యాసులు, ఆది శంకరాచార్యులు అందరినీ తలంచుకొని నమస్కరించాలి. భగవంతునికి అన్నీ కోరుకుంటాం మనము, కానీ మంచి గురువు కావాలని కోరుకోము. మంచి గురువు కావాలనుకోవడం ప్రధానం. లోకంలో కొన్ని సామెతలున్నాయి, గురువు లేని విద్య గుడ్డి విద్య అని, గురుకృప లేనిదే ఈశ్వరుని కృప రాదు అని, గురులేక ఎటువంటి గునికి మోక్షము లేదు అని త్యాగరాజస్వామి అన్నట్లు మంచి గురువు పొందేదాకా ఈశ్వరోపాసన చేయాలి. ఈ గురు పూర్ణిమ నాడు యతులందరూ మనకింతటి జ్ఞాన ప్రకాశాన్ని అందించిన వ్యాసుణ్ణి పూజిస్తారు. ఈ వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆది శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు. కొత్త అంగవస్త్రం భూమి మీద పరిచి బియ్యం పోస్తారు. ఆ బియ్యం మీద నిమ్మకాయలు ఉంచుతారు. ఇది శంకరులు, అతని నలుగురు శిష్యులు వచ్చి అందుకుంటారని గురునమ్మకం. పూజ అయ్యాక అందులోని తలా పిడికిడి బియ్యం తీసుకెళ్ళి తమ ఇళ్లలోనున్న బియ్యంలో కలుపుకుంటారు. బియ్యం కొత్త వస్త్రం, లక్ష్మీకి చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధిని సూచిస్తాయి. దక్షిణాది కుంభకోణంలో శృంగేరిలో వ్యాస పూర్ణిమ నితాంత వైభవంతో జరపబడుతుంది. ఈ ఆషాఢ పూర్ణిమను వ్యాసావిర్భావమైంది గనుక వ్యాస పూర్ణిమగా, అదే వ్యాసపదముగా, గురుపదముగా, అదే దైవపదముగా, అదే జ్ఞానపదముగా ఆరాధించి తరించాలని శాస్త్రోపదేశం. ఈరోజు శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః అంటే ఆది శంకరాచార్యులను, ఆయన గురువైన గోవింద భగవత్పాదులను, అలాగే వేదవ్యాస మహర్షిని, బ్రహ్మసూత్రాలను మరియు వాటిపై భాష్యాన్ని రచించిన సాక్షాత్తు భగవంతుణ్ణి మాటి మాటికి నమస్కరిస్తున్నానని పూజించి బ్రహ్మత్వ సిద్ధి పొందుతారు. వైష్ణవ పురాణం ఆధారంగా ఈ పూర్ణిమ నాడు దానమిస్తే విష్ణులోకం పొందుతారు. ఈరోజు శైవులు శివసేన వ్రతం చేస్తే శివపదం చేరుతామని నమ్ముతారు. ఏది ఏమైనా ఈ గురు పూర్ణిమ నాడు జగద్గురువులందరికీ ఉపాసన చేసి తరువాత మనకు ఇష్టమైన గురువుని పూజించాలి. అందరికీ వ్యాసానుగ్రహం కలుగుగాక. వ్యాసం వశిష్ట నప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోన్నిదం.
1: మీరు ఇంతవరకు గురు పౌర్ణమి విశిష్టత ఈ అంశాన్ని గురించి శ్రీమతి డి శ్వేతప్రియ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానించారు.

ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈపూట ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో హైడ్రోపోనిక్స్ విధానంలో పంటల సాగు ఈ అంశాన్ని గురించి రస్తకుంటుబాయ్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ ఎం అనంత విహారి గారి ప్రసంగం, అనంతరం జానపద గీతం, తర్వాత పంటలలో సమగ్ర పోషకాల యాజమాన్యం వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. రాత్రి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 10:00 హరికథ ప్రసారం అవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఇప్పుడు ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఇక రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. 6:00 దేశభక్తి గీతం, రచన శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారు. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ వెంకట విఠలదాస్ కీర్తనలు, ఇంకా దమపదం ఉంటాయి. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ బెందాళం కృష్ణారావు గారు బౌద్ధ సూక్తులు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా వివరాలు. తర్వాత జేఆర్డి టాటా జయంతి వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం సినారే సాహితీ వైభవం ఈ అంశాన్ని గురించి శ్రీ జి రామయ్య రెడ్డి గారి ప్రసంగం, అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:30 శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ డి ప్రతిమ. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మైసూర్ ఎం నాగరాజు గారి వైలిన్ వాదన ప్రసారమవుతుంది. శ్రీ తిరువాయూర్ భక్తవత్సలం మృదంగం, శ్రీ టీవీ వాసన్ ఘటం. 8:59 పాటల పల్లకి. 10:00 జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 12:10 గురు పౌర్ణమి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు గారు. 12:40 కార్మికుల కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు ఈ అంశాన్ని గురించి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. 1:30 మహిళావాణి కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:31 ఏకచిత్ర గానం. 5:00 యువవాణి యువజన కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. 7:10 పల్లె

దేశంలో వ్యవసాయదారుల కార్యక్రమంలో ఏజెన్సీ రైతులకు కాఫీ యాజమాన్యంలో మార్చుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కాఫీ బోర్డు చింతపల్లి శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ బాబు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారం మొదలైన అంశాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో ప్రజారోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్. 9:30 స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు. 10:00 క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్ర నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లును లోక్సభ ఈరోజు చర్చకి చేపట్టింది. ఈ చట్టం పార్లమెంట్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బిల్లును ప్రవేశపెడుతూ చెప్పారు. దేశంలో చక్కెర ధరలు నియంత్రించేందుకు ఈ ఏడాది నవంబర్ వరకు చక్కెర స్టాక్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో ఎన్నికలు తన దురాక్రమణానికి అప్పపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నమని మనదేశం విమర్శించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో విశాల్ టీకే సెమీఫైనల్స్కి చేరుకున్నారు. లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అన్ఫేర్ మీన్స్ ప్రివెన్షన్ సవరణ బిల్లు 2026ను ఈరోజు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు 2024 పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ చట్టాన్ని సవరించేందుకు రూపొందించారు. ఈ చట్టంలో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలతో సహా అనేక ముఖ్యమైన కొత్త నిబంధనలు చేర్చారు. కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగం రోజువారీ విచారణ కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చట్టంలో నిర్దేశించారు. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల లోపు దర్యాప్తు పూర్తి చేయాలని చట్టం స్పష్టం చేసింది. ఛార్జ్షీట్ దాఖలైన తేదీ నుంచి 3 నెలల లోపు విచారణ ముగించాలి. బిల్లుని ఈరోజు లోక్సభలో ప్రవేశపెడుతూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, దేశ విద్యార్థులు, యువత సంక్షేమాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వానికున్న నిబద్ధతను ఈ కొత్త చట్టం పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. భారత పార్లమెంట్ చరిత్రలో ఇది మైలురాయి వంటి చట్టమని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
2: You must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act, and therefore this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
1: కాంగ్రెస్ యూపీఏ హయాంలో జరిగిన వరుస పేపర్ లీక్లను ఏకరుపెడుతూ ఆయన ఈ కేసులు ఎదుర్కోవడానికి ఎలాంటి సమగ్ర చట్టం లేదని, త్వరితగతిన న్యాయం అందించేందుకే ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి పేపర్ లీక్ సంఘటనలను పరిగణలోకి తీసుకుని అక్రమాలను అరికట్టేందుకు చట్టపరమైన నిబంధనలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని స్వయంగా నిర్ణయించుకున్నారని కూడా ఆయన చెప్పారు. పరీక్షల విశ్వసనీయతను పెంపొందించేందుకు ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు అనుగుణంగా సవరణ బిల్లు ప్రవేశపెడుతున్నట్లు మంత్రి చెప్పారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని, నిజమైన సంస్కరణలు తెచ్చే ఉద్దేశం లేదని ఆరోపించారు. కొత్త బిల్లు కేవలం మునుపటి చట్టానికి సవరణ మాత్రమేనని, ఇదొక కంటితుడుపు చర్య అని అన్నారు. బీజేపీ ఎంపీ బాన్సూరి స్వరాజ్ ఈ

0: చట్టాన్ని ఒక పరివర్తనాత్మకమైన ముందడుగుగా అభివర్ణించారు. పారదర్శకమైన పరీక్షలు నిర్ధారించేందుకు ఇటువంటి చట్టం అవసరమని ఆమె చెప్పారు. పరీక్షల మాఫియా వ్యవస్థీకృతంగా మారి అంతర్రాష్ట్ర నేర నెట్వర్క్గా ఎదిగిందని స్వరాజ్ ఆరోపించారు. పేపర్ లీక్లకు సంబంధించిన కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసే వెసులుబాటు బిల్లులో ఉందని ఆమె చెప్పారు. వివిధ పరీక్షల పేపర్ లీకులపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే నీట్ పరీక్ష నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఔట్సోర్సింగ్ ద్వారా సిబ్బంది నియమించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూ తృణమూల్ కాంగ్రెస్కు చెందిన అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పరీక్షలు సక్రమంగా జరిగేలా చూసేందుకు హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన లావో శ్రీకృష్ణదేవరాయలు, శివసేనకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ షిండే కూడా చర్చలో పాల్గొన్నారు. చర్చ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న షుగర్ డీలర్లపై ఏడాది 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్టాక్ హోల్డింగ్ పరిమితులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లబజారు వ్యాపారాన్ని అరికట్టేందుకు, స్పెక్యులేటివ్ వ్యాపారాన్ని నివారించేందుకు, సహేతుకమైన ధరలకే చక్కెర నిరంతరంగా లభించేలా చూసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. షుగర్ డీలర్లందరూ తమ చక్కెర నిల్వలను ఎప్పటికప్పుడు ప్రకటించాలని, ఆహార ప్రజా పంపిణీ శాఖకు చెందిన పోర్టల్ ద్వారా ప్రతి వారం తమ స్టాక్ వివరాలను అప్డేట్ చేయాలని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చక్కెర మార్కెట్ను మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, ధరలకు తగినంత చక్కెర లభించేలాగా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికలు పాకిస్తాన్ తన దురాక్రమణను కప్పిపుచ్చుకోవడానికి, ఆ ప్రాంతంలో తన తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టడానికి చేస్తున్న ప్రయత్నమని మన దేశం విమర్శించింది. ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ ఎన్నికల తంతు కేవలం అలంకారప్రాయమని అభివర్ణించారు. జమ్మూకాశ్మీర్, లదాఖ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
1: The entire union territories of Jammu, Kashmir and Ladakh, including the areas currently under illegal and forcible occupation of Pakistan, are integral and inedible parts of India. The current cosmetic electoral exercise is nothing but an attempt by Pakistan to camouflage its illegal occupation and hide its grave human rights violations in the region. The ongoing mass protests in the Pakistan-occupied Jammu and Kashmir are the direct consequences of its economic exploitation, denial of fundamental rights to the people and their administrative oppression.
0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న సామూహిక నిరసనలు, పాకిస్తాన్ జరుపుతున్న ఆర్థిక దోపిడీకి, ప్రజల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు, పరిపాలనాపరమైన అణచివేతకు ప్రత్యక్ష ఫలితమని రణధీర్ జైస్వాల్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రపంచ హెపటైటిస్ నివారణ దినోత్సవాన్ని నిర్వహించింది. నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. 2018లో జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రారంభించిన ఈ కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా 2030 నాటికి ప్రజారోగ్య ప్రమాదంగా ఉన్న వైరల్ హెపటైటిస్ను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్, హెపటైటిస్ ముక్త్ భారత్ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి పునరుద్ఘాటించారు. జపాన్లోని దక్షిణ కుమామోటో ప్రిఫెక్చర్లో 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీనివల్ల వేలాది ఏళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు దెబ్బతిన్నాయి. కనీసం 50 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. పాక్షికంగా కూలిపోయిన ఒక షాపింగ్ మాల్ లోపల పలువురు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. అత్యవసరంగా నిర్మించిన ఆశ్రయాలకు సుమారు 3 లక్షల మంది తరలి వెళ్లారని జపాన్ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆఫ్ఘనిస్తాన్లోని యునైటెడ్ నేషన్స్ సహాయక మిషన్ 1 జూన్ 30 మధ్య జరిగిన సరిహద్దు ఉల్లంఘన హింసాకాండలో 57 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ధృవీకరించింది. 342 మంది ఈ సంఘటనలో గాయపడ్డారు. పౌర ప్రాణ నష్టం పాకిస్తాన్ భద్రతా బలగాల దుశ్చర్యనని యునైటెడ్ నేషన్స్ సంస్థ పేర్కొంది. వైమానిక దాడుల ద్వారా, భూతల దాడుల ద్వారా అనేక మంది పౌరుల మరణాలకు పాకిస్తాన్ భద్రతా బలగాలు దోహదం చేశాయని, మృతుల్లో 26 మంది పిల్లలు ఉన్నారని, 6 మహిళలు కూడా ఉన్నారని యునైటెడ్ నేషన్స్ సంస్థ తెలియజేసింది. జూన్ 28వ తేదీన పక్టియా, పక్టికా, కునార్ ప్రావిన్స్లో పాకిస్తాన్ జరిపిన

0: వైమానిక దాడులు ఏప్రిల్లో కునార్లో జరిగిన షెల్లింగ్ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించిందని యునైటెడ్ నేషన్స్ వెల్లడించింది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు జరిగిన 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ ఈత పోటీలకు మన దేశానికి చెందిన శ్రీహరి నటరాజ్ అర్హత సాధించారు. హీట్లో 5వ స్థానంలో నిలిచిన నటరాజ్ మొత్తం మీద 13వ స్థానంలో నిలిచారు. పారా ఈత క్రీడాకారులు కూడా అద్భుతమైన ప్రదర్శన కనిపించారు. ఆర్వీవీబీకే బుడిగి అలీ ఇమాం పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టైల్ S13 ఫైనల్కు అర్హత సాధించారు. పురుషుల 400 మీటర్ల పరుగు పందెంలో మన దేశానికి చెందిన స్ప్రింటర్ విశాల్ టీకే 6వ హీట్లో 46.49 సెకండ్ల టైమింగ్తో 2వ స్థానంలో నిలిచి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. విశేషాలు మరొకసారి. పబ్లిక్ పరీక్షల అవకతవకల నివారణ సవరణ బిల్లును లోక్సభ ఈరోజు చర్చకు చేపట్టింది. దేశంలో చక్కెర ధరల నియంత్రణకు 7 నవంబర్ వరకు చక్కెర స్టాక్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు తన దురాక్రమణాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నమని మన దేశం విమర్శించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెంలో విశాల్ టీకే సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో హైడ్రోపోనిక్స్ విధానంలో పంటల సాగు ఈ అంశాన్ని గురించి రస్తకుంటుబాయ్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ ఎం అనంత్ విహార్ గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు మనం హైడ్రోపోనిక్స్ విధానంలో పంటల సాగు అనే అంశంపై మాట్లాడుకుంటున్నాము. పెరుగుతున్న సాంకేతికతలకు అనుకూలంగా వ్యవసాయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వ్యవసాయం ప్రొడక్టివిటీ పెంచేందుకు వీలుగా మరియు రైతుల శ్రమ తగ్గించే దిశగా ఎన్నో కొత్త యంత్రాలు, వ్యవసాయ మెలకువలు ప్రపంచంలో ఏదో ఒక మూల కొత్త విజ్ఞానం పుడుతూనే ఉంది. ప్రతిరోజు 800 కోట్ల జనాభా ఆకలి తీర్చడానికి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న వనరులతో ప్రతి ఒక్కరూ కడుపు నింపడం ఎంతో కష్టం. కానీ వేగంగా వృద్ధి చెందుతున్న సాంకేతికతతో వ్యవసాయాన్ని విలీనం చేయగలిగితే అది సాధ్యపడుతుంది. మన దేశంలో పెరుగుతున్న జనాభా, అలాగే తగ్గుతున్న భూమి, నీటి కొరత వంటి సమస్యల వల్ల కొత్త పద్ధతులు అవసరం. వ్యవసాయం అనగానే మనకి ఎకరాల కొద్ది భూమి, దానికి తగ్గట్టు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు ఇవే మనకు గుర్తొస్తాయి. కానీ టెక్నాలజీ మారుతున్న కొద్దీ వ్యవసాయ పద్ధతులు కూడా మారుతున్నాయి. ఇప్పుడు కేవలం నీరు, ఆధునిక పరిజ్ఞానం ఉంటే చాలు, అద్భుతమైన పంటలు పండించవచ్చు. దీనినే హైడ్రోపోనిక్స్ లేదా మట్టి లేని వ్యవసాయం, సాయిల్లెస్ ఫార్మింగ్ అని కూడా అంటారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయ రంగంలో బాగా వినబడుతున్న పేరు హైడ్రోపోనిక్స్. హైడ్రోపోనిక్స్ అనేది ఒక వ్యవసాయ పద్ధతి. హైడ్రోపోనిక్స్ దీని గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే, మనకి మట్టి అవసరం లేకుండా కేవలం నీరు మరియు ఇతర పోషకాలతో పంటలు పండించడం దీని ప్రత్యేకత. నీటితో పంటలు పండించడం సాధ్యమా అని మీకు సందేహం కూడా రావచ్చు. అయితే ఈ పద్ధతి ఉపయోగించే ఒక చిన్న గడ్డి కూడా మొలవని అరబ్ దేశాల్లో వారికి అవసరమయ్యే పంటలు పండించుకుంటున్నారు. మన దేశంలో కూడా చాలామంది ఈ పద్ధతి నచ్చి తమ ఇళ్లల్లోనూ పొలాల్లోనూ ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. పైగా ఎటువంటి పురుగు మందులు వాడకుండా మొక్కలు పెంచడం వల్ల మార్కెట్లో ఈ హైడ్రోపోనిక్స్ కూరగాయలకు మంచి లాభం వస్తుంది. ఇప్పటికే ఎన్నో స్టార్టప్ కంపెనీలు హైడ్రోపోనిక్స్ సిస్టమ్స్ తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టాయి. స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని రూపొందించడం మరొక ప్రత్యేకత. ఇందులో మొక్కలను నేలలో కాకుండా నీటిలో పోషకాలు కలిపి పెంచుతారు. హైడ్రో అంటే నీరు, ఫోనిక్స్ అంటే పెంపకం. ఇది నీటితో చేసే వ్యవసాయం. ఇది భవిష్యత్తు వ్యవసాయం అని చెప్పవచ్చు. భూమి లేకుండానే

మొక్కలు పెంచే విధానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతుంది. హైడ్రోపోనిక్స్ అనే పదం నీటి పని అని అర్థం. సాధారణ భాషలో చెప్పాలంటే మట్టి లేకుండా నీటిలో మరియు పోషక ద్రావణంలో మొక్కలు పెంచే ఒక ఆధునిక సాగు పద్ధతి. ఈ పద్ధతి వ్యవసాయ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా నిలిచింది మరియు భవిష్యత్తులో స్థిరమైన ఆహార ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడానికి, నీటి కొరతను ఎదుర్కోవడానికి మరియు పర్యావరణాన్ని కాపాడడానికి ఈ హైడ్రోపోనిక్స్ ఒక ముఖ్యమైన పరిష్కారంగా ఉంటుంది. హైడ్రోపోనిక్స్లో మొక్కలకు అవసరమైన పోషకాలను అందించడం వలన ఇవి ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. ఈ హైడ్రోపోనిక్స్ పోషకాలు నేరుగా మొక్కల వేర్లు వద్ద అందించబడతాయి. మొక్కలకు తమకు అవసరమైన పోషకాలను మాత్రమే గ్రహిస్తుంది. మొక్కల పోషకాలు సులభంగా గ్రహించగలవు కాబట్టి అవి వేగంగా పెరుగుతాయి. మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి మరియు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. హైడ్రోపోనిక్స్ వ్యవస్థల్లో నీటి

వద్ద అందించబడతాయి. మొక్కలకు తమకు అవసరమైన పోషకాలను మాత్రమే గ్రహిస్తుంది. మొక్కల పోషకాలు సులభంగా గ్రహించగలవు కాబట్టి అవి వేగంగా పెరుగుతాయి. మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి మరియు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. హైడ్రోపోనిక్స్ వ్యవస్థల్లో నీటి స్థాయిని ఖచ్చితంగా నియంత్రించవచ్చు కాబట్టి మొక్కలకు ఎప్పుడు నీటి కొరత ఉండదు. పోషక ద్రావణం నిరంతరం రీయూజ్ అవుతుంది కాబట్టి మొక్కలకు ఎల్లప్పుడూ పోషకాలు అందుబాటులోనే ఉంటాయి. హైడ్రోపోనిక్ పద్ధతిలో మొక్కలకు కావాల్సిన మనకి నైట్రోజన్ కానీ పొటాషియం కానీ ఫాస్ఫరస్ వీటి నీటిలో సమపాలల్లో కలుపుతారు. నీటి పిహెచ్ స్థాయిని 5.5 నుంచి 6.5 మధ్య ఉంచడం వల్ల మొక్కలకు పోషకాలు సరిగ్గా గ్రహిస్తాయి. దీనివల్ల మొక్కలు వేగంగా పెరగడమే కాకుండా సమపాలలో పోషక విలువలు కూడా అందుతాయి. హైడ్రోపోనిక్స్ వ్యవసాయంలో అనుకూలమైన పంటలు వాస్తవంగా ఏదైనా ఒక్క హైడ్రోపోనిక్ వ్యవస్థలో పెరుగుతుంది. అయితే కొన్ని మొక్కలు మెరుగ్గా ఉంటాయి. హైడ్రోపోనిక్స్ మొక్కలను ఎంచుకునేటప్పుడు మీ వాతావరణం, మీ అనుభవ స్థాయి మరియు మీరు పెంచాలనుకుంటున్న మొక్కల రకాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. హైడ్రోపోనిక్స్లో మొక్కలు వేగంగా పెరుగుతాయి కాబట్టి వేగంగా పెరిగే మొక్కలు ఈ పద్ధతికి బాగా సరిపోతాయి. హైడ్రోపోనిక్స్ మొక్కలకు చిన్న వేర్ల వ్యవస్థ ఉంటుంది. అలానే చిన్న వేర్ల వ్యవస్థ ఉన్న మొక్కలు ఈ పద్ధతికి బాగా సూట్ అవుతాయి. ముఖ్యంగా ఎలాంటి ఆకుకూరలు కానీ కాయగూరలు పెంచుకున్నట్లయితే, ఆకుకూరలో చూసుకున్నట్లయితే లెట్యూస్, పాలకూర, తోటకూర, బచ్చల కూర, క్యాబేజీ, పాలకూర, కొత్తిమీర, పుదీనా మొదలైనవి. కూరగాయ మొక్కలు వచ్చేసరికి టొమాటో, వంకాయ, బెండకాయలు, దోసకాయలు మొదలైనవి. అలాగే పండ్లకు వచ్చేసరికి ద్రాక్ష, స్ట్రాబెర్రీస్, మిరియాలు, పుచ్చకాయలు, బ్లూబెర్రీస్ మొదలైనవి పెంచుకోవచ్చు. అలాగే మూలికలు వచ్చేసరికి బాసిల్, తులసి, వాటర్స్, మెంతులు మొదలైనవి. చాలామంది వాణిజ్య హైడ్రోపోనిక్ సాగుదారులు హైడ్రోపోనిక్ సాంకేతికను నియంత్రిత వాతావరణంతో కలిపి ఉపయోగించడం ద్వారా అత్యధిక నాణ్యమైన ఉత్పత్తులు సాధించారు. ఈ కలయిక అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఇప్పుడు హైడ్రోపోనిక్స్ పండించే పంటల ప్రయోజనాలు తెలుసుకుందాం. హైడ్రోపోనిక్స్ మొక్కలకు నేరుగా పోషకాలు అందిస్తుంది. ఇది వేగవంతమైన పెరుగుదల మరియు అధిక దిగుబడికి దారితీస్తుంది. నియంత్రిత వాతావరణం సంవత్సరం పొడవునా పంటలను పెంచడానికి అనుమతిస్తుంది. అలాగే పురుగులు, వ్యాధులు మరియు కలుపు మొక్కలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫలితంగా అధిక నాణ్యత గల పంటలు వస్తాయి. హైడ్రోపోనిక్స్ వ్యవస్థల్లో పురుగులు, వ్యాధులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి పురుగు మందుల అవసరం తక్కువగా ఉంటుంది. హైడ్రోపోనిక్స్ మొక్కలకు సరైన పోషకాలు అందించడం ద్వారా పోషక విలువ మరియు రుచిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. హైడ్రోపోనిక్స్ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తుంది. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే ఇది తక్కువ నీటిని ఉపయోగిస్తుంది. నియంత్రిత వాతావరణ ఎరువుల వాడకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఈ హైడ్రోపోనిక్స్ వ్యవసాయంతో పోలిస్తే పర్యావరణం చాలా మంచిది. దీనికి ఒక చిన్న హైడ్రోపోనిక్ గార్డెన్ దాదాపు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. హైడ్రోపోనిక్స్ను చిన్న ప్రదేశాల్లో కూడా సాగు చేయవచ్చు. అలాగే టెర్రస్ మీద కానీ ఇంటి లోపల కూడా హైడ్రోపోనిక్స్ చేసుకోవచ్చు. మీరు ఇంటి లోపల లేదా గ్రీన్ హౌస్లో పెంచుకున్నట్లయితే మీరు మీ హైడ్రోపోనిక్ మొక్కలను ఏడాది పొడవునా పెంచుకోవచ్చు. ఇప్పుడు హైడ్రోపోనిక్లో వ్యవస్థ రకాలు. మొక్కలకు నీటిని అందించే విధానం ఆధారంగా అనేక రకాల హైడ్రోపోనిక్ వ్యవస్థలు ఉన్నాయి. అత్యంత సాధారణ గల హైడ్రోపోనిక్ వ్యవస్థలు, ముందుగా డీప్ వాటర్ కల్చర్. ఈ వ్యవస్థలో మొక్కలు వేర్లు పోషక ద్రావణంలో మునిగి ఉంటుంది. పోషక ద్రావణంలో ఉన్న ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి ఎయిర్ స్టోన్ లేదా వాటర్ పంప్ ఉపయోగించబడుతుంది. ఎబ్ అండ్ ఫ్లో. ఈ వ్యవస్థలో పోషక ద్రావణం క్రమానంతంగా మొక్కలు పెరుగుతున్న మాధ్యమం పైకి ప్రవహిస్తూ మరియు తిరిగి రిజర్వాయర్లోకి ప్రవహిస్తుంది. ఇది మొక్కల వేర్లకు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్. ఈ వ్యవస్థలో పోషక ద్రావణం పల్చని పొరలో మొక్కల వేర్లపైకి ప్రవహిస్తుంది. ఇది మొక్కల వేర్లకు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. ఈ న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ పద్ధతి అత్యంత ప్రజాదరణ పొందిన హైడ్రోపోనిక్ వ్యవస్థ. ఈ పద్ధతిలో మొక్కలను ఉంటే ఛానళ్ల ద్వారా పోషక ద్రావణం నిరంతరం పంపించబడుతుంది. పోషక పరిష్కారాలు ఛానల్ ముగింపుకు చేరుకున్నప్పుడు అవి వ్యవస్థ యొక్క ప్రారంభానికి తిరిగి పంపబడతాయి. ఏరోపోనిక్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో మొక్కలు వేర్లలో గాలిలో వేలాడుతాయి. పోషక ద్రావణం మంచులో పిచికారీ చేయబడుతుంది లేదా వేర్లపై పొగమంచుగా అందించబడుతుంది. ఇది మొక్కల వేర్లకు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. డ్రిప్ పద్ధతి.
ఈ పద్ధతిలో పోషక ద్రావణం నెమ్మదిగా మరియు స్థిరంగా మొక్కల వేర్లకు చిన్న రంధ్రాల ద్వారా అందించ

ఉపయోగించబడుతుంది. ఈ డ్రిప్ పద్ధతి హైడ్రోఫోనిక్స్లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. మొదటిది బయటి డ్రిప్, రెండోది లోపలి డ్రిప్. ఇప్పుడు మొదటి బయటి డ్రిప్ చూసుకున్నట్లయితే, ఈ వ్యవస్థలో పోషక ద్రావణం మొక్కలకు పెరుగుతున్న మాధ్యమం యొక్క ఊపిరితలంపై చిన్న రంధ్రాల ద్వారా అందించబడుతుంది. లోపలి డ్రిప్ చూసుకున్నట్లయితే, ఈ వ్యవస్థలో పోషక ద్రావణం మొక్కలు పెరుగుతున్న మాధ్యమం లోపల చిన్న రంధ్రాల ద్వారా అందించబడుతుంది. విక్కల్చర్ ఒక రకమైన హైడ్రోఫోనిక్స్. విక్ వ్యవస్థ అనేది హైడ్రోఫోనిక్ పెరుగుతున్న ఏర్పాటును సూచిస్తుంది. ఇది విక్ అని పిలబడే మృదువైన ఫ్యాబ్రిక్ స్ట్రింగ్ ఉపయోగించుకుంటుంది. విక్ వ్యవస్థలో ఒక పతి లేదా నెలన్ విక్ ద్రావణం నుండి నీటిని మరియు పోషకాలను గ్రహించడంలో మరియు తర్వాత కంటైనర్ల ద్వారా లేదా ట్రేలో ఉన్న మొక్కలకు సరఫరా చేయడంలో సహాయపడుతుంది. హైడ్రోఫోనిక్ గ్రోయింగ్ మీడియంలు. సాంప్రదాయ తోటలో మొక్కలు మూలాలు మట్టిలో ఉంటాయి. వారు మొక్కకు మద్దతు ఇస్తారు మరియు ఆహారం మరియు నీటి కోసం వెతుకుతారు. ఈ హైడ్రోఫోనిక్స్లో మట్టికి బదులుగా మొక్కలకు మద్దతు మరియు స్థిరత్వం అందించడానికి వివిధ రకాల మాధ్యమాలు ఉపయోగించబడతాయి. ఈ మాధ్యమాలు గాలి మరియు నీటిని సులభంగా ప్రసరించేలా ఉండాలి. అలాగే మొక్కలకు కొంత మద్దతును అందించాలి. వీటిలో వెర్మికులైట్, రంపపు దుమ్ము, ఇసుక, పీట్ నచ్చు, పైర్లైట్ మరియు విస్తరించిన మట్టి గులకరాళ్ళు ఉన్నాయి. రాక్వుల్, ఇది ఒక రకమైన ఖనిజం. ఇది సులభంగా నీటిని మరియు గాలిని పీల్చుకుంటుంది మరియు విడుదల చేస్తుంది. ఇది ప్రారంభ దశలో మొలకలకు బాగా సరిపోతుంది. విస్తరించిన మట్టి గులకరాళ్ళు, ఇవి కాల్చిన మట్టితో తయారు చేయబడతాయి. చాలా తేలికపాటి రంధ్రాలు కలిగి ఉంటుంది. వెర్మికులైట్, ఇది ఒక ఖనిజ లోహం. ఇది తేలికపాటి రంధ్రాలు కలిగి ఉంటుంది, నీటిని బాగా నిలుపుకుంటుంది. రంపపు దుమ్ము, ఇది ఒక సహజ ఖనిజ పదార్థం. ఇది చాలా రంధ్రాలు కలిగి ఉంటుంది, మంచి నీటి పారుదల అందిస్తుంది. పెర్లైట్, ఇది ఒక ఖనిజ లోహం. ఇది చాలా తేలికపాటి రంధ్రాలు కలిగి ఉంటుంది. పీట్ నాచు, ఇది ఒక సేంద్రియ పదార్థం. ఇది చాలా తేలికపాటి, అలాగే నీటిని బాగా నిలుపుకుంటుంది. హైడ్రోఫోనిక్స్లో మొక్కలు పెంచుకునేటప్పుడు పరిగణించవలసిన అంశాలు, ముఖ్యంగా మొక్కలకు అవసరమైన నీటి పరిమాణం, అలాగే పెరుగుతున్న మాధ్యమం యొక్క సరైన పారుదల, మొక్క కోసం వాంఛనీయ ఉష్ణోగ్రత మరియు కాంతి, తాజా గాలి, ఆశ్రయం మరియు మద్దతు, తెగులు మరియు వ్యాధి నియంత్రణ, మొక్కకు అవసరమైన నీటిలో కరిగే ఖనిజాలు, అలాగే pH. ముందుగా నీరు చూసుకున్నట్లయితే, ఈ హైడ్రోఫోనిక్ గార్డెన్లో వీలైనంత స్వచ్ఛమైన నీటిని ఉపయోగించడం చాలా ముఖ్యం. కలుషితమైన నీరు మొక్కలకు హాని కలిగించవచ్చు లేదా మొక్కలు చనిపోతాయి. అధిక మొత్తంలో నీటిలో ఉప్పు మొక్కలు మూలాల నుండి నీటిని గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఉష్ణోగ్రత మరియు కాంతి, ఆదర్శ ఉష్ణోగ్రత మీరు ఎంచుకునే పంటలపై ఆధారపడి ఉంటుంది. టొమాటోలు, దోసకాయలు, పాలకూర, బీన్స్ మరియు బఠానీలు వంటి చాలా సాధారణ తోట పంటలు సగటు పగటి ఉష్ణోగ్రత 78 డిగ్రీస్ ఫారెన్హీట్ మరియు సగటి రాత్రి ఉష్ణోగ్రత 64 డిగ్రీస్ ఫారెన్హీట్. అలాగే శీతకాలపు కూరగాయలు, క్యాబేజీ మరియు బ్రొకోలి వంటివి బాగా పండుతాయి. ఈ పంటలన్నీ వెచ్చని వాతావరణంలో వృద్ధి చెందుతాయి మరియు చల్లని ఉష్ణోగ్రతలు గురైతే అవి ఒత్తిడికి గురవుతాయి లేదా చనిపోతాయి. ఈ పంటకు సగటు ప్రగతి ఉష్ణోగ్రత 65 డిగ్రీస్ ఫారెన్హీట్ మరియు సగటు రాత్రి ఉష్ణోగ్రత 55 డిగ్రీస్ ఫారెన్హీట్ అవసరం. చల్లని ఉష్ణోగ్రతలు ఈ పంటల రుచి మరియు ఆకృతిని మెరుగుపరుస్తాయి. హైడ్రోఫోనిక్ వ్యవస్థ కోసం ఉష్ణోగ్రతను ఎంచుకునేటప్పుడు మీరు ఎంచుకున్న పంటలు నిర్దిష్ట అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా లేదా చాలా తక్కువగా ఉంటే మీ మొక్కలు బాగా పెరగవు. గాలి, మొక్కలకు తగినంత గాలి ప్రసరణ అవసరం. అలాగే రూట్ జోన్లో సరైన గాలిని అందించడం అవసరం. పెరుగుతున్న వాతావరణంలో పేలవమైన వెంటిలేషన్ బూజు మరియు మొక్కల వ్యాధిని ప్రోత్సహిస్తుంది. ఆశ్రయం మరియు మద్దతు, వాణిజ్య అనువర్తనంలో చాలామంది హైడ్రోఫోనిక్ రైతులు తమ పంటలను నియంత్రిత పర్యావరణ గ్రీన్ హౌస్లో పండిస్తారు. ఇది ఆశ్రయాన్ని మాత్రమే కాకుండా మొక్కకు ఆదర్శవంతమైన ఒత్తిడి లేని వాతావరణాన్ని అందిస్తుంది. అనేక హైడ్రోఫోనిక్ గార్డెన్లు చాలా చిన్నవిగా మరియు చాలా శుభ్రంగా ఉన్నందున వాటిని ఇండోర్ దాబా లేదా కిటికీలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివలన తోటమాలి మొక్కలకు ఆశ్రయం కల్పించడం సులభం అవుతుంది. తెగులు మరియు వ్యాధి నియంత్రణ, హైడ్రోఫోనిక్స్లో మట్టి లేనందున చాలా మొక్కలు వ్యాధులు ఉండవు. అయితే కొన్ని తెగులు మరియు వ్యాధులు ఇప్పటికే హైడ్రోఫోనిక్ మొక్కలను ప్రభావితం చేస్తాయి. పోషకాల లోపం మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అధిక పోషకాలు మొక్కలకు విషపూరితం కావచ్చు. అలాగే మొక్కలకు వైరస్ కణాలను దెబ్బతీస్తాయి మరియు వాటిని పెరుగుదలను ఆపివేస్తాయి. మీ హైడ్రో

0: ఫోనిక్ గార్డెన్ నుండి చనిపోయిన లేదా చనిపోతున్న ఆకు పదార్థాలను మరియు ఏవైనా అనారోగ్యమైన మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది. ఇప్పుడు కొన్ని పంటలకి ఎంత పిహెచ్ ఉండాలో తెలుసుకుందాం. వివిధ ఉద్యానవన పంటల కోసం పిహెచ్ పరిధులు కింది విధంగా ఉన్నాయి. బీన్స్ చూసుకున్నట్లయితే 5.8 నుంచి 6.2, ముల్లంగికి 6.3 నుంచి 6.5, క్యాబేజీకి 6.3 నుంచి 6.5, మిరియాలు చూసుకున్నట్లయితే 5.8 నుంచి 6.2, దోసకాయలకి 5.7 నుంచి 6.2, టొమాటోలు 5.8 నుంచి 6, పుచ్చకాయలకి 5.4 నుంచి 5.6, వంకాయకి అయితే 5.7 నుంచి 5.9 పిహెచ్ అవసరం. హైడ్రోఫోనిక్ పోషక మిశ్రమాలు. హైడ్రోఫోనిక్స్లో మొక్కలు మట్టిలో పెరగడానికి బదులుగా పోషక ద్రావణంలో పెరుగుతాయి. ఈ ద్రావణం నీటితో తయారు చేయబడింది. ఇందులో మొక్కలకు అవసరమైన అన్ని ఖనిజాలు కరిగి ఉంటాయి. హైడ్రోఫోనిక్ పోషక మిశ్రమాలను రెండు విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు. ప్రీ మిక్స్డ్ ఫార్ములాను ఉపయోగించడం. ఇది అనేక నమ్మదగిన ప్రీ మిక్స్డ్ హైడ్రోఫోనిక్ సూత్రాలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మనం సొంతంగా పోషక మిశ్రమాన్ని రూపొందించుకోవచ్చు. పోషకాలను జాగ్రత్తగా తూకం వేయడం, నిష్పత్తులు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ప్రత్యేక ఫైల్స్ లేదా కంటైనర్లో పోషకాలను ఉంచండి. ఏ భాగాలు విడిచిపెట్టబడలేని లేదా రెండుసార్లు కొలవబడలేదని నిర్ధారించుకోండి. ఖచ్చితత్వం 5% లోపల ఉండాలి. నిష్పత్తులు సరిగ్గా ఉన్నాయని మీరు నిర్ధారించుకున్నప్పుడు మిక్సింగ్ కంటైనర్లోని నీటిలో మీ పోషకాలను పోసి గట్టిగా కదిలించండి. పోషకాలు గోరువెచ్చని నీటిలో బాగా కరిగిపోతాయి. పోషక సాంద్రత స్థాయిని కొలవండి మరియు దాన్ని రికార్డ్ చేయండి. ఎలక్ట్రిక్ కండక్టివిటీ లేదా టీడీఎస్ మీటర్తో మీ పోషక ద్రావణం ఎంత బలంగా లేదా బలహీనంగా ఉందో తెలుసుకోవడానికి దాన్ని కొలవచ్చు. హైడ్రోఫోనిక్ పోషక మిశ్రమాలను రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. మీరు ఎంచుకున్న పోషక మిశ్రమం మీరు పెంచుతున్న మొక్కలకు రకానికి అనుకూలంగా ఉండాలి. పోషకాల సాంద్రత స్థాయి మొక్కల పెరుగుదల దశకు అనుకూలంగా ఉండాలి. పోషక ద్రావణం పిహెచ్ స్థాయి సరైన పరిధిలో ఉండాలి. పోషక ద్రావణాన్ని క్రమం తప్పకుండా పునరుద్ధరించుకోండి. హైడ్రోఫోనిక్స్ పద్ధతి భవిష్యత్ వ్యవసాయానికి ఒక వినూత్నమైన ఆధునిక పరిష్కారంగా నిలుస్తుంది. తక్కువ స్థలం, తక్కువ నీటితో అధిక దిగుబడిని పొందే విధానం పట్టణ ప్రాంతాల్లోనూ, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేల అవసరం లేకుండా మొక్కలకు అవసరమైన పోషకాలను నీటి ద్వారా అందించడం వల్ల నాణ్యమైన పంట ఉత్పత్తి సాధ్యమవుతుంది. అయితే సరైన సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ మరియు ప్రారంభ పెట్టుబడి అవసరం ఉంటుంది. యువ రైతులు, మహిళలు, వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారు ఈ విధానాన్ని స్వీకరిస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. భవిష్యత్తులో స్థిరమైన మరియు స్మార్ట్ వ్యవసాయానికి హైడ్రోఫోనిక్స్ ఒక ఆశాజనక మార్గంగా నిలుస్తుంది. ఇంకా సమాచారం హైడ్రోఫోనిక్స్పై తెలుసుకునేందుకు ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్కు మీరు ఫోన్ చేయవచ్చు. నంబరు 9110729198. మరొకసారి 9110729198.
1: మీరు ఇంతవరకు హైడ్రోఫోనిక్స్ విధానంలో పంటల సాగు ఈ అంశాన్ని గురించి రస్తగుంటుబాయ్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ ఎం అనంత్ విహారీ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఇప్పుడు పంటల్లో సమగ్ర పోషకాల యాజమాన్యం వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదరు సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో పంటలలో సమగ్ర పోషకాల యాజమాన్యం ఈ అంశం గురించి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకి అందించిన సమాచారాన్ని చూద్దాం. రసాయన ఎరువులనే వాడడం వల్ల భూసారం కానీ నేల ఆరోగ్యం అవన్నీ కూడా, అంటే భూ భౌతిక రసాయనిక జీవన పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. క్రమంగా ఏమవుతుంది అంటే భూసారం క్షీణించి కాలుష్య సమస్యలు అన్నవి తలెత్తుతాయి. కాబట్టి రసాయనాల వాడకం అనేది తగ్గించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి రైతు సోదరులు కానీ ప్రజలు కానీ ప్రాముఖ్యతని ఇవ్వాలి. అందుకు సమగ్ర పోషకాలు యాజమాన్యమే చాలా మంచి పాత్ర అనేది పోషిస్తుంది. ఈ నేపథ్యంలో రసాయన ఎరువులతో పాటు ప్రాంత

0: సేంద్రియ వనరులు, సేంద్రియ మరియు జీవన ఎరువుల్ని సక్రమంగా వినియోగించుకోవాలి. దీనిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటిది సేంద్రియ ఎరువులు, పంటల అవశేషాలు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల వ్యర్థాలు, పచ్చిరొట్ట ఎరువులు, పప్పుజాతి పంటలు వేయడం, జీవన ఎరువులు, రసాయన ఎరువులు. మొదటిగా సేంద్రియ ఎరువులు ఇది చూద్దాం. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, రసాయన ఎరువులు ఒక్కటే వాడడం వల్ల భూసారం దెబ్బతింటుంది, వాతావరణ కాలుష్యం అనేది పెరిగిపోతుంది. రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులు వాడుకోవాలి. కోళ్ల ఎరువు, వేరుశనగ చెక్క, పందిపెంట, వేపపిండి, ఆముదం పిండి, కానుగ పిండి, వర్మి కంపోస్టు, మేకల ఎరువు, ఎముకల పొడి, ఇవన్నీ కూడా సేంద్రియ ఎరువులు కోవకే వస్తాయన్నమాట. వీటి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అన్ని పోషక పదార్థాలని తక్కువ పరిమాణంలో కలిగి ఉంటాయి. పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాష్, ఇవన్నీ వీటన్నిటినీ కూడా నెమ్మదిగా విడుదల చేస్తాయన్నమాట. నేలలో కరగని పోషకాలని కరిగేటట్టు చేసి మొక్కలకి అందుబాటులోకి తెస్తాయి. నేల భౌతిక స్థితిని మెరుగుపరుస్తాయి. నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి వాటి జీవరసాయన చర్యలకి కూడా తోడ్పడతాయి. అంత మంచి చేస్తాయన్నమాట పంటకి, మన పొలానికి అంటే భూమికి కూడా. ఇక పంటల అవశేషాల గురించి ఒకసారి చూద్దాం. పంట కోసిన తర్వాత మిగులు పదార్థాలైన గడ్డి, మోళ్ళు, దుబ్బులు, ఆకులు ఇవన్నీ కూడా మళ్ళీ రైతు సోదరులు అందరూ కూడా వినియోగించుకోవచ్చు. సామాన్యంగా వీటిని కాల్చేయడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల చెడ్డ ఫలితాలు అనేవి కలిగే అవకాశం ఉంది. ఈ మిగులు పదార్థాల్ని నేలలో కలిదినడం, కంపోస్టు తయారు చేసుకోవడం, అది నేలకి అందించడం ద్వారా భూభౌతిక, రసాయనిక, జీవ లక్షణాలు చాలా మెరుగుపడతాయి. భూసార స్థిరీకరణకి, తద్వారా పంట దిగుబడులు పెరగడానికి కూడా వీలు పడుతుంది. మిగులు పదార్థాలతో వర్మి కంపోస్టు కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత వ్యవసాయ సంబంధిత పరిశ్రమల వ్యర్థాల గురించి మాట్లాడుకుందాం. ఈ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు అంటే వరి పొట్టు కానీ, ప్రెస్ మడ్, పళ్ళు, కూరగాయల వ్యర్థాలు, రంపం పొట్టు, చెక్క, పిండి ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవడం చాలా అవసరం. ఇవన్నీ కూడా భూసారాన్ని పెంచే పదార్థాలు. దీనివల్ల కూడా భూమిలో జీవలక్షణాలు మెరుగుపడి భూసారాన్ని పెంచుతుంది. ఇక పచ్చిరొట్ట ఎరువుల గురించి మాట్లాడుకుంటే, పచ్చిరొట్ట ఎరువులు సమగ్ర ఎరువుల యాజమాన్యంలో చాలా ముఖ్యమైనవి. అందరికీ తెలిసిన విషయమే ఇది. వీటి వల్ల కూడా నేలకు భౌతికంగా, రసాయనికంగా లాభం వస్తుంది. సూక్ష్మజీవులు కూడా బాగా వృద్ధి చెంది వాటి చర్యలు లాభదాయకంగా మారతాయి. లాభదాయకంగా మారడం అంటే మొక్కకి మరి భూమికి రెండిటికీ కూడా మంచి చేస్తాయి అని అర్థం. ముఖ్యమైన పచ్చిరొట్ట ఎరువులు పప్పుజాతికి చెందిన పెసర, అలసంద, మినుము, సోయా చిక్కుడు మరియు పూర్తిగా పచ్చిరొట్టగా వాడదగ్గ జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటివి ఇవన్నీ అన్నమాట. పప్పుజాతికి చెందిన పచ్చిరొట్ట ఎరువులు హెక్టారుకు దాదాపు 40 నుంచి 80 కిలోల వరకు నత్రజనిని అందిస్తాయి. పెసర, అలసందల్ని తొలకర్లో వేసుకుని గింజల్ని కోసి రొట్టని నేలలో కలిదిన్నుకోవచ్చు. పెసర, అలసంద, మినుము, సోయా చిక్కుడు ఖరీఫ్లో పంటగా వేసుకుని కాయలు కోసుకున్నాక మిగిలిన పంట భాగాల్ని రబీ పంటలకి పచ్చిరొట్ట ఎరువుగా కూడా ఉపయోగించుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువుల వల్ల కలిగే లాభాలు కూడా ఒకసారి చూసేద్దాం. భూమికి మంచి సేంద్రియ పదార్థం అనేది కలిగిస్తుంది. లెగ్యూమ్ జాతి పచ్చిరొట్ట పంటలు గాలిలోని నత్రజనిని బుడిపెల రూపంలో స్థిరీకరించి పొలంలో కలిదిండడం వల్ల భూసారాన్ని పెంచుతుంది. భూభౌతిక స్థితిగతులు అభివృద్ధి చెంది భూమి తేమను నిలుపుకునే శక్తి, గాలి ప్రసరణ, నీరు ఇంకే గుణం కూడా పెరుగుతుంది. రొట్ట కుళ్ళినప్పుడు విడుదలయ్యే ఆమ్లాల ద్వారా నేల క్షారత తగ్గుతుంది. నేలలోని భాస్వరం ఎక్కువగా మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. పాలచౌడు, కారుచౌడు భూముల్లో అయితే గనక అవలక్షణాలన్నీ పోయి పచ్చిరొట్ట పైర్ల పెంపకంతో అవి తొలగిపోతాయన్నమాట. మరి జీవన ఎరువులు అంటే బయో ఫర్టిలైజర్స్ గురించి ఒక 4 మాటలు మాట్లాడుకుందాం. జీవన ఎరువులు లేదా మైక్రోబియల్ ఇనాక్యులెంట్స్ అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ముఖ్యమైన ఉపయోగకరమైన సూక్ష్మజీవుల్ని కలిగి ఉండే విత్తనానికి కలిపి లేదా నేలలో వేసే ఎరువులన్నమాట. ఈ జీవన ఎరువుల్లో కలిగి ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మొక్క వేరు బుడిపెల్లోనికి లేదా వేరు మండలంలోనికి వెళ్ళి మొక్కలకి అవసరమైన పోషకాలని అందుబాటులోకి తెచ్చి మొక్క పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. ఈరోజు సమగ్ర పోషకాల యాజమాన్యం, ఈ అంశం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మనకే అందించిన సమాచారాన్ని విన్నాం.
1: మీరింతవరకు పల్లెసీములు వ్యవసాయదారుల గారికి విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వికసిత్ భారత్ వింటారు విజయవాడ కేంద్రం నుంచి.
1: సూర్యఘర్ ముక్త్ బిజిలీ యోజన వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గొట్టుముక్కల మహేందర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వినూత్నంగా చేపట్టబడినటి ఒక పథకం. ఈ పథకం ప్రకారం గృహ విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్ల రూట్ టాప్ పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల కొన్ని యూనిట్లు విద్యుత్ తీసుకునే అవకాశం అనేది కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారుగా 1 కోటి కుటుంబాలకు పైగా లబ్ధి పొందాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క టార్గెట్. దీనికి సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడాను ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ఎప్పుడో మనకు అందుబాటులోకి వస్తుంది, దీనికి ఎవరు అర్హులు ఇత్యాది విషయాలు చర్చించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపరింటెండెంట్ శ్రీ గొట్టుముక్కల మహేందర్ గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి మహేందర్ గారు.
3: నమస్కారం అండి.
2: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అసలు మెయిన్ మోటో ఏమంటారు?
3: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, NPDCL, అదేవిధంగా టీజీ రెడ్కో వాళ్ళు సంయుక్తంగా ఆచరిస్తున్నటువంటి ఒక పథకము. ఈ పథకం ద్వారా ఏంటంటే ఎవరైనా కూడా NPDCL లో వినియోగదారుడు కనుక అయి ఉండే అంటే వాళ్ళందరూ కూడా అర్హులే. వాళ్ళకేందనంటే తప్పనిసరిగా NPDCL లో సర్వీస్ కనెక్షన్ నంబరు వినియోగదారుడు అయి ఉండాలి. అదేవిధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవి ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ యొక్క సంబంధిత డీలర్ను సంప్రదిస్తే వాళ్ళు మీ ఇంటికి వచ్చేసేసి మీ ఇంటిలో ఉన్నటువంటి రూఫ్ టాప్ మీద, మీ బిల్డింగ్ పైన ఎంత స్పేస్ అవైలబుల్ ఉంది, అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ స్పేస్ను బట్టి 2 కిలోవాట్లు కానీ, 3 కిలోవాట్లు కానీ, లేదా 4 కిలోవాట్లు, 5 కిలోవాట్ల యొక్క సరిపోను పవర్ జనరేషన్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ అనేది బిగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క వచ్చేటువంటి విద్యుత్ను డిపార్ట్మెంట్, NPDCL నుండి గ్రిడ్ కనెక్ట్ అయ్యేటువంటి విద్యుత్ ఏదైతే ఉందో, ఈ 2 విద్యుత్లను మీ ఇంటిలోకి రావాలి కాబట్టి దానికి సంబంధించినంత వరకు పాత మీటర్ ఏదైతే ఉందో అది తొలగించి నెట్ మీటర్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ నెట్ మీటర్ లో మీ యొక్క జనరేషన్ ఎంత అయింది, అదే విధంగా మీరు ఎంత వాడుకున్నారు, అదే విధంగా డిపార్ట్మెంట్ కు ఎంత మీరు సప్లై చేశారు అనే పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఎవ్రీ మంత్ పర్యవేక్షించి తదనుగుణంగా ఎలక్ట్రిసిటీ బిల్లు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.
2: NPDCL పరిధిలో ఇదంతా కార్యక్రమం పర్యవేక్షణ జరుగుతున్నప్పుడు ఏజెంట్స్ అన్నారు కొంతమందిని, ఎవరైతే అక్కడ లోకల్ గా బాడీస్ ఉన్నారో వాళ్ళకి మీరు ఈ వర్క్ అసైన్ చేశారు, ఇది కొంత తప్పిదారి పట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందా, లేదంటే అంతా కూడా NPDCL పరిధిలోనే జరగాల్సి ఉంటుందంటారు?
3: ఈ యొక్క పర్యవేక్షణ అంతా కూడా NPDCL, అదే విధంగా టీజీ రెడ్కో ఇద్దరి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క వర్క్ అనేది జరుగుతుంది. వీళ్ళు సంబంధించినటువంటి టెండరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు. వాళ్లకు గనక మీరు ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు 1 లేదా 2 రోజులలో మీ ఇంటికి వచ్చేసేసి మీ ఇంటి పైన ఉన్నటువంటి ఖాళీ స్థలం ఏదైతే ఉందో, ఈ యొక్క సోలార్ రూఫ్టాప్ పెట్టుకోవడానికి అనువైన ప్రదేశం ఎంత ఉంది అనే లెక్క కట్టి మీకు ఎంత కెపాసిటీ, అది 2 కిలోవాట్సా, 3 కిలోవాట్సా, 4 కిలోవాట్సా, 5 కిలోవాట్సా అనే దాని మీద వాళ్ళు లెక్క కట్టేసి మీకు తెలియజేసి మీ అంగీకార పత్రం సంతకం చేసిన తర్వాత మిగతా యొక్క ప్రొసీజర్ అనేది మొదలు పెడతారు.
2: ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కరెంట్ విషయంలో మరి రేపు భవిష్యత్తులో ఈ సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో ఏవైతే సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకుని దాని నుంచి వాడే కరెంటులో ఏమైనా వ్యత్యాసం అనేది ఉంటుందా, అంటే యూటిలైజేషన్ చేసే దాంట్లో?
3: అలాంటిది ఏమి ఉండదండి. ఎనర్జీ అనేది ఏ రకంగా ప్రొడ్యూస్ చేసినా అది థర్మల్ పవర్ కావచ్చు, హైడల్ పవర్ కావచ్చు, లేదంటే సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, ఏదైనా ఒకటేనండి. అందులో ఏ రకమైన వ్యత్యాసం లేదు. దాని నిరభ్యంతరంగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా దానికి కావలసిన సేఫ్టీ పరికరాలు అన్నీ కూడా బిగించిన తర్వాతనే మీకు సోలార్

0: పవర్ అనేది మీ ఇంటిలోకి వచ్చే విధంగా ఆ మీటరింగ్ అంతా సిస్టమ్ పెట్టేసేసి ఆ విధంగా చేయడం జరుగుతుందండి.
1: ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఇప్పుడు ఇది కొత్త పథకం, ఇదంతా కూడా దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతుంది. మరి దరఖాస్తు చేసుకోవాలంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులోకి ఈ సమయాన్ని ఇచ్చారు?
0: దరఖాస్తు ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. ఈ సంవత్సరంలో మీరు ఏ టైంలో చేసుకున్నా కూడా మీకు కావలసినటువంటి సబ్సిడీ ఏదైతే అందజేయబడుతుంది. ఉదాహరణకు ఒక మీ ఇంటి పైన ఉన్నటువంటి 200 స్క్వేర్ ఫీట్ ఏరియా కనుక షాడో లేని ఏరియా అంటే నీడ పడని ఏరియా ఏదైతే ఉంటుందో, ప్రతినిధులు ఎవరైతే సోలార్ గల్ పెట్టేందుకు వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ దగ్గర 200 స్క్వేర్ ఫీట్ ఏరియా ఏ రకమైన నీడ లేని ప్రదేశం ఉంటే అక్కడ ఏంటంటే 2 kW 2 kW యొక్క కెపాసిటీ ఉన్నటువంటి ఈ పవర్ జనరేషన్ సోలార్ ప్లాంట్ అనేది బిగించడానికి అవకాశం ఉందని మీకు చెప్తారు. దీనికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో 1,36,000 మాత్రమే దీనికి ఖర్చు అవుతుంది. ఇందులో నుంచి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటగా మీకు ఇచ్చే సబ్సిడీ 60,000 రూపాయలు. ఈ యొక్క 60,000 రూపాయలు అనేది తర్వాత మిగతా 76,000 రూపాయలు అవుతుందో, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు కట్టుకోవచ్చు, లేదు అని అంటే మీకు లోన్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ ఫెసిలిటీ కావాలంటే మీ బ్యాంక్ డీటెయిల్స్, అదేవిధంగా పాన్ కార్డు, ఆధార్ కార్డు, మా యొక్క ఎన్పిడిసిఎల్ వినియోగదారుడుగా మీకు ఏదైతే బిల్ మేము ఇస్తున్నామో ఆ బిల్ ఈ కాపీస్ కనుక ఇచ్చేస్తే మీరు బ్యాంకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకు పని కూడా ఆ వచ్చినటువంటి వాళ్లే కంప్లీట్ చేసేసి మీ ఇంట్లో 2 kW అనేది పవర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎన్పిడిసిఎల్ వాళ్ళు మీరు నెట్ మీటర్ అనేది బిగిస్తారు. దీంట్లో విషయం ఏంటంటే ఈ నెట్ మీటర్ లో ప్రతిరోజు ఎన్ని యూనిట్ల కరెంటు జనరేట్ అవుతుంది, మీరు ఎన్ని యూనిట్ల కరెంటు మీకు ఇంట్లో ఉన్నటువంటి లోడ్ ప్రకారంగా వాడుకుంటున్నారో, అదేవిధంగా మిగిలిపోయిన కరెంటు ఏదైతే ఉందో ఎన్ని యూనిట్లు మీరు ఎన్పిడిసిఎల్ సంస్థకు అమ్మారు అనే వివరాలన్నీ కూడా ఎవ్రీ డే ప్రకారంగా పొందుపరచబడడం జరుగుతుంది. అదేవిధంగా ఒక నెల రోజులలో మనకున్నటువంటి వేడి ఉష్ణోగ్రతను బట్టి ఒక నెలలో 2 kW పవర్ ప్లాంట్ కనుక పెట్టుకుంటే అంటే 240 యూనిట్ల పవర్ జనరేషన్ అనేది జరుగుతుంది. మీరు ఒకవేళ కనుక 150 యూనిట్లు కనుక మీ యొక్క ఇంటి అవసరాల కోసం వాడుకుంటే మీకు 100 యూనిట్లు అనేది మీకు మిగులుబాటు అవుతుంది. ఆ మిగులైనటువంటి 100 యూనిట్లను ఎన్పిడిసిఎల్ యొక్క గ్రిడ్ కు కనెక్ట్ చేయబడి అవి ఎవ్రీడే వాడుకోవడం జరుగుతుంది. దానికి గాను మీకు 1 యూనిట్కు ₹2.57 చొప్పున లెక్క కట్టేసి అమౌంట్ కావాలంటే మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. లేదు మీకు యూనిట్సే కావాలంటే వేసవి కాలంలో కానీ లేదంటే మీకు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు కానీ ఇంకా వేరే ఇతరత్ర కార్యక్రమాలు మీ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు అదనంగా మీరు విద్యుత్ ఎన్పిడిసిఎల్ నుండి వాడుకోవాలనుకున్నప్పుడు వాటన్నిటిని కూడా అడ్జస్ట్ చేసి మీకు బిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: మరి మీరు అన్నట్టుగా 2 kW గనక వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకుంటే మరి డబుల్ బెడ్రూమ్స్ లో వాళ్ళకి సరిపడా వాటి ఏసీ ప్లాంట్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఇలాంటి విద్యుత్ ఉపకరణాలు ఎక్కువగా ఉంటుంది కదా, 2 kW సరిపోతుంది అంటారా లేకపోతే 3 kW కి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు?
0: ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ యొక్క ఇంటి పైన షాడో లేనటువంటి అంటే నీడ లేనటువంటి ప్రదేశం ఎంత ఉంది అనే దాన్ని బట్టి 2 kW లేదా 3 kW లేదా 4 kW 5 kW అనేది లెక్క చేయడం జరుగుతుంది. నేనేంటంటే ఉదాహరణగా 2 kW కనుక ఉంటే 1,36,000 రూపాయలు ఉంటుంది, దానికి గాను సబ్సిడీ 60,000 ఇస్తారు. ఒకవేళ కనుక 3 kW కనుక ఉండే అంటే 2,00,000 రూపాయలు అవుతుంది, దానికి సబ్సిడీ 78,000 రూపాయలు ఇస్తారు. ఈ 3 kW తర్వాత ఎంత 4 పెట్టుకున్నా 5 ఉన్నా కూడా మీకు ఓన్లీ 78,000 మాత్రమే సబ్సిడీ అనేది అందజేయడం జరుగుతుంది.
1: ఎవరైనా కన్జ్యూమర్ నేను సబ్సిడీ తీసుకుంటాను కానీ నేను ఈఎంఐకి వెళ్ళను డైరెక్ట్ పేమెంట్ చేస్తాను అంటే తగ్గింపు ఏమైనా ఉంటుందా?
0: లేదు, ఇది తగ్గింపు చేసినటువంటి అమౌంట్ ఏనండి. గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి నామ్స్ ప్రకారంగా ఈ 1,36,000 అనేది తగ్గింపు చేసిన అమౌంటే. దాంట్లో మీకు వచ్చే సబ్సిడీ పోను, మీరు 76,000 రూపాయలు కడితే మీకు సోలార్ ప్లాంట్ పెట్టేసేసి మీకు చేయడం జరుగుతుంది. అలా లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంకు లోన్ ఫెసిలిటీ కావాలంటే వాళ్ళు బ్యాంకుకు మీ పత్రాలు కనుక మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా విద్యుత్ వినియోగదారు యొక్క బిల్లు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనుక ఇస్తే వచ్చిన వాళ్ళే మీ యొక్క 76,000 లోను శాంక్షన్ చేస్తారు. ఈ 76,000 లోను కూడా 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా చేస్తారు. సుమారుగా మీరు వాడుకునే దాన్ని బట్టి 100 యూనిట్లు కనుక మీరు డిపార్ట్మెంట్కి కనుక అందజేసి ఉండే అంటే 257 రూపాయలు పర్ మంత్ వస్తుంది. ఆ విధంగా మీరు చేసుకునే అంటే యాన్యువల్ సేవింగ్ ప్రకారం చూసుకుంటే మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు ఒక ఈఎంఐ ఏదైతే ఉందో 5 నుండి 10 ఏళ్లలో ఈఎంఐ అనేది కంప్లీట్ అవుతుంది. అదే కాకుండా ఈ పెట్టే సోలార్ ప్లాంట్కు 25 సంవత్సరాల వ్యారంటీ ఇవ్వబడుతుందండి. ఆ వ్యారంటీలో ఏంటంటే ఫిజికల్ డ్యామేజ్ కాకుండా అంటే సోలార్ జనరేషన్ కాదు అని కనుక అటువంటి కనుక ఉండే అంటే వాళ్ళు రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక పగిలిపోయిన వాటికి మాత్రం రీప్లేస్మెంట్ అయితే వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళతో ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా పగలకుండా జనరేషన్ కనుక రాని వాటి సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుందండి.
1: సార్, ఇక్కడ మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్టు రూపు ఉండాలి, కనీసంగా 200 ఫీట్లు ఉండాలి.

0: రూపు షాడోలెస్ గా ఉండాలి అన్నారు. మరి గ్రామీణ ప్రాంతాలలో పెంకుటిల్లు ఉన్న వాళ్ళు గానీ లేకపోతే గుడిసెలు ఉన్న వాళ్ళు గానీ సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలనుకుంటే ఓపెన్ ప్లేస్ లో పెట్టుకునే అవకాశం ఇస్తారా?
1: ఎక్కడైనా పెట్టుకోవచ్చండి, కానీ ఒకటి ఏంటంటే అక్కడ నీడ అనేది రాకూడదు. ఎందుకంటే మీకు కనుక నీడ వస్తే మనకు వచ్చేది యూనిట్స్ ఏంటంటే 8 నుండి 9 యూనిట్లు రోజుకు ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ కనుక మన షాడో కనుక ఉండే అంటే అది 5-6 యూనిట్లకే తగ్గిపోతుంది. అందుకనే మీరు ఓపెన్ ప్లేస్ లో పెట్టినా దానికి కావలసిన సెక్యూరిటీ కనుక ఇస్తే ఏ రకమైనటువంటి పైన షాడో లేదని కనుక కన్ఫర్మేషన్ చూసుకుంటే మీకు కింద కూడా పెట్టడానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. కాకపోతే కొంతమందికి ఏంటంటే మరుగుదొడ్లు ఉన్నాయి, మరుగుదొడ్లు పైన స్లాబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్లేస్ కూడా మేము సెలెక్ట్ చేసేసి మరుగుదొడ్ల పైన కూడా పెట్టేందుకు కొన్ని విధంగా పెట్టి ప్రయత్నం చేశాము. ఒకటే, ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ మీకు జనరేషన్ కరెక్ట్ గా రావాలి, 8 నుండి 9 యూనిట్లు పర్ డే ఈ 2 కిలోవాట్స్ కనుక ఉంటే రావాలి అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాని మీద షాడో అనేది ఉండకూడదు. అదేవిధంగా మనం 2 నుండి 3 రోజులలో తప్పనిసరిగా దాన్ని వాటర్తోని ఆ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ అనేది కడగడం చేయాలి, క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ కనుక డస్ట్ కనుక అట్లనే పేరుకుపోతే దాని యొక్క జనరేషన్ యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంటుంది. కాబట్టి ఆ డస్ట్ను 2-3 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అదేవిధంగా సేఫ్టీ పర్పస్ కోసానికి మేము బిగించినటువంటి ఎర్త్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రోజు కూడా తప్పనిసరిగా నీరు పోసేసి వాటిని కాపాడుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల సోలార్ పవర్ ప్లాంట్ అనేది 25 సంవత్సరాలు ఏ ఇబ్బందులు లేకుండా మీకు కావలసిన విధంగా జనరేషన్ అనేది చేస్తుంది. మనం ఏదైనా కొద్ది చిన్న విషయాలలో ఎందుకు లేని కొనుక ఆలోచిస్తే మాత్రం ఆ యూనిట్ అనేది పాడయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎర్తింగ్ అనేది చేసిన దాన్ని రోజు వాటరింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 రోజులకోసారి వాటర్తోని ఈ సోలార్ పవర్ ప్లాంట్ను పూర్తి స్థాయిలో కడిగితే మీకు అనుకున్న విధంగా 8 నుండి 9 యూనిట్లు పర్ డే జనరేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు మీకు కావాల్సిన జనరేషన్ అయినటువంటి దాన్ని మీరు వాడుకొని మిగతాది ఎన్పిడిసిఎల్ సంస్థ కనుక అమ్మితే 2.57 రూపాయల చొప్పున ఒక యూనిట్కి సంస్థకు ఉంటుంది. దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉందో నెల నెల మీ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది.
0: కన్స్యూమర్ కనుక ఇప్పుడు సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేసుకోదలుచుకున్నాడు, అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి సమర్పించాలి, ఎన్ని రోజుల్లో అతనికి ఇన్స్టాలేషన్ జరుగుతుంది?
1: తెలంగాణలో టీజీ రెడ్కో వాళ్ళ ద్వారా ఈ యొక్క సోలార్ పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన అనే పథకం అనేది టీజీ రెడ్కో వాళ్ళ ద్వారా జరుగుతుంది. వాళ్ళ యొక్క హెల్ప్ డెస్క్ నెంబరు అది 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ యొక్క నంబర్ నేను చెప్తున్నాను, దయచేసి మీరు నోట్ చేసుకోగలరు. 0804673622. అదేవిధంగా ఇంకొక నంబరు 0804673633. ఈ నంబరుకు మీరు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల కనుక మీరు ఫోన్ చేస్తే ఇది గవర్నమెంట్కి సంబంధించిన టీజీ రెడ్కో వాళ్ళ యొక్క నంబర్ అండి. ఈ నంబర్కు మీరు ఫోన్ చేయడంతోనే మీ ఇంటికి 1 లేదా 2 రోజులలో వాళ్ళ ప్రతినిధి వచ్చి మీ ఇంట్లో చెక్ చేసి మీ యొక్క ఇంటి పైన ఎంత అవైలబుల్ స్పేస్ ఉంది జనరేషన్ కోసానికి, అది 2 కిలోవాట్స్ సరిపోతుందా, 3 సరిపోతుందా, 4 సరిపోతుందా, 5 సరిపోతుందా అనేది లెక్కలేసేసి దాని ప్రకారంగా అతను మీతో దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేయించుకొని మీ సంతకం తీసుకున్న తర్వాత మీ దగ్గర నుంచి వెళ్ళి ఎన్పిడిసిఎల్ విద్యుత్ వినియోగదారులు కనుక ఏంటంటే వాళ్ళ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లు అడుగుతారు, అదేవిధంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. మీకు లోన్ ప్రాసెస్ కూడా వాళ్లే పూర్తి స్థాయిలో చేసేసి ఏ ఇబ్బంది లేకుండా మీకు ఒక 15 నుండి 25 రోజుల మధ్య కాలంలో ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ మొత్తం ఇన్స్టాలేషన్ చేసి అదేవిధంగా ఎన్పిడిసిఎల్ వాళ్ళ యొక్క సంస్థ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసి నిర్మాణం అంతా కూడా స్టాండర్డ్స్ ప్రకారం ఉందా లేదా మా యొక్క అధికారులు కూడా వచ్చి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ మీటర్ ఫిక్స్ చేసేసి ఆ జనరేషన్ మీకు అయ్యే విధంగా ఏ ఇబ్బంది లేకుండా చేస్తారు.
0: మరి రైతులు కూడా ముందుకొచ్చి మేము కూడా మరి మా యొక్క పంట పొలాల్లో కూడా ఇవి పెట్టుకుంటాం అనుకుంటే మరి సపోర్ట్ చేస్తారు?
1: దీనికి సపోర్ట్ చేస్తున్నారండి. అదేంటంటే 7.5 కిలోవాట్స్ కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ పవర్ ప్లాంట్ అనేది రైతుల కోసానికి డిజైన్ చేయడం జరుగుతుంది. అదేంటంటే మీకు ఒక 10 ఫీట్ల హైట్లో ఇది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదొక చిన్న మీకు రూమ్ లాగా కూడా పనికొస్తుంది. దాని చుట్టూరంగా కనుక మీరు రేకులు కానీ తడకలు కానీ కనుక వేసుకుని అంటే అది 7.5 వస్తుంది. దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ కానీ ఇవన్నీ కూడా టీజీ రెడ్కో వాళ్ళ యొక్క ఆఫీస్కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేసేసి మీరు చెప్పినటువంటి అగ్రికల్చరల్ ప్లేస్లో వెరిఫికేషన్ చేసేసి మీకు పెట్టడం జరుగుతుంది.
0: వ్యాపార సంస్థలు కానీ లేకపోతే బహుళ ఐచ్ఛిక అంతస్తులు ఉన్నటువంటి సివిలియన్స్ కానీ ఏర్పాటు చేసుకోవాలంటే
1: వాళ్ళకు కూడా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తారు. కానీ ఈ యొక్క వ్యాపార రంగం వాళ్ళకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సబ్సిడీ అనేది వర్తించదు. మేము ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో అది గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది.
0: బాగుందండి, మా స్టూడియోస్కి ఇచ్చేసి

0: ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం యొక్క మెయిన్ మోటో ఏంటి, అది ప్రజలకు ఏ విధంగా చేరువ అవుతుంది, దాన్ని కస్టమర్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి ఇత్యాది విషయాలు చాలా కూలంకషంగా మాకు వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన వివరాల గురించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGNPDCL సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ గొట్టముక్కల మహీందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా రోజా చిత్రం నుండి మిన్మినీ పాడిన పాట వింటారు.

స్వర్మాణి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట రావణుడే రాముడే తె చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన పాట.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి పదవిని గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పరీక్షా పత్రాల లీకేజీని నియంత్రించడానికి ప్రభుత్వం సమగ్రమైన చట్టం తీసుకువస్తోందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో తెలిపారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో ఈరోజు చర్చ సాగింది. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రపతి వంటి ఉన్నత రాజ్యాంగ పదవిని కేవలం గౌరవంగా కాకుండా గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము 4 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన ఒక ప్రత్యేక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 5 స్మారక పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, దేశంలోని యువత నైతిక విలువలకు కట్టుబడి ఉంటూ సమాజ పురోగతికి కృషి చేయాలని గడిచిన 4 ఏళ్ల పదవీకాలంలో ప్రోత్సహించాలని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆత్మవిశ్వాసంతో ప్రగతి పథంలో ముందుకు సాగాలని కోరారు. గిరిజన వర్గాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారు తమ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించుకుంటూనే అభివృద్ధి ప్రధాన స్రవంతిలో భాగం కావాలని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: आज केवल मेरा 4 वर्ष नहीं, मेरे साथ आप लोग जो जुड़े, आप लोगों के साथ मिलके मैं जो 4 साल बिताए उसका उपलब्धि आज हम पीछे की तरफ से अवलोकन करना चाहे. इन 4 वर्षों में समावेशी विकास की सोच के साथ साथ देश की समृद्ध सांस्कृतिक विरासत के प्रति गर्व और आत्मगौरव की भावना को नई ऊर्जा मिली. ये खुशी की बात है कि पिछले वर्ष इसे अनेक कार्य किए गए, उनको आज शायद पीछे की तरफ से अवलोकन करे तो 2 घंटा शायद लग जाएगा, एक एक करके हम उसको वर्णन करें तो.
0: अनंतरम ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నత పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. పరీక్షా పత్రాల లీకేజీని నియంత్రించడానికి ప్రభుత్వం సమగ్రమైన చట్టం తీసుకువస్తోందని కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. విద్యార్థులు, యువత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ బిల్లు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. లోక్సభలో ప్రశ్నాపత్రాల లీకేజీ నిరోధక బిల్లుపై చర్చ ప్రారంభించిన కేంద్ర మంత్రి, పరీక్షా పత్రాల లీకేజీ అన్నది వ్యవస్థాగత నేరంగా మారిందని చెప్పారు. వీటిని అరికట్టేందుకే చట్టంలో మార్పులు చేస్తున్నామని లోక్సభకు వివరించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు బిల్లులో నిబంధనలు రూపొందించామని చెప్పారు. దోషులకు శిక్షలను 10 ఏళ్లకు పెంచామని, లీకేజీకి పాల్పడే ముఠాలకు జరిమానాను 1 కోటి రూపాయల నుంచి 10 కోట్ల రూపాయలకు పెంచామని, కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామని జితేంద్ర సింగ్ పేర్కొంటూ,
2: The earlier bill and the amendment today are in a way reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described in a way as a milestone legislation in the history of Indian Parliament. Ab ye jo examinations ko lekar ke tarah tarah ki vardaatein hoti rahi ya paper leak bhi hota raha, ye keval kisi ek pradesh ya ek prant tak seemit nahi raha, aisa pehle bhi hota tha.
0: పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీని నిరోధించే యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో ఈరోజు చర్చ సాగింది. ఈ చర్చ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, ఢిల్లీలో విద్యార్థుల మీద ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించడాన్ని తప్పుపట్టారు. పేపర్ లీకేజీ కారణంగా బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రస్తుతం తీసుకొస్తున్న కొత్త బిల్లు పాత బిల్లుకు చిన్న సవరణ మాత్రమే అని అన్నారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఎన్సీపీ శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీ సుప్రియా సూలే, తెలుగుదేశం పార్టీ లోక్సభ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు ప్రసంగించారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. వాటిని కప్పించుకోవడానికి, మభ్యపెట్టడానికి అక్కడ శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు.

0: న్యూఢిల్లీలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్, లడఖ్ భారతదేశంలో అంతర్భాగాలని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న సామూహిక నిరసనలు, పాక్ ఆర్థిక దోపిడీ, ప్రజల ప్రాథమిక హక్కులను తిరస్కరించడం పరిపాలనపరమైన అణిచివేతకు ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. దశాబ్దాలుగా భారత్పై సరిహద్దు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రేరేపిస్తోందని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
1: Assembly elections being conducted in the Pakistan occupied Jammu and Kashmir. India's position on this particular matter has been clear, consistent and well known. The entire union territories of Jammu, Kashmir and Ladakh, including the areas currently under illegal occupation and forcible occupation of Pakistan, are integral and inedible parts of India. The current cosmetic electoral exercise is nothing but an attempt by Pakistan to camouflage its illegal occupation and hide its grave human rights violations in the region.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసుల దాడుల మీద ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ ఈరోజు సమావేశం కాగానే ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. దీంతో సభ గందరగోళం మధ్య మధ్యాహ్నానికి వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమైనప్పుడు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. దాంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అసోం రాష్ట్రంలో సంభవించిన వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సమీక్ష నిర్వహించారు. అసోంకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ఈరోజు ఢిల్లీలో సమావేశమైన ప్రధానమంత్రి ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న వరద పరిస్థితిపై వారితో చర్చించారు. వరద బాధితులకు సహాయం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అసోం ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో పనిచేస్తుందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి NDRF, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి SDRF కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 75,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. 2023-24 నుండి 2025-26 వరకు గల 3 ఏళ్ల కాలానికి సంబంధించి ఈ నిధులు విడుదల చేసినట్లుగా లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. ఈ నిధులతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు SDRF ద్వారా సహాయక చర్యలు చేపడతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యామ్నాయ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ అవసరమైన వనరులు, ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. తీవ్రమైన విపత్తులు సంభవించినప్పుడు NDRF నుండి అదనపు ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని నిత్యానందరాయ్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వికసిత భారత్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ VBG రామ్జీ కోసం 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. లోక్సభలో ఈరోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ బడ్జెట్ అంచనా దశలో చేసిన కేటాయింపుల్లో ఇదే అత్యధికమని తెలిపారు. వీబీజీ రామ్జీ చట్టం 2025 ప్రకారం పని కోరుకునే ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీ లభిస్తుందని చెప్పారు. ఇది గతంలోని MGNREGS కింద ఉన్న 100 రోజులకు భిన్నమైనదని తెలిపారు. నీటి భద్రత, కీలక గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, మౌలిక సదుపాయాలు వంటి పనులను ఈ నిధులతో చేపడతామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాన్ని తీసుకుంటోందని ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ తెలిపారు. లోక్సభలో ఈరోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంగా దేశంలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను ఆకర్షించే విధంగా వివిధ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు. టూరిజం రోడ్ షోలు, ఫుడ్ ఫెస్టివల్స్, వాణిజ్య సమావేశాలు, ప్రవాస భారతీయులతో సంప్రదింపులు, టూర్ ఆపరేటర్లు, పరిశ్రమ భాగస్వాములు, మీడియాతో అవుట్రీచ్ కార్యక్రమాలు వంటివి ఇందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు. విదేశీయులను భారతదేశాన్ని సందర్శించేలా ప్రేరేపించడం ద్వారా ప్రవాస భారతీయులను ప్రోత్సహించి దేశాన్ని ఒక పర్యాటక గమ్యస్థానంగా చేయడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ 2024లో చలో ఇండియా క్యాంపెయిన్ను ప్రారంభించిందని గజేంద్ర సింగ్ షెకావత్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి పదవిని గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పరీక్షాపత్రాల లీకేజీని నియంత్రించడానికి ప్రభుత్వం సమగ్రమైన చట్టం తీసుకువస్తోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభలో తెలిపారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో ఈరోజు చర్చ సాగింది.

0: ఇంది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. పరదేశీ చిత్రం నుండి ఎంఎం కీరవాణి, సుజాత మోహన్ ఆలపించిన పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా సరిగమల చిత్రం నుండి కేజే యేసుదాస్ కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

స్వర్మలి కార్యక్రమంలో తరువాత మీరు వినబోతున్న పాట భైరవ ద్వీపం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

సద్గురువులకు శ్రోతలకు సభక్తిక ప్రణామాలు. ఆర్ష సీమయని ఖ్యాతిగన్న ఈ వేదభూమిపై ముముక్షుకోటికి కల్పతరువైన శ్రీ శంకర భగవత్పాదులు ప్రభవించి జాతికి స్ఫూర్తినిచ్చేరు. కేవలం అర్ధదృష్టి కాక పరమార్థదృష్టి గల ఈ భారతావనిలో ఆధ్యాత్మికతను ఆస్తిక్యమును నిలిపిన జగద్గురువులు శ్రీ శంకర దేశకేంద్రులు.

అనైతిక శక్తులు విజృంభించి ధర్మగ్లాని సంభవించిన కాలమది. ఆనాడు శాక్తులు, పాశుపతులు, క్షపణికులు, కాపాలికాది అవైదిక మతముల వారు వేద ప్రతిపాదిత సనాతన వైదిక ధర్మమును విధ్వంసము చేయసాగినారు. అట్టితరి కైలాసవాసియగు సాక్షాత్ శంకరుడే అవనిపై అద్వైత మతోద్ధరణమునకై శంకరనామమున అవతరింప సంకల్పించిరి కాబోలు. శ్రీలల్ల రెడ్డు భరత.

పరమ భాగవతోత్తములను ప్రభవించిన పుణ్యభూమియకు దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో పూర్ణానదీ తీరంలో కాలటి అన్న అగ్రహారం కలదు. వేద విద్యా భాసురులకు భూసురులెందరో అట నివసిస్తూ సదాచార సంపన్నులై సదాశివుని సేవింపసాగినారు. ఆర్యాంబా శివగురువులన్న పుణ్యదంపతులకు పరమశివభక్తితో పదుగుర ప్రశంసలంది గృహస్థ జీవనం సాగించేది. సంతాన విహీనుడైన వారు సంతానార్థులై రాజశేఖర ప్రభువును ప్రార్థించి ఒకనాటి రేయి నిదురించారు. కలలో కైలాసవాసి సాక్షాత్కరించి పుణ్యదంపతులారారు.

బహుకాలం జీవించే సుగుణవంతుడు సుతుడు కావలనా? బహుకాలం జీవించే బుద్ధిహీనుని ప్రసాదింపమందురా కోరుకుండు అన. కపర్ది, గుణహీనుడు మాకేలా సుగుణవంతునే ప్రసాదించండి అని ఆర్యాంబా శివగురుడు భవహరుని అర్థించాడు. తథాస్తు అన్నాడు తాండవలోలుడు. అలా అదృశ్యమైనాడు. కల చెదరి కళ్ళు తెరచిన ఆ దంపతులు శివుని దయకు సంతసించారు. గర్భం ధరించిన ఆర్యాంబ నవగ్రహములు ఉచ్చస్థితినున్నవేళ సుతుని ప్రసవించింది. సురభూసురుడు సకల జనులు సంతసించేరు. శంకర వరప్రసాది ఎగుట ఆ బాలునకు శంకరుడు అని నామకరణం చేశారు తల్లిదండ్రులు. శుక్లపక్ష క్షపాకర రేఖల చలువనీటి కలువ పోలికే దినదిన ప్రవర్ధమానుడై కారణజన్ముడొకట తొలియేటనే మాటలన్నీ నేర్చినాడు పసివాడు. మలివత్సరంలో చదువుట వ్రాయుట నేర్చాడు. మూడవ ఏట అలవడింది కావ్యజ్ఞానం. అఖండ మేధావ్యగు బాలశంకరుడు నాలుగవ ఏట వ్యాకరణాది శాస్త్రాలలో నిష్ణాతుడైనాడు. బిడ్డని అపార మేధా సంపదకు సంతోషపడే దంపతులు ఆనందాన్ని చూడలేక కన్ను కుట్టిన దుర్విధి శివగురువును కబళించింది. భర్తను మరణానికి దొరపిల్లే ఆర్యాంబ తనయిని చూచుకొని తనువులు ఇంపుకొన్నది పాపం. కాలమే అన్ని గాయాలను మాన్పగల మందు కదా. ఐదవ ఏట కొడుకునకు ఒడుగు చేయించి గురుకులానికంపిండి కన్న తల్లి శివవరప్రసాది కనుక వేద వేదాంగములను అతి స్వల్పకాలంలో అవపోషణ పట్టాడు ఈ చిట్టి ఒడుగు. ఆనాటి నియమానుసారం బాలశంకరుడు గురుకుల నుండి భిక్షకై బయలుదేరి ఓ పూరింటి వద్ద నిలిచి భవతి భిక్షాం దేహిమాత అని అర్థించాడు. కట్టుబట్ట సైతం నిండుగా లేక ఇంట తండులములు నిండుకున్న వార్త బయటికి వచ్చి నాస్తి అని పలుకులేక తలుపు మాటున నిలిచి కటకటపడసాగింది ఆ పేద ఇల్లాలు.

ధారణం చేసి దివ్య వర్చస్సుతో ఇంటి ముంగిట నిలిచి యాచించు ఈ బాలవటు వామనుడా లేక దక్షిణామూర్తియా, కన్నబిడ్డనికి వలె అర్థించు ఈ అర్ధక్కుని వట్టి చేతులతో ఎలా పంపేది. యాయవారానికి వెళ్ళిన తన పతిదేవుని జాడలేదే. ఓ దారిద్రదేవత, ఎందుకమ్మా మాపై నీకింత కక్ష? జగద్రక్షక, నాకేది దారి?

మగవారికైనా ఈ పేదరికం భరింపరానిది సుమా అని పరితపింపసాగింది ఆ గేహిని. అమ్మా, ఒక పండేదైనా ఉంటే వెతకి ప్రసాదించు, పోతాను అన్న బాలశంకర వాక్కు తెప్పరిల్లి వెతకి వెతకి ఒక మూల ఒదగి నిలచిన ఎండిన ఉసిరిగ పండును తెచ్చి శివార్పణమంటూ శంకరుని లేతహస్తాలలో ఉంచింది ఆ పేదరాలు. ఆ గేస్తురాలి దైన్యావస్థకు చెలించిన బాలశంకరుడు ఆ తల్లిని కటాక్షించమని లక్ష్మీదేవిని ఇలా ప్రార్థింపసాగాడు. కను పాపల్

సకల లోకాలను కటాక్షించి రక్షించే ఓ హరిప్రియ లోకమాత, ఈ మాతను దయచూచి నీ అనుగ్రహభిక్షనందించు. అంగం హరే అంగం హరే.

అలా కనకధారాస్తవం చేయ. లక్ష్మీదేవత ప్రత్యక్షమై, కుమారా, శంకర, గత జన్మలో నేనిచ్చిన సంపదను ఈ దంపతులు పిసినారితనంచే పంచక దాచుకున్న కారణంగా నేడు దరిద్రుడైనాను. నేను నిమిత్తమాత్రురాలను అన్నది. జనని, దుఃఖితుల దోషము నిన్ను సమయమాయిది, కాదనక కటాక్షించు. నిండు మనసున పండు సమర్పించిన ఈ సాధ్వీ ఇంట కనకామల వర్షం కురిపించు అన్నంత బంగారు ఉసిరిక పండ్లు ఆ ఇంట మెండుగా నింపింది కనకమహాలక్ష్మి. పరశివావతారుడే ఈ పసివాడని ప్రణతులర్పించింది ఆ ఇల్లాలు. వేదశాస్త్రాధ్యయనం ముగించి ఒక వత్సరం గడిపి గురుకుల వాసానంతరం ఇలుచేరి మాతృసేవా పరాయణుడై ముదముగూర్చాడు బాలశంకరుడు. అది మండు వేసవిలోని ఒక మిట్ట మధ్యాహ్న సమయం. మంచినీరు ఇంట నిండుకొన్నవని పూర్ణానదికి నడిచిన ఆర్యాంబ నిండు బిందెతో ఒడ్డెక్కి మధ్యందిన మార్తాండుని ప్రచండ కిరణ ధాటి కోర్వలేక చుర్రుమనే ఇసుకలో నడువజాలక కుప్పకూలి సొమ్మసిల్లి పడిపోయింది. వార్త తెలిసి పరుగు పరుగున వచ్చిన శంకరుడు ఎట్లో పరుగువారి సాయంతో తల్లిని ఇలుచేర్చి సెద తీర్చాడు. ఇక తన తల్లి నీటికై ఏటికి చనరాదని తలచి పూర్ణానదీమాతను

నీ సన్నిధికి నిత్యం నా కన్న తల్లి రాలేని అశక్తురాలు కదమ్మా. దయాపూర్ణవగు నీవు కనికరించి మా ఇంటికి సమీపంగా వచ్చి ప్రవహింపవని తల్లి, నీ దయను నుతింప నేనెంత వాడనమ్మా.

మా పూర్వ తరముల వారంతా నిన్ను పూలతో పూజించారి. పరమపావని, కృప చూపి మా ఇంటికి సమీపంలో ప్రవహించి మా మాతకు శ్రమ తప్పించు అని ప్రార్థించి నిద్రించాడు ఆ రే.

బాలశంకరుడు. అంతే, తెల్లవారుసరికి పరవళ్ళు త్రొక్కుతూ పూర్ణానది తన పూర్వ దిశను మార్చి బాలశంకరుల ఇంటికి అతి సమీపంగా ప్రవహింపసాగింది. ఈ వార్త విన్నవారంతా వచ్చి ప్రత్యక్షంగా కన్నవారై శంకరు మహిమకు అచ్చెరువందసాగారు. రసికుడు విద్వాంసుడైన నాటి కేరళ ప్రభువు రాజశేఖరుడు శంకరుల అసాధారణ ప్రజ్ఞ, పాండితీ గరిమ కర్ణాకర్ణిగా విని వచ్చి శంకరు దర్శనం చేసుకుని తాను సంస్కృతంలో రచించిన 3 నాటకముల శంకరులకు వినిపించి ఆశీర్వచనం పొందాడు. శంకరుని అనుమతితో కటిక పేదలకు 10,000 నవర్సుల కనకాన్ని దానం చేసి నిష్క్రమించాడు ఆ రాజు. ఒకనాడు అయస్యుడు, దధీచి, గౌతముడు, ఆదిగాగల మునులు అద్వైత మతోత్తరణమునకై అవతరించిన శంకర ప్రభువుల దర్శనం చేసుకున్నారు. వారికి పరమార్థబోధక విశేష వివరణం చేయసాగారు శంకర బాలకులు.

ఒకనాడు అగస్త్యుడు, దధీచి, గౌతముడు, ఆదిగాగల మునులు అద్వైత మతోద్ధరణమునకై అవతరించిన శంకర ప్రభువుల దర్శనం చేసుకున్నారు. వారికి పరమార్థబోధక విశేష వివరణం చేయసాగారు శంకర బాలకులు. మహాత్ములారా, మా చిట్టి శంకరుడు ఈడుకు మించిన ప్రతిభా విశేషాలు కనబరుస్తున్నాడు, వీని భవిష్యత్తు సెలవీయండి అని అంజలించింది ఆర్యమ్మ.

పుణ్యవతి, నీ కుమారుడు అల్పాయుష్కుడే కాని భవహరుని కృపతో మరికొంత ఆయుర్దాయమును పొందగలడు, వగపు వీడుమని శంకరుని సెలవడిగి వెళ్లేరు వచ్చిన మునిశ్రేష్ఠుడు. చింతాక్రాంత అయిన జనని చింత చేరాడు చిట్టి శంకరుడు. మాతా మనోవ్యాకులతమ్మ, మాను ఈ భవబంధాలు శాశ్వతమా? నీవెరుగనిదేమున్నదమ్మా? ఎవరికెవరం? అంతా మాయ. ఈ విశాల విశ్వరంగంలో ఎవరికి వారే, యమునా తీరే. సత్రంలో కలిసే పాంధుల వంటి, పాంధజనుల వంటి వారమే మనమంతా. సత్యం తెలిస్తే చింత దూరమవుతుంది. సకల శ్రేయస్సుకు మూలమగు సన్యాసాశ్రమ స్వీకారం కొరకు నా మనస్సు వేగిరపడుతోంది అని తన మనోగతాన్ని మాతముందుంచాడు శంకరుడు. తనయుని తలపులకు తల్లడిల్లింది ఆ మాతృమూర్తి. చిట్టి తండ్రి, ఓ చిట్టి తండ్రి శంకర.

గృహస్థువై పిల్ల పాపలతో వంశాన్ని ఉద్ధరిస్తావని ఊహించని. నీకు ఈ వైరాగ్యమేలనయ్యా, ఈ ముసలి తల్లికి అండగా ఉంటావని ఊహించనే ఒంటరినై ఈ మూడు వారిన నా జీవితానికి నీవే దిక్కని తలచాని. నా ఆశాలతను త్రెంచి నన్ను నట్టేట ముంచుతావా అని విలపించే కన్నతల్లి కన్నీరు కొనగోట తుడిచాడు బాలశంకరుడు. అమ్మా, జ్ఞానివైన నీవిటూ మాట్లాడతగునా? అందరి వలె ఈ మాయాబంధమును నన్ను చిక్కుపడమందువా తల్లి. మనుగడ ఘోర సంసరణ మాయకు జిక్కి మనుగడ ఘోర సంసరణ మాయకు జిక్కి.

మౌనముద్రదాలు చెంది మాతృదేవత ఆర్యమ్మ మాతృసేవలో వత్సరకాలం గడిపిన శంకరుడు ఒకనాడు తల్లితో వెళ్లి పూర్ణానదిలో స్నానం చేస్తున్నాడు. హఠాత్తుగా మొసలి ఒకటి వచ్చి శంకరుడ పాదాన్ని పట్టి పీడింపసాగింది. వ్యధను తాళదాలని శంకరుడు ఒడ్డు చేరిన తల్లితో అమ్మా మకరివారి పడ్డాను అని కేకలు వేయసాగాడు. అష్టవర్ష ప్రాయుడగు అలా కేకలు వేస్తే మాతృదేవత ఆర్యాంబ, కుమారా శంకరా, పతివియోగ దుఃఖంతో సంతపించే నాకు సుతుడవైన నీవే గతి అని మదిని తలచితనే తండ్రి, విధి ఇప్పుడు ఈ గతి.

అధోగతి చేసిందే నీ గతిని. హతవిధి, నా ప్రాణాలు హరించి నా తనయుని బ్రతికింపరాదా. ఈ పాడు మొసలిబారి నుండి నిన్నెవరు విడిపింతురయ్యా అని బిట్టు రోదింపసాగింది. బాలశంకరుడు, అమ్మా, అయ్యో ముసలి.

అసలి వారిన పడిన నేను మరణించిన ఇక ఖాయం. విధిని అడ్డగల వారెవ్వరు? మరణ సమయం ఆసన్నమైనదని ఎంచు నా చివరి కోరిక తీర్చవా. సన్యాస స్వీకారమునకు ఆనతిచ్చిన హరుడు ఈ మకరి బాధ నుండి విముక్తిని చేయునేమో, విముక్తిని చేయునేమో అని మాత మనస్సు కలిగేలా శంకరుడర్థింప. నీవు బ్రతికిన నాకు అంతయే చాలను నాయనా, సన్యాస స్వీకారమునకు అనుమతినిచ్చి తిని అన్నది తల్లి. తన పట్టు నెరవేరనిన్నని శంకరుడు సంతసింప. శివానుగ్రహంగా మొసలి తన పట్టు వీడి వెళ్ళిపోయింది. అంతే, శంకరుడు తక్షణం మానసికంగా సన్యసించాడు. అందులకే కాబోలు శివునాజ్ఞనేలిదే చీమైనా కుట్టదు అంటారు. తన తల్లిని, ఆస్తిని దయాదులకు అప్పగించి అంతిమ సమయమున తానే వచ్చి తల్లికి ఉత్తరక్రియలు ఆచరించునని మాట ఇచ్చి క్రమ సన్యాస స్వీకారమునకై సద్గురువులను అన్వేషిస్తూ నర్మదా నదీ తీరం చేరాడు. అతడి తపోవనంలో కొండ గుహలో సమాధి నిష్ఠుడైన గోవింద భగవత్పాదుల సన్నిధానం చేరాడు. సమాధి చాలించి ఎవరు నీవు అని ప్రశ్నించిన శ్రీ గోవిందయతితో ప్రవర చెప్పుకుని ఇలా పలికాడు.

పృథి వ్యాపస్తేజో వాయురాకాశముల నేను కాను. వారి గుణములకు శబ్ద స్పర్శ రూపరసగంధాదులను నేను కాను. వీనికి సాక్షియగు అద్వితీయ సచ్చిదానంద ఘనరూపుడగు శివుడను నేను అని వినయముట్టిపడ పలికేరు శంకరుడు. యోగసూత్ర మహాభాష్యములను లోకమున ప్రకటించిన పతంజలి రూపులు రూపులే మీరని ప్రస్తుతించేరు గోవింద భగవత్పాదులను. బ్రహ్మసూత్ర ప్రణేత శ్రీ వ్యాసభగవానుడు, వారి తనయులు శ్రీశుకుడు, శుకశిష్యుడు గౌడపాదుడు, గౌడపాదుల శిష్యులే శ్రీ గోవిందయతి. శంకరుని యోగ్యతను గమనించిన యతిశ్రేష్ఠులు సన్యాస దీక్షనిచ్చి బ్రహ్మోపదేశం చేశారు. శంకరయతి అని ఆశ్రమనామం చేరు.

0: మహావాక్యమును ఉపదేశించి ఉపనిషత్ అర్థమున వివరణ ఇచ్చేరు శ్రీ గోవిందయతి. ఒకనాడు నర్మదా నది ఉప్పొంగి సమీప గ్రామాలు జలమయం కాగా తన కమండలంలో నర్మదా ప్రవాహాన్ని బంధించి జనాలిని రక్షించినది శంకరయతి అని విన్న శ్రీ గోవింద భగవత్పాదుల వారు, నర్మదను తన కమండలంలో బంధించగల వ్యక్తి నీ శిష్యుడై బ్రహ్మసూత్రములకు భాష్యరచన చేయగలడు అన్న వ్యాసవాక్కును స్మరించి భాష్యరచనకై కాశీ విశ్వనాథుని సన్నిధి చేరా ఆజ్ఞ ఇచ్చి పంపారు.
1: అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ

అలా శివనామస్మరణతో సకల పుణ్యాల రాశియగు కాశీ చేరి శివదర్శనానంతరం శ్రవణేచ్ఛ గల ముముక్షువులకు ఉపనిషదర్థ ప్రవచనం చేయసాగినారు శ్రీ శంకరుడు. చోళదేశ కావేరీ తీరవాసినని దీనుడనగు తన్ను ధరించి దీనజన వత్సలుడన్న బిరుదు సార్థక పరుపుడని వినయాంజలి ఘటించి ఇలా అన్నాడు ఒక వటువు.

దయా సముద్రులకు మీరు సంసార సముద్రమున మునుగు నన్ను ఉద్ధరించండి అని సాష్టాంగ వందనం చేసి నిలిచిన వటుని అర్హతను గమనించి సన్యసన దీక్షనిచ్చి తొలి శిష్యునిగా చేసుకున్నారు శ్రీ శంకర్లు. సనందనా అని పిలువసాగారు గురువర్యులు. శిష్యుడు అనుయాయులు వెన్నెంట వారణాసి నుండి బదరీ తపోవనాలు చేరి భాష్యరచన గావించి కుమత ఖండన సమర్థములకు బహు గ్రంథములను రచించారు. అచ్చట బ్రహ్మసూత్ర భాష్య వివరణం చేయసాగారు శ్రీ శంకరుడు. సనందనునిపై అసూయను పెంచుకున్న ఇతర శిష్యుల సంస్కరింపతలచి గంగ కావలిదరినున్న సనందనుని సత్వరమే రావలసినదిగా కేకవేశారు.

త్వరగా రావాలన్న యోచనతో సనందనుడు గంగకు అడ్డంగా పరుగెత్తగా అతడు అడుగుపెట్టిన చోటల్లా ఒక పద్మాన్ని సృష్టించింది పావన గంగా. పద్మములపై పరుగుడి వచ్చి గురుపాద పద్మములకు ప్రణమిల్లాడు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించి తమ అజ్ఞాన పంకాన్ని ప్రక్షాళనంగా వించుకున్నారు మిగిలిన శిష్యులు. అంతా పద్మపాదా అని పిలిచేరు శ్రీ శంకర భగవత్పాదులు. నాటి నుండి సనందనుని పద్మపాదాచార్యుడని పిలువసాగారు ప్రజ. అది ఒకనాటి అపరాహ్న సమయం. ఆన్మిక విధులకై శంకరయతి శిష్యులు వెన్నంట గంగవైపు నడువసాగారు. నల్లని దేహంతో నాలుగు కుక్కలు తన్ను వెన్నంట నల్లని బట్ట తలకు చుట్టి మరణమయ జీర్ణ వస్త్రం ధరించి ఉసులుగారే కళ్ళతో మదిర సేవించి వారి సేవించిన వారి వలె తూలుతూ వచ్చి దారికి అడ్డుగా నిలిచాడు ఒక మోటు మనిషి. దౌర్భాగ్యుడా, దారికి అడ్డులే, తప్పుకో అన్నారు శంకర శిష్యులు. దారి ఇవ్వకపోగా వాదించాడు ఇలా మోటు మనిషి.

తల నిండా తొలి చదువుల సారాన్ని నింపుకున్న యోర్లు దండాలు అన్నీ తెలిసిన మీరు తొలగమన్నారే, దేన్ని తొలగమన్నారు? నన్న, నా దేహాన్న. దేహం జడవస్తువు, మలభాండం, తానై తొలగలేదు. పోని ఆత్మను తొలగమన్నారా? అది అంతటా వ్యాపించేది, అది పరిశుద్ధ వస్తువు, తొలగేది కాదు. భేదబుద్ధి వీడి ఆలోచించి చెప్పండి అయ్యలు అన్నాడు. మోటు మానిసి జగదాచార్యుడైన విశ్వేశ్వర ప్రభువే వచ్చి ఇట్లు ప్రశ్నించినని సూక్ష్మ మేధగల శంకరులు గ్రహించి, హే కాశీ విశ్వేశ్వర, కారుణ్యసాగర, భవహర, శ్రీమద ఆత్మనే గుణైక సింధవే.

ఆహ్వానించుచున్నాని. తదుపరి మనీషా పంచక శ్లోకమును స్తుతింప విరూపాక్ష ప్రభువు నిజరూపున ప్రత్యక్షమై, శంకరా, దశోపనిషత్తులకు బ్రహ్మసూత్రములకు భాష్యరచన గావించి వేదమతోద్ధరణం చెయ్యాలి నీవు అని ఆశీర్వదించి హరదేవుడు అదృశ్యమైనాడు. ఒకనాడు వ్యాసకాశిలో ఒక ఉర్ధభూసురమూర్తిని దర్శించి వివిధ తార్కిక విషయాలపై వాద ప్రతివాదములు సాగించేరు శంకరుడు. ఇది గమనించిన పద్మపాదులు, శివావతారులకు శంకరుడు, హరిస్వరూపులకు వ్యాసభగవానుడు వాగ్వివాదము సాగింప అది కాగునా అన్నారు. బాదరాయణ భగవానుడు నిజరూపు దాల్చి, శంకరా, నీవు నాకు శుకుని వంటి వాడవేసుమా, నీకు 16 వత్సరముల ఆయువునే తొలుత ఈశుడు ప్రసాదించినా మరి ఒక 16 వత్సరాల ఆయుర్దాయము ఆ కృపామూర్తి కరుణతో నీకు లభించినదనే అద్వైతమతోద్ధరణం సాగించి దిగ్విజయుడవుక అని ఆశీర్వదించి వెళ్లేరు వ్యాసుల వారు. శిష్య పరివృతుడై శంకరయతి త్రివేణి సంగమ స్థానం చేరాడు. రగులుకొన్న పొట్టుకుప్పపై దేహాన్ని దహించుకొనుచున్న కర్మమతోద్ధారకుడైన కుమారిల భట్టును చూశాడు. తన బాధను సహిస్తూనే శిష్యులచే యతి పూజ జరిపించాడు కుమారిల భట్టు. ఆత్మహత్యా యత్నం మాను అన్న యతి ఆదేశాన్ని కాదని, ఇది తన దోషమునకు తానై విధించుకున్న శిక్షయని, సర్వజ్ఞులకు తమతో మాహిష్మతీపుర నివాసి విద్వన్మణి కర్మిష్టి తన శిష్యుడకు మండనమిశ్రుడు వాదించగా

అతడని పలికాడు భట్టు. తిరిగి నీకు స్వస్థత చేకూర్తునన్న శంకరుల పలుకుల అంగీకరింపక మీ సూత్ర భాష్యములకు మంజుల మగు వార్తికములు వ్రాయగల నా శిష్యుని జయించండి, మన్నించండి చలవు అంటూ మంటల మధ్య తనువు చాలించాడు కుమారుల భట్టు. నర్మదా నదీ తీరం చేరి మహిష్మతిపురంలోని ఒక ఇంటి ముందు శంకరయ్యకి నిలిచాడు. ఆ ఇంటి వాకిట పంజరంలోని చిలుకలు ఇలా భాషించుకుంటున్నాయి ఏమని,

రమేశ్వరుని గృహము. తలుపు నెట్టాడు శంకరుడు, తలుపు నెట్టాడు శంకరుడు. గడియవేసి ఉన్నదిగాన తలుపు తట్టరాదని తలచి యోగమహిమమున పైకి గిసి మండరమిశ్రుని ఎదుట నిలిచాడు. వ్యాస జైమినులను తన ఇంట పితృశ్రాద్ధ దినమగుట భక్తలుగా ఆహ్వానించి పాదప్రక్షాళనం చేసే మండనమిశ్రుడు శంకరుని బౌద్ధయతిగా భ్రమించి అడుగక తన ఇంట అడుగిడినందులకు నిందింపసాగాడు. అభ్యాగతుడై వచ్చిన ఆత్మవేత్తను విష్ణువుగా భావించి నియంత్రింపుమని శాసించాడు వ్యాసుడు. అతిథి సమర్చనం భవనియందున విష్ణు సమర్చనం, అతిథి సమర్చనం భవనియందున విష్ణు సమర్చనం బనను నుతమని విజ్ఞవాణి కదా నొవ్వగబల్కుట.

పాదభిక్షకై మాత్రమే వచ్చి తినని, మరునాడు సిద్ధపడుమని పల్కి వెనుదిరిగినారు శంకరులు. మండనమిశ్రుని భార్య ఉభయభారతి మధ్యవర్తినిగా పండిత సభామధ్యమున మరునాడు శంకర మండనమిశ్రుల మధ్య శాస్త్ర చర్చ ఆరంభమైనది. ఇరువరి గళసీమల పుష్పమాలలను అలంకరించి ఎవరి మెడను మాల వాడినా వారు ఓడినట్లు అని కట్టడి చేసింది ఉభయభారతి. బహుకాలం శాస్త్ర చర్చ వాదోపవాదముల అనంతరం మండనమిశ్రుని మెడనున్న మాల వాడు చూపింది. శంకరులను విజయలక్ష్మి వరించినని ప్రకటించింది ఉభయభారతి. ఆమె జన్మ రహస్యమెరిగిన శంకరుడు, మాతా, శాపవశమున భూమండలమున జన్మించిన జలజభౌరాణివి నీవు. నీవు సత్యలోక గమనం చేయరాదు, శారదామాతవై నన్ను అనుగ్రహించు అని భారతిని వనదుర్గామంత్రమున బద్ధురాలిని చేశారు. వ్యాకుల చిత్తుడైన మండనమిశ్రునికి జైమునిమును సాక్షాత్కరించి, మండన, శంకరుని వాదన నా విధానమునకు వ్యతిరేకం కాదు, ఓడి తినన్న విచారం వీడు. శంకరుడు సామాన్య మానవ మాత్రుడు కాడు. శంకర యతికి శిష్యుడవై యశమును ఆర్జించు అని జైమిని అంతర్హితులయ్యాడు. తనతో వాదించి సంపూర్ణ జయమును పొందుడన్నది మండనమిశ్రుని అర్థాంగి ఉభయభారతి. స్త్రీలతో వాదమా అన్నారు శంకరుడు. యాజ్ఞవల్క్యముని గార్గితోనూ జనక రాజర్షి సులభతోనూ వాదించలేదా అంటూ వాదనకు శంకరులను ఒప్పించింది ఆమె. యతికి కామశాస్త్ర పరిచయం లేదని దానిపై ప్రశ్నలు విసరగా నిరుత్తరుడైనాడు శంకరుడు.

0: కామశాస్త్ర పరిజ్ఞానమునకై మాసపు గడువు గోరి శిష్యులు వెన్నంట యోగమహిమచే ఆకాశగమనం చేసి ఒక అడవి ప్రాంతం చేరాడు శంకరుడు. అమరకుడన్న మహారాజు వేట నిమిత్తమై వచ్చి అకాల మరణం పొందినాడని దుఃఖించే రాణులను ప్రజలను పరివారాన్ని అటవీ మధ్యమున చూచి సమీప పర్వత శిఖరంపై తన తనువును తిరిగి వచ్చు వరకు కాపాడుమని శంకరుడు శిష్యులకు ఆదేశించి పరకాయ ప్రవేశ విద్యతో మరణించిన మహారాజు మృతదేహంలో ప్రవేశించి కన్నులు తెరిచాడు. మృత్యుంజయుడై లేచిన మహారాజును మహదానందంతో రాసనకి చేర్చారు పరివారం. అమరుక మహారాజు దేహాన్ని ఆశ్రయించిన శంకరుడు కామశాస్త్ర రహస్యములను ఎరిగి అమరుకమన్న శృంగార కావ్యమునేగాక నవార్థగర్భమన్న కామశాస్త్రమును రచించారు. మహారాజుల దేహాన్ని ఎవరో దివ్యపురుషుడు ఆవహించినని గ్రహించిన అఖండ ప్రజ్ఞాశాలియగు అమాత్యశేఖరుడు కొండ కోనల వెతకి ఆ దివ్యుని దేహాన్ని దహించండి అని ఆదేశించాడు.
1: ఆ అమాత్యుల శాసనమాలకి మృతకళేవరమునకునై ప్రతిక్షణంబు వెతుక సాగిరి చారులు విసువెరుగక జనపదముల పురముల
0: రాచభటులు వెతకి వెతకి పర్వత శిఖరముల మృతదేహాన్ని చూచి దహించే యత్నం సాగించారు. గాయకుల వేషంలో పద్మపాదాది శిష్యులు అమరుకుని సన్నిధిని నిలిచి అన్యాపదేశంగా ఆలస్యం చేయక అమరుక దేహపంజరాన్ని వీడి యథాస్థానం ప్రవేశించమని పాటలు పాడారు. అమరుక దేహాన్ని వదలి తిరిగి అడవిని చేరి తన దేహాన్ని ఆశ్రయించారు శంకరుడు. అప్పటికే శంకరుల దేహం మంటలచే బాధలకు లోనైంది. తాపశాంతికై శ్రీ నారసింహ ప్రభువును శంకరులు ఇలా ప్రార్థించారు.

వినిపాదిదస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అలా శ్రీ శంకరుడు నృసింహ స్తవం కావింప శ్రీ నృసింహుని కరుణారసధారణ తడిసి తాపోపశమనం పొందిన శంకరయతి తిరిగి ఆకాశగమనం చేసి మహిష్మతీపురం చేరేడు. సర్వజ్ఞ పరమశివావతార సంపూర్ణ విజేతవునివని ఉభయభారతి తన ఓటమిని అంగీకరించింది. ప్రజాపత్యాది యాగములు చేసి అగ్నులను ఆత్మార్పణం చేసి యావదాస్తిని పాత్రులకు దానమిచ్చి శంకరునకు దాసోహమన్నారు మండనమిషులు. క్రమ సన్యాస దీక్షనిచ్చి విశ్వరూపులని నామకరణం చేసి తన శిష్యులను చేసుకున్నారు శంకరుడు. తదుపరి అతడే సురేశ్వరాచార్యుడని ప్రశస్తి వహించాడు. శారదామాతగా తన పీఠమును నిలిచి అర్చనలందుకొమ్మని ఉభయభారతిని ప్రసన్నురాలని చేసుకుని శ్రీ శంకర దేశికులు జైత్రయాత్రకు పయనమైనారు. వ్యాకరణ సూత్రముల వల్లించు ఊర్ధునొకరిగాంచి మూఢుడా, వ్యాకరణ సూత్రముల వల్లించి కాలహరణ వేల చేతువు అని మోహముగ్గరమన్న యశముగన్న శ్లోకముల చెప్పేరు శ్రీ శంకర భగవత్పాదు.

శ్రీశైల మల్లికార్జున ప్రభువును, భ్రమరంబామాతను దర్శించి శివానందలహరి సౌందర్యలహరిని విరచించి శ్రీశైల ప్రభువును ఇలా స్తోత్రం చేశాడు. భ్రమరంబా హృదయా జబంభరకరా

భాష్య వివరణం సాగించిన శంకర యతీంద్రుల వాదమునకు పూర్వపక్షపు ప్రశ్నల విసరగా శంకర శిష్యులు వీరశైవుల, మాహేశుల, పాశుపతుల మరెందరినో వాదమున జయించారు. ఎందరో శంకర మతమును ఖండింప వాదించి శంకర కింకరులై తరలు వంచారు. నయవంచనతో శంకరుల మస్తకాన్ని ఖండింపనించిన కాపాలికుడొకడు ధ్యాన సమాధినున్న భగవత్పాదులు సంహరింపబోవా వీర నృసింహుని వలె విజృంభించిన పద్మపాదులు దుష్ట కాపాలకుని ఉదరమును చీల్చి పరిసరాలు దద్దరిల్లేలా ప్రచండ గర్జనలు కావింపసాగాయి. శాంతించిన పద్మపాదులు తోటివారి కోరిక మేరకు నృసింహ సాక్షాత్కారమునకై తపస్సు చేసి స్వామి అనుగ్రహం పొందిన వైనమంతా కథగా తెలిపారు. శ్రీ శంకర యతీంద్రుడు శ్రీశైలము నుండి శిష్య ప్రశిష్య సమేతంగా గోకర్ణాది క్షేత్రాల దర్శించి మూకాంబికా క్షేత్ర దర్శనం చేసుకుని మృతబాలుని బ్రతికించి వాని తల్లిదండ్రులకు ముదము కూర్చారు. బలిగ్రామవాసియకు ప్రభాకర భట్టు తనయుని అనుగ్రహింప అతడు జడత్వం వీడి ఆత్మతత్వమును ఆశువుగా శ్లోకరూపమున వివరించాడు. సన్యసన దీక్షనిచ్చి శంకరుడు వానికి హస్తామలకుడు అన్న పేరిడి తన శిష్యుడిగా చేసుకున్నాడు. అట నుండి శృంగగిరి చేరి ఆ స్థల మహాత్మ్యమును పవిత్రతను గమనించి తుంగాతీరమున శారదామాతను ప్రతిష్ఠించి ప్రస్తుతించేరు ఇలా.

పరమగురువులు పరమానుగ్రహంతో గిరియను ఉత్తమ శిష్యునికి వన సన్యసన దీక్షను అనుగ్రహించి తోటకాచార్యుడిని నామకరణం చేశారు. కారణం, తోటక వృత్తాలతో గురుకీర్తనం చేసేరు తోటకులు. ఇలా విదితాఖిల శాస్త్ర

మాతృదేవత కన్నుమూయు కాలమాసన్నమాయనని ఎరిగిన శ్రీ యతిశ్రేష్ఠులు వియన్ మార్గమున తుర్టిలో కాలటిలోని తల్లిచెంతర చేరారు. తండ్రి, జీర్ణమై శీర్ణమైన ఈ తనువు ఇక నిల్వలేదురా, అంతిమ క్షణాలలో ఈ అమ్మను అనుగ్రహింపవచ్చేవు నాయనా చాలు అని తృప్తిగా కళ్ళు మూసింది శంకర జగద్గురు జనని. యతికి దహన సంస్కార అర్హత లేదని సహకరించని సాటి నంబూద్రి బ్రాహ్మణ చర్యను నిరసించి శపించి తల్లికి ఉత్తరక్రియలాచరించిన శ్రీ శంకర యతివర్యులు యాత్ర సాగించి యావత్ భారతంలోని పుణ్యక్షేత్రాలను పర్యటించి ఆయా దేవతలపై స్తోత్రములు విరచించారు. లలితా త్రిశతి, వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి అను ఉత్తమ గ్రంథరాజ్యముల విరచించారు. క్రకచుని పీచమణచి నీలకంఠ పండితుని పరాజితుని చేసి గౌడపాదుల ఆశీస్సులందినారు. కాశ్మీర మండలమందలి చతుర్ద్వార మంటపమున గల శారదాదేవిని సందర్శించి పండితులను ఓడించి దక్షిణద్వారమున సర్వజ్ఞ పీఠాధిరోహణం గావించేరు. షణ్మత స్థాపనాచార్యులై జగద్గురువులుగా భాసించేరు. అలా నాలుగు మహావాక్యముల నలుగురు శిష్యులకు అనుగ్రహించి బదరి చేరి అటనుండి కేదారనాథ ప్రభువును దర్శించి దత్తాత్రేయ గుహలోనికి వెళ్ళి అదృశ్యులై కైలాసం చేరారు. శ్రీ శంకర జగద్గురువుల దివ్య పదరాజీవాలకు మంగళ నీరా.

0: మీరింతవరకు జగద్గురు ఆది శంకరాచార్య హరికథ విన్నారు. కథకులు శ్రీ ధూళిపాళ్ళ శివరామకృష్ణ శర్మ. ఈనాటి హరికథ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: unfinished task which you should have accomplished. In 2024, this bill was brought in to reassure the students that their future is safe. So we learned from the experience of the 2024 Act and the subsequent sequence of events, like any responsible government should do. And therefore, this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice, so that the credibility of all these exams gets enhanced and gets reinstated.
1: Participating in the discussion, Congress MP KC Venugopal stressed the need for wider educational reforms and comprehensive changes in the examination system. Several other members, including Basuri Swaraj and Tejasvi Surya of the BJP, Priyanka Gandhi Vadra and Gaurav Gogoi of Congress, Abhishek Banerjee of TMC, NCP, SP, MP Supriya Sule, Dr. Shrikant Shinde of Shiva Sena and Akhilesh Yadav and Dimple Yadav of Samajwadi Party took part in the debate. Other members, including BJP's Anurag Thakur, Congress MP KC Venugopal, S. Venkateshan of CPIM, Guru Murthy Maddila of YSRCP, RJD's Abhay Kumar Sinha were also among those who participated in the discussion. Meanwhile, Rajya Sabha was adjourned for the day following uproar by opposition over alleged police action during students' protest over NEET paper leak issue. The Supreme Court today observed that recent nationwide protests over the NEET paper leak warranted a thorough, fair and impartial investigation into the allegations of injuries to the students and police officials. The Apex Court directed the release of student protesters under the age of 18 who were arrested during the demonstrations and have no previous criminal records. The court asked the authorities to preserve electronic and digital evidence relating to the protests. The three-judge bench, headed by Chief Justice Suryakant, was hearing a batch of petitions alleging excessive use of police force during the demonstrations. State governments of Maharashtra, Bihar and Assam have decided to withdraw cases and other legal proceedings initiated against students who recently participated in protests on the NEET paper leak issue. The move is in line with the center's guarantee that no legal action will be taken against students who participated in the protests. Meanwhile, in consonance with the Supreme Court order and after evaluating all aspects in connection with the NEET UG protests for alleged irregularities, the government of West Bengal has decided not to take coercive measures against students who participated in the protests. Prime Minister Narendra Modi chaired the second high-level meeting with secretaries at his residence earlier today. The Prime Minister reviewed the future action agenda of ministries and departments dealing with finance and economy, commerce and industry, and technology sectors. The meeting focused on accelerating progress towards the goal of Vikasit Bharat. At the Commonwealth Games, India's Srihari Nataraj qualified for the semi-finals of the men's 100-meter backstroke swimming competition at Glasgow in Scotland today. Para swimmers RVVK Budigina and Ali Imam also qualified for the men's 50-meter freestyle final. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. ఉదయం 6 గంటలకు ఉద్దేశభక్తి గీతం, రచన శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు. 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజని గారికి ముందు శ్రీ వెంకట విఠలదాస్ కీర్తనలు, ఇంకా దమ్మపదం ఉంటాయి. 6 గంటల 30 నిమిషాలకు చింతన వ్యాఖ్యాత శ్రీ బెందాళం కృష్ణారావు గారు, బౌద్ధ సూక్తులు ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఇంటర్నేషనల్ టైగర్ డే సందర్భంగా ఆ వివరాలు, అనంతరం జేఆర్డి టాటా గారి జయంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం సినారాయ సాహితీ వైభవం అంశాన్ని గురించి శ్రీ జి రామయ్యరెడ్డి గారి ప్రసంగం, అనంతరం పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8 గంటల 30 నిమిషాలకు సత్యసాయి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ డి ప్రతిమ. 8 గంటల 35 నిమిషాలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మైసూర్ ఎం నాగరాజ్ గారి వయలిన్ వాదన ప్రసారమవుతుంది. తిరువాయూర్ భక్తవత్సలం మృదంగం శ్రీ టీవీ వాసన్ ఘటం. 10 గంటలకు జాతీయ విద్యా విధానంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 12:10 గురు పౌర్ణమి సందర్భంగా

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి గిరి ప్రదక్షిణపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు. మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇక సాయంత్రం 5:00 యువవాణి యువజన కార్యక్రమం, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఏజెన్సీ రైతులకు కాఫీ యాజమాన్యంలో మార్చుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ బాబు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 వికసిత భారత కార్యక్రమంలో ప్రజారోగ్యం, మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అతిథులు తూర్పుగోదావరి జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర గారు, కాకినాడ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జి శ్రీనివాసరావు గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జాతీయ వార్తలు తెలుగులో, రాత్రి 10:00 క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇప్పుడు వాతావరణ వివరాలు. వాల్తేలో నమ్మదైన గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.9 మిల్లీమీటర్గా నమోదైంది. పౌరి విమానాశ్రయం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.2 మిల్లీమీటర్గా నమోదైంది. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దఫ వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఉత్తర అంతర్గత ఒడిశా మరియు దానిని ఆనుకుని ఉన్న గంగా పశ్చిమ బెంగాల్పై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదిలి ఈరోజు అంటే 28 జూలై భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 ఉత్తర అంతర్గత ఒడిశా మరియు దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, గంగా, పశ్చిమ బెంగాల్పై కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 3 రోజుల్లో ఆంధ్ర తీర ప్రాంతంలో తీరం నుండి తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఈ గాలుల వేగ విస్తృతి 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లరాదని హెచ్చరిక తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14 దాటి 25 సెకండ్ అయింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 967 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 రేపటి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.